శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 8వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 30వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:56. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణంలో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: by promoting awareness, community engagement, and sustained public participation. In the United States, a man was convicted of federal terrorism charges in the 2022 stabbing of Salman Rushdie, the author who has faced a decades-old death threat over his novel The Satanic Verses. A jury found Hadi Matar guilty of all the charges against him, including engaging in an act of transnational terrorism. India scripted history in para-athletics at the Commonwealth Games, securing a historic 1-2 finish in the men's 100 meters T47 final as Dilip Mahadu Gavit won the gold and Mohammad Basil claimed the silver. Gavit clocked a games record and season best time of 10.71 seconds to take the top slot, while Basil produced his season best 10.83 seconds to finish second in a closely fought race. England's Kevin Santos completed the podium with 10.85 seconds to win the bronze. These medals were India's third medals of the day. And that is the end of this news bulletin.
1: Akashvani Nizamabad Kendram. సమయం 6:10. భక్తి రంజని కార్యక్రమం ముందుగా విందాం.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఈనాటి భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు.

0: శ్రోతలు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం మరో భక్తి గీతం.

0: శ్రోతలు భక్తి రంజని కార్యక్రమంలో భక్తి గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రకటనలు విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు మరో భక్తి గీతం విందాము.

0: శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీమతి ఎల్ మృదులా గారు అందించే సూక్తులు.
1: కష్టసుఖాలు. మానవ జీవితం చాలా విచిత్రమైనది. ఎంత విచిత్రమైనదో అంత విశిష్టమైనది కూడా. మానవుడికి కలిమిలేములు, కష్టసుఖాలు నిలకడగా ఉండవు. ఒకప్పుడు అంతులేని సుఖాలు అనుభవించిన మానవుడికి కాలం కలిసి రాకపోతే కష్టాలు చుట్టుముట్టవచ్చు. లెక్కలేనంత ఐశ్వర్యాన్ని అనుభవించిన మానవుడే పరిస్థితులు తారుమారైతే దుర్భర దారిద్ర్యాన్ని చవిచూడవలసి రావచ్చు. ఈ జీవిత సత్యాన్ని మానవుడు గుర్తించాలి. కష్టసుఖాలను గురించి కాక నిరంతరము కర్తవ్యాన్ని గురించే ఆలోచించసాగాలి. కాల

0: పాల బుధుండు తద్వివిధ భంగులెరింగి ప్రమోద ఖేద సంశీలుడు కాడు రెంటను ప్రసిద్ధ పథంబున నప్రమత్తుడై. మాయాజూదంలో రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం ప్రారంభించి చింతాక్రాంతుడై ఉన్న ధర్మరాజును సమీపించి వ్యాసమహర్షి చేసిన ప్రబోధం ఇది. లోకంలో సాధారణంగా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం తనకే వచ్చిందని, అంతటి కష్టాలు పడినవారు పడుతున్నవారు మరెవరూ లేరని మానవుడు అనుకుంటూ ఉంటాడు. మానవ మనస్తత్వంలోని ఈ బలహీనతలు గుర్తించి ప్రబోధిస్తున్నాడు వ్యాసమహర్షి. కాలంలో వచ్చే మార్పుల వల్ల ప్రతి మనిషికి సుఖదుఖాలు వస్తూ ఉంటాయి. ఎవరికైనా ఎప్పుడూ సుఖమే కానీ ఎప్పుడూ దుఃఖమే కానీ ఉండనే ఉండవు. చక్రార పంక్తిరివ గచ్చతి భాగ్య పంక్తి అన్నాడు భాస మహాకవి. వివేకవంతుడైన మానవుడు ఈ యథార్థాన్ని గుర్తించాలి. సుఖాలు వచ్చాయని విర్రవీగిపోవడమో, దుఃఖాలు ముంచుకు వచ్చాయని కుప్పకూలిపోవడమో కాక సుఖదుఖాలు రెంటిలోనూ సమస్థితిని కలిగి ఉండగలగాలి. కృంగు పొంగులకు అతీతంగా కర్తవ్యం మీదనే దృష్టి నిలిపి మహనీయులు నడుచుకున్న మార్గాన్ని జాగరూకతతో అనుసరించాలి. ఈ ప్రబోధంలో ఆచరణాత్మకమైన ఒక ఆదేశం దాగి ఉంది. సుఖాలు సంపదలు అంది వచ్చినప్పుడు తాననుకున్నది యథేచ్ఛగా మానవుడు సాధించగలిగినప్పుడు తనను మించినవాడు లేడనుకుంటాడు. తాను ఏమైనా చేయగలనని భావిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్న ఈ సుఖాలే ఎప్పుడూ ఉంటాయని అనుకుంటూ ఉంటాడు. అలా ఉండాలని కోరుకుంటాడు కూడా. కానీ ఏ మానవుడికైనా చిన్న కష్టం వస్తే చాలు, విలవిలలాడిపోతాడు, దిక్కుతోచక గిలగిలలాడిపోతాడు. ఈ కష్టం నుంచి తాను ఎప్పటికీ బయటపడలేనని, ఇక ఇంతటితో తన బ్రతుకు ముగిసిపోతుందని అనుకుంటాడు. నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యకు కూడా పాల్పడతాడు. మహానుభావులైన పూర్వుల జీవితాలను పరిశీలించినప్పుడు అంతులేని కష్టాలను అనుభవించిన వ్యక్తులు కూడా అంతిమ విజయాలను సాధించి అనంతమైన సుఖశాంతులను అందుకున్న సన్నివేశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వారి జీవితాలను పరిశీలించినప్పుడు వారి వలె మనం కూడా ఉండాలని ఆశ కలుగుతుంది, ఉండగలమన్న నమ్మకం కలుగుతుంది. శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, ధర్మరాజు, నలుడు, సీత, సావిత్రి, శకుంతల, ద్రౌపది మొదలైన వారి జీవితగాథలను పరిశీలిస్తే వారికి వచ్చిన కష్టం ముందు మన కష్టం ఏపాటిది అనిపిస్తుంది. వారు కష్టాన్ని చూడలేదు, కర్తవ్యాన్నే చూశారు. ధైర్యంతో ఉత్సాహంగా ముందడుగు వేశారు. కష్టాల కడల నుండి బయటపడి సుఖాల తీరం చేరుకున్నారు. కనుక మహనీయులను మనం ఆదర్శంగా స్వీకరించి నిగ్రహం అలవరుచుకోవాలి. ఉదయం కానే కాదనుకోవటం నిరాశ, ఉదయించి అలాగే ఉండిపోవాలనుకోవడం దురాశ అని ఆధునిక మహాకవి కాళోజీ చెప్పిన మాట అనుభవ సత్యం. నిజంగా ఆలోచిస్తే అసలు కష్టాలనేవి లేవు. మనం తట్టుకోలేనప్పుడు దానిని కష్టం అనుకుంటాం. జీవితంలో సన్నివేశాలే కానీ సమస్యలు లేవు. అప్పుడే పుట్టిన పిల్లవాడికి బోర్ల పడడం సమస్య, బోర్ల పడగలిగిన వాడికి పాకటం సమస్య. పాకగలిగే స్థితి వచ్చాక కూర్చోవడం, కూర్చున్న తరువాత నిలబడడం, నిలబడగలిగిన వాడికి పరిగెత్తడము సమస్యే. ప్రతి దశలో ఆ పైది సమస్యగానే అనిపిస్తుంది. వెనుదిరిగి చూసుకుంటే దాన్ని సమస్యగా ఎందుకు అనుకున్నాను అని అతనే ఆశ్చర్యపోతాడు. ఆ స్థితి దాటిన తరువాత ఇదివరకు తాను సమస్య అనుకున్న దాని గురించి తనలో తానే నవ్వుకుంటాడు. ఈ విషయాన్ని పరిశీలిస్తే కష్టాలు మన మనస్సును తాకవు, కర్తవ్యమే నిలిచి వెలుగుతుంది, మన జీవితం సార్థకమవుతుంది.
1: శ్రోతలు, ఇంతవరకు సూక్తి సుధా కార్యక్రమంలో శ్రీమతి ఎల్ మృదులా గారు అందించిన సూక్తులు విన్నారు. ఇంతటితో ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, అధునాతన తయారీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్తో భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు తైవాన్కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిన్న సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్టంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక వసతులు, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, పెట్టుబడిదారులకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి తైవాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాష్టంలో పెట్టుబడిదారులకు వేగంగా అనుమతులు జారీ చేయడంతో పాటు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. జాబ్ క్యాలెండర్ 2026పై ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల బృందంతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ 2026లో మొత్తం 10,060 పోస్టులను 4 దశల్లో భర్తీ చేయనుండగా తొలి దశలో 1,523 విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, రెండవ దశలో 3,168 ఉద్యోగాలకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. 3-4 దశల్లో 5,369 పోస్టులకు అక్టోబర్ 15న ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో బౌద్ద క్షేత్రాల సమగ్రాభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిర్దవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్టంలో తొలిసారిగా నిర్మించిన మైత్రేయ బుద్ద విహార్ ప్రారంభోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొట్లకొండ, అమరావతి, నాగార్జునకొండ, ఘంటసాల వంటి ప్రముఖ బౌద్ద క్షేత్రాలను అనుసంధానిస్తూ త్వరలో బుద్దిస్ట్ సర్క్యూట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతి, సహనం, అహింస వంటి బుద్దుని సందేశాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి కందుల దుర్గేష్ తెలుపుతూ
1: ఏ ఒక్క కాలానికో ఏ ఒక్క సమయానికో పరిమితమైన నాడు ఆయన చెందినటువంటి శాంతి సహనం, అదేవిధంగా అహింస అంశాలను ఘనశక్తి పెన్నులో మాత్రమే తగ్గించగలం. ఇదే సరస్వమైనటువంటి గుంటూరు గుర్తుంది. గుంటూరు యొక్క మనసాలు కానీ గుంటూరు యొక్క బంధువులు కానీ విశ్వవిద్యాలు కావాలని మాట్లాడుతున్నటువంటి ప్రయత్నించి
0: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. హైదరాబాద్లో జాతీయ భద్రతా మండలి తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాసెస్ సేఫ్టీ ఆఫ్ కంబస్టబుల్ డస్ట్ అంశంపై 2 రోజుల కార్యశాలను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను నెలకొల్పాలని అన్నారు. కంబస్టబుల్ డస్ట్, గ్యాస్ లీకేజీల వంటి ప్రమాదాల నివారణకు ప్రత్యేక భద్రతా మార్గదర్శకాలను రూపొందించి ఖచ్చితంగా అమలు చేయాలని కర్మాగారాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా సమగ్రాభివృద్ది, పారిశ్రామిక పురోగతికి కీలకమైన మచిలీపట్నం బంటుమిల్లి రహదారి నిర్మాణానికి సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మంత్రి నిన్న విజ్ఞప్తి చేశారు. ఈ రహదారి పూర్తయితే మచిలీపట్నం పోర్టు, మంగినపూడి బీచ్కు మెరుగైన అనుసంధానంతో పాటు పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఎంఎస్ఎంఈ క్లస్టర్ల అభివృద్దికి దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను వీలైనంత త్వరగా మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శుద్దవాగు రక్షణ గోడ పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ కర్నూలులో త్వరలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానుందని తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొంటూ
2: పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఓర్వకల్ కూడా చాలా ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడైనా క్యాబినెట్ లో గానీ ఎస్ఐపిబి లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి లేదు సార్ ఇది సపోర్ట్ చేయాలా ఈ కంపెనీస్ కి ఇట్లా సపోర్ట్ చేస్తే గానీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఉండదు, ఇది బ్యాక్వర్డ్ రీజన్, ల్యాండ్ లో కన్వర్ట్ పెద్ద ఎత్తున లోకేష్ గారు ఇప్పుడు అవర్ది సంబంధించిన ఫౌండేషన్ వేసే వస్తున్నారు. ఈస్ బీన్ బిగ్ సపోర్టర్ హైకోర్టు బెంచ్ కూడా సార్ రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తున్నారు. మొన్న కూడా నాకు చెప్పారు సీజే గారు కంప్లీట్ చేశారు నీకు త్వరలో గుడ్ న్యూస్ వస్తుంది తర్వాత అని చెప్పి చెప్పడం జరిగింది.
0: రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకోవటమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి ఎఫ్సివి పొగాకు రైతులకు కేజీకి 20 రూపాయల చొప్పున సాయం అందించేందుకు 188 కోట్ల రూపాయలతో 94 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలుకు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం కేంద్రంతో పాటు పొగాకు బోర్డు వ్యాపారులతో సమన్వయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంపొందించడం, బాధితుల హక్కులను పరిరక్షించడం ఈ దినోత్సవ నిర్వహణ ప్రధాన ఉద్దేశం. మహిళలు చిన్నారులను అక్రమంగా తరలించి వివిధ రకాల దోపిడీకి గురిచేసే చర్యలను అరికట్టేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 2013 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినాన్ని నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా నుంచి రక్షించబడిన బాధితులు వివక్షకు గురికాకుండా వారి సమస్యలు అనుభవాలను సమాజం అర్థం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిస్తోంది. ఛత్తీస్గఢ్, ఉత్తర ఒడిషాపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎగుమతి ఆధారిత పరిశ్రమలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. అథ వార్తాః. प्रधानमंत्री नरेन्द्र मोदी रविवासरे इत्युक्ते अगस्त मासस्य द्वितीय दिनांके मादक मुक्त युव विकसित भारत संकल्पाभियानस्य शुभारंभो विधास्यते। वस्तुतस्तु एतत् मादक पदार्थान् विरुध्य शत सप्ताहात्मकः राष्ट्रव्यापी जनसहभागितान्दोलनं वर्तते। एतस्य अभियानस्य नेतृत्वं माई भारत मञ्चः करिष्यति, यश्च यूनां नेतृत्व क्षमतायाः अथ च सामाजिक सहभागितायाः संवर्धनाय कार्यं करोति। अस्य पदक्षेपस्य उद्देश्यं जागरूकतायाः, सामाजिक सहभागितायाः, सतत जनसहयोगस्य च माध्यमेन यूनां संघटनं कृत्वा मादक मुक्त भारतस्य निर्माणम् इत्यस्ति। लोकसभायां लोकपरीक्षा अनुचित साधन निवारण संशोधन विधेयकः 26,2000 पारितः। अस्योद्देश्यं तावत् परीक्षा प्रकरणेषु वञ्चनायाः निरोधाय कठोर दण्डविधानं सहैव द्रुतगति न्यायालयानां स्थापनम् इत्यस्ति। अनेन लोकपरीक्षा अनुचित साधन निवारण अधिनियमे 24,2000 संशोधनं विधीयते। अस्मिन् विधेयके 10 वर्षात्मकः कारावासः, 10 कोटि रूप्यकाणां दण्डः, सहैव सिद्धापराधिनां सम्पत्तेः अधिग्रहणम् इत्यादीनि प्रावधानानि सन्ति। विधेयकानुसारं प्रत्येकं राज्यम् अथ च केन्द्रशासितप्रदेशः दैनन्दिनवादश्रवणाय विशेष द्रुतगति न्यायालयानां स्थापनं करिष्यति। चर्चायाः उत्तरं प्रददन् कार्मिक राज्यमन्त्री डॉ. जितेन्द्र सिंहः न्यगादीत् यत् नियमस्य सुदृढीकरणाय सहैव पत्रगोप्यता भंग प्रकरणेषु शीघ्र न्यायार्थम् एतत् संशोधनम् आनीतम्।
5: सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया। स्पेशल फास्ट ट्रैक फोर्स है, इनको स्थापित करने का भी क्रम प्रारंभ किया जाए। उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया है और आने वाले दिनों में बाकी स्थानों पर भी।
4: राज्यसभायां 26,2000 राष्ट्रिय गौरव अपमान निवारण संशोधन विधेयकं पारितम्। एतत् विधेयकं राष्ट्रिय गौरव अपमान निवारण अधिनियमे 171 संशोधनं करोति। अस्य विधेयकस्योद्देश्यं वन्दे मातरम् इत्यस्मै राष्ट्रगीताय अपि राष्ट्रगानेन समं वैधानिक सुरक्षा प्रदानम् इत्यस्ति। एतादृशेषु अपराधेषु 3 वर्षात्मकः कारावासः, द्रव्यदण्डः उत वा उभयमपि भवितुमर्हतः। उत्तरप्रदानकाले गृहराज्यमन्त्री नित्यानन्दरायः प्रावोचत् यत् एतत् संशोधनं भारतस्य आत्मने राष्ट्रिय चेतनायै, सांस्कृतिकन्यासाय, सहैव स्वतन्त्रता संग्रामस्य आदर्शेभ्यश्च सामूहिक प्रतिबद्धतां दर्शयति।
6: राष्ट्रीय की अपमान पर इस विधेयक के माध्यम से दंडनीय प्रावधान करने का विचार हुआ है। वर्तमान संशोधन का उद्देश्य राष्ट्र गीत वंदे मातरम के जानबूझकर किए गए अपमान को भी उसी प्रकार के दंडनीय बनाया जाए जैसा कि वर्तमान कानून में है। हर भारतवासी के राष्ट्र प्रेम का उद्घोष है वंदे मातरम, विकसित भारत का संकल्प है वंदे मातरम।
4: ओडिशा राज्ये अतिवृष्ट्या उच्छ्वसित नदीभिश्च विकट जलौघस्थितिः दुरापद्यते। अस्माद् हेतोः 4 जनाः मृत्युमुपगताः, सहैव 4,00,000 जनाः प्रभाविताः अभवन्। श्रावणमासस्य वार्षिकी कावड़यात्रा अद्यारभ्य प्रवर्तते। अस्यां यात्रायां भक्ताः गंगाजलमानेतुम् उत्तराखण्डस्य हरिद्वार, गोमुख, गंगोत्री इत्यादिषु तीर्थस्थलेषु गच्छन्ति। अस्याः विशालयात्रायाः सुव्यवस्थायै उत्तराखण्ड उत्तरप्रदेश सर्वकाराभ्यां व्यापक प्रबन्धाः प्रकल्पिताः इति वार्ताः।
7: आकाशवाणी हैदराबाद केंद्रम निर्मल जिला समाचार लेख विंटारू, लेख अंदिस्तारू जी सायन्ना।
8: ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని
9: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: ప్రకటన విన్నారు. ప్రసార వివరాలు ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై ఈ రోజు ప్రసారమే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. అనంతరం 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 5:00 అభిరుచి శ్రోతలుత్రల ద్వారా కోరే తెలుగు సినీగీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 5:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజనీ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:05 తెలుగులో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు స్నేహితుల కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఎనిమిది గంటలకు పార్లమెంట్ సమీక్ష వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 8:30 జానపద సంగీతం కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ప్రాయోజిత కార్యక్రమం మూడవ భాగం వింటారు. 9:45 చిత్రగీతాలు వింటారు. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం. ఇక 11:10 ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈరోజు ప్రసారమే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గవిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, ప్రపంచవ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ధి దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 22వ జేఆర్డి టాటా స్మారక సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన, నాణ్యత, ఆవిష్కరణలు, పోటీతత్వం ద్వారా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ ఆదరణ పొందేలా ప్రయత్నించాలన్నారు. ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి 100 కోట్ల రూపాయల పరిశోధన, అభివృద్ది, ఆవిష్కరణ నిధులు, ఇండియా ఏఐ మిషన్, 2వ సెమీ కండక్టర్ మిషన్తో సహా అనేక కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాలు దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని, టెక్నాలజీల అభివృద్దిని వేగవంతం చేస్తాయని చెప్పారు. క్షయవ్యాధి నిర్మూలన కోసం జన్ ఆందోళన్కు నాయకత్వం వహించాలని పశ్చిమ బెంగాల్కు చెందిన పార్లమెంటు సభ్యులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కోరారు. న్యూఢిల్లీలోని ఎక్స్టెండెడ్ పార్లమెంట్ హౌస్ అనెక్స్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ఎంపీలతో ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించారు. గ్లోబల్ వేగంతో పోలిస్తే దాదాపు రెట్టింపు వేగంతో భారతదేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు, చికిత్స కవరేజ్ రేటు 92% చేరుకున్నట్టు నడ్డా వెల్లడించారు. 2030 నాటికి క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించడానికి కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని, ముందస్తు గుర్తింపును, జిల్లాస్థాయి పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ఆయన ఎంపీలను కోరారు. అలాగే భారతదేశ క్షయవ్యాధి నిర్మూలనలో స్వదేశీ ఆవిష్కరణలు, ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ మెరుగైన రోగుల మద్దతు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. లోక్సభ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. ఈ బిల్లు 2024 నాటి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ చట్టంలో నేరస్తులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తు జప్తు వంటి

0: ఈ సవరణ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ కొత్త బిల్లు విద్యార్థులు యువత సంక్షేమాన్ని కాపాడడంలో ప్రభుత్వానికున్న నిబద్దతను పునరుద్ఘాటిస్తుందని ఆయన అన్నారు. వివిధ పార్టీల పాలనలో ఉన్న పలు రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ సంఘటనలు జరిగాయని డాక్టర్ సింగ్ పేర్కొన్నారు.
1: The earlier bill and the amendment today are reaffirmation of this government's deep commitment to safeguard the welfare of the students and the youth of this country. And therefore, this bill can be described as a milestone legislation in the history of Indian Parliament.
0: చర్చలో పాల్గొన్న లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ దేశంలో విద్యా వ్యవస్థ ఇప్పుడు చాలా ఖరీదైందిగా మారిందన్నారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు చేసిన ఖర్చు దేశ విద్యా బడ్జెట్ కంటే ఎక్కువని ఆరోపించారు.
2: I was very excited, reassured by what the future of this country did on our streets. This was not anger, this was not violence, this was not hatred, this was deep expression of the future generation of this country, and I feel that all political parties must respect this expression.
0: లోక్ సభలో ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లు 2026 ఆమోదం పొందిన సందర్భంగా విద్యార్థులకు యువ ఆశావహులకు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందనలు తెలిపారు. పరీక్షల్లో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు కఠినమైన చర్యలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. పరీక్షల్లో పారదర్శకత నిష్పక్షపాతను కాపాడడానికి ఈ బిల్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పటిష్టమైన దర్యాప్తు యంత్రాంగాలతో మరింత కఠినమైన శిక్షలు ఖరారు చేసిందని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్ర పశ్చిమ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, మధ్యప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గవెట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో గావిట్ 10.71 సెకండ్ల టైమింగ్తో ప్రథమ స్థానంలో నిలవగా బాసిల్ 10.83 సెకండ్లతో రెండవ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్కు చెందిన కెవిన్ శాంటోస్ 10.85 సెకండ్లతో కాంస్య పతకం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 10వ ఎడిషన్ను ప్రారంభించారు. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ వేదిక అయిన ఈ సదస్సు 7 నుండి 10వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. టెలికాం శాఖ, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐఎంసీ 2026 భారత్ డిజిటల్ పరివర్తన తదుపరి దశను రూపుదిద్దడానికి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు, టెలికాం ఆపరేటర్లు, ఇన్నోవేటర్లు, స్టార్టప్లు, ఇన్వెస్టర్లు, పరిశోధకులు, విధానకర్తలను ఒక చోటకు చేర్చనుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆవిష్కరణలు, డీప్ టెక్నాలజీలు, స్టార్టప్లు, ఎంఎస్ఎం

0: కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా పోటీపడే తయారీ రంగం భారతదేశ తదుపరి ఆర్థిక వృద్ది దశను నడిపిస్తాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో క్షయవ్యాధి కేసుల్లో 21% తగ్గుదల నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మొహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15.

నేటి ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 ప్రొవిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విందాం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
2: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
1: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
2: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
1: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంగరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
1: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతి నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట.
5: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు విందాం.

0: శ్రోతలు పాట విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాతలరి కార్యక్రమం. సమయం 7:30. ఇప్పుడు విన్నాం ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు.
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్.
3: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సుధీర్ బాబు, న్యూరో ఫిజిషియన్ని, నిజామాబాద్ అండి. ఇవాళ మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. అంటే పక్షవాతం అనేది ఏంటిది, అది ఏ వయసులో కామన్, వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం అండి. మామూలుగా ఇప్పుడు పక్షవాతం అనేది ఏంటిది అంటే మీరు చూస్తూనే ఉంటారు, కొందరికి ఒక చెయ్యి, ఒక కాలు అనేది బలం తక్కువైపోయి పడిపోతుంది. సో వాళ్ళు ఇంకా జీవితాంతం, దాదాపుగా జీవితాంతం అదే పరిస్థితితో కుంటుకుంటూ నడుస్తుంటారు. ఇది ఏంటిదంటే, ఇది మామూలుగా మనకి ఇప్పుడు నరాలకు అనేది రక్తం పోవడం చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం తీసుకున్నాం అనుకోండి, ఆ పొలంకి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో మన నరాలకి రక్త సరఫరా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ రక్త సరఫరా అనేది జరగక బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు నీళ్లు పోకపోతే పొలం ఎండిపోయి పంట చనిపోతుంది కదా. అదే రకంగా నరాలకి రక్తం అనేది పోయలేదు అనుకోండి, నరం పనిచేయడం ఆఫ్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుందండి. సో అంటే నరం అనేది చనిపోతుంది. ఆ చనిపోయినప్పుడు దాని వల్లనే మనకు ఇప్పుడు ఒక సైడ్ చెయ్యి కానీ లేదంటే కాలు కానీ మూతి వంకర పోవడం కానీ ఇవన్నీ చాలా కామన్. ఇవి జనరల్గా ఏంటిదంటే మనకు ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో మోస్ట్ కామన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, తర్వాత 50 ఏండ్లు 40 ఏండ్లు పైన వాళ్ళకే జనరల్గా చూస్తుంటాం. కానీ ఇది ఈవెన్ చిన్న వయసులో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 20 ఏండ్ల వాళ్ళకి, 30 ఏండ్ల వాళ్ళకి కూడా రావడానికి అనేది ఆస్కారం ఉంది. వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే కారణాలు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో, ఫ్యామిలీ పర్సన్స్కి ఎవరికైనా ఉండడం కానీ, అట్లా హెరిడిటరీ అంటాం మనం జనరల్గా. అంటే తదనంతర, అంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళకు ఉంటే మళ్ళీ చిన్నపిల్లలకు రావడం వంశపారపరం. సో వంశపారపరకంగా అది మనకు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో కానీ ఎవరిలో ఎక్కువ కామన్ అంటే పెద్దవాళ్ళలో, 40 పైన ఉన్న వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా షుగర్ ఉండి, బీపీ ఉండి, కొలెస్ట్రాల్ ఉండి, తర్వాత వ్యసనాలు అంటే స్మోకింగ్ చేయడం కానీ, అదే సిగరెట్ కాల్చే వాళ్ళకి, బీడి కాల్చే వాళ్ళకి, లేదంటే మత్తు పదార్థాలు, మందు తాగే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో అలాంటప్పుడు మీరేం చేయాలి? సపోజ్ మీరు ఎప్పుడన్నా మీ వాళ్ళలో నైట్ పడుకొని ఉంటారు, పొద్దున్న లేసేసరికి వాళ్ళకి ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ పనిచేయదు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే, టైం వేస్ట్ చేయకుండా వితిన్, అంటే మీరు చూసినప్పటి నుంచి ఆయనకు, అంటే ఒకరు చూశారు వాళ్ళకి పక్షవాతం జరిగింది, చెయ్యి కాలు అనేది లేవడం లేదు, సో అక్కడ నుంచి 4.5 గంటల లోపల మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అమృత ఘడియలు అంటే అందరికి తెలుసుంటుంది, అదే ఘడియలు వీటికి. 4.5 గంటల లోపల కనుక మీరు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడున్న డాక్టర్ చూసి ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే, తీసుకెళ్ళిన తర్వాత స్కాన్ చేస్తాము, స్కాన్ చూసి అన్నీ చూసే చెప్తాం, కానీ కొందరికి ఈ ఇంజెక్షన్ ఇచ్చే పరిస్థితులు ఉండొచ్చు. అది 4.5 గంటల లోపలనే మనం ఒక ఇంజెక్షన్ ఇవ్వగలుగుతాం, ఇట్లా మీరు హాస్పిటల్కి వెళ్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్. అలాంటప్పుడు ఎందుకు ఇంజెక్షన్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానంటే, ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకు జీవితాంతము ఆ పక్షవాతంతో, అంటే బలం, ఒకసారి పక్షవాతం జరిగింది అంటే కొందరికి జీవితాంతం అలా ఆ చెయ్యి కాలు అలానే పడిపోయి అలా కుంటుకుంటూ నడచడం అనేది చాలా కామన్. కానీ మనం ఈ 4.5 గంటల్లో కనుక మీరు కనుక తీసుకొస్తే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా కాకపోయినా వాళ్ళకి కనీసం ఒక వారం రోజుల్లో, ఒక 3 రోజులు వారం రోజుల్లో మళ్ళీ చెయ్యి కాలు అనేది ఇంప్రూవ్మెంట్ రావడానికి, ఎక్కువ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. సో అందుకే నేను 4.5 గంట అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇది అన్ని అంటే ఏజ్ను బట్టి, వాళ్ళ వయసుని బట్టి, వాళ్ళ లోపల నరం ఎంత బ్లాక్ అయిందని బట్టి, అంటే స్కాన్ చేసి చూసిన తర్వాత ఇవన్నీ చూసుకొని మేము ఇచ్చే ఇంజెక్షన్ అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి కనుక ఆ గర్యలు దాటిపోయినాయి అంటే ఆ తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడానికి ఉండదు. తర్వాత ఏం చేసినా కూడా మాత్రలు పెట్టి గోళీలు పెట్టి చూడాల్సింది ఉంటుంది. గోళీలతో కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, కాకపోతే మనకు ఇంజెక్షన్తో అయినంత ఇంప్రూవ్మెంట్ గోళీలతో రాకపోవచ్చు. సో ఎందుకంటే ఆ గోళీలు అనేవి మళ్ళీ జీవితాంతం వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇంకా ఆ వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా మీరు 70% వచ్చే ఇంప్రూవ్మెంట్ కూడా రాకపోవచ్చు. ఇంకా ఏ 30% 40% వస్తుంది అంతే. ఈవెన్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా గోళీలు ఇస్తాం, కానీ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక ఎవరికన్నా అతి వయసులో, లైక్ 40 నుంచి 60 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని ఎక్కడన్నా చూసినా ఇమీడియట్గా 4.5 గంటలలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకొకటి, ఈ పక్షవాతం వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు. జనరల్గా పక్షవాతం వచ్చే వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉంటాయి. వాళ్ళకి జనరల్గా ఇవన్నీ కంట్రోల్లో ఉండవు. సో ఇది రాకుండా చూసుకోవడానికి మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, అంటే గోళీలు కరెక్ట్గా సమయానికి వేసుకోవాలి. తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవడము, తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడము. బీపీ అనేది కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉండకూడదు. అంటే మీకు 40 ఏళ్ళు దాటిన తర్వాత బీపీ 130/80 లేదా 140/90 ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి బీపీ గోళీలు అనేది కరెక్ట్గా వాడాలి. తర్వాత రోజు మీరు వ్యాయామాలు చేయాలి, రోజు నడచడం కానీ లేదంటే బయటికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడం. వాకింగ్ కూడా ఒక 45 నిమిషాలు కరెక్ట్గా వాకింగ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది, మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉంటుంది. ఇట్లా వ్యాయామం చేయడం వల్ల, రెగ్యులర్గా 45 మినిట్స్ వ్యాయామం చేయడం వల్ల మీకు చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోతుంది బాడీలో. తగ్గిపోవడం వల్ల మనకు ఈ స్ట్రోక్, అంటే అదే పక్షవాతం రావడం అనేది తక్కువ ఛాన్సెస్. సో ఇలాంటివి అంటే వ్యాయామము, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటూ ఉండాలి. ఇంకొకటి మెయిన్, మేము చూస్తున్న వాటిలో ఇవి ఏమీ ఉండవు. కొందరికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు, కానీ వాళ్ళు పక్షవాతంతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చూసింది ఏంటిది అంటే వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి ఉంటారు. ఒకటి సిగరెట్ కాల్చడం కానీ, బీడీలు కాల్చడం కానీ, రోజుకు ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు చొప్పున కాలుస్తూ ఉన్నారు. మేము చూసిన వాళ్ళలో కాలుస్తున్నారు. అవి తగ్గించాలి. అవి తగ్గించడం కాదు, పూర్తిగా స్టాప్ చేసేసేయాలి. ఈవెన్ మందు, ఆల్కహాల్ తీసుకోవడం కూడా తీసుకోకూడదు. దాని వల్ల కూడా పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ వ్యసనాలను కూడా బంద్ చేయాలి, స్టాప్ చేసేసుకోవాలి. ఈ వ్యసనాలు అనేది మనకు కేవలం నరాల బలహీనతగా కాకుండా, అదే పక్షవాతమే కాకుండా, ఈవెన్ గుండెకు కూడా రిస్క్ ఉంటుంది. గుండెకు రిస్క్ ఉంటుంది, లివర్కి రిస్క్ ఉంటుంది, అవన్నీ కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ వ్యసన ఉన్నవారికి దయచేసి కనీసం మీరు తగ్గించుకొని, మెల్లమెల్లగా తగ్గించుకొని స్టాప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పక్షవాతం అనేది మీరు కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఒక పేషెంట్ని 4.5 గంటల లోపల తీసుకురావాలంటే మీరు గుర్తించడం అనేది, ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జనరల్గా పక్షవాతం జరిగిందంటే ఎవరికైనా మూత అనేది వంకర పోతుంది, ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, ఇంకొక సైడ్ చెయ్యి కాలు అనేది పడిపోతుంది అనమాట. అంటే వాళ్ళు ముందు రోజు కానీ అంత ముందు రోజు ఉన్నంత బలం ఉండదు, చేతుల్లో కదిలిస్తూ ఉండొచ్చు కానీ బలం అనేది అంటే ఒక సైడ్ మాత్రమే, కుడివైపు అయి ఉండొచ్చు లేదంటే ఎడమ వైపు అయి ఉండొచ్చు, ఏదో ఒక సైడ్ మాత్రమే మీకు బలహీనత అనేది తెలుస్తుంది. ఇంకొక సైడ్తో చూస్తే అంత స్పష్టతగా ఉండదు, బలం అనేది అంత ఎక్కువ ఉండదు, అంత తక్కువ అయిపోతుంది. అది ఒకటి లక్షణం. ఇంకొకటి, కొందరికి మాట వంకర పోతుంది. మీరు వాళ్ళని గమనించే వస్తుంటే ముందు రోజు చూసినప్పుడు కానీ లేదంటే ఒక గంట ముందు చూసినప్పుడు కానీ అప్పటికి కానీ మాట అనేది వ్యత్యాసం, తుత్తర తుత్తరగా అంటారు, స్పష్టంగా ఉండదు, తుత్తర తుత్తరగా వస్తుంది అనమాట. అది కూడా పక్షవాతం అనే లక్షణం. ఇంకొకటి, కొందరికి అధికమైన వామిటింగ్స్ రావడము, నడిచేటప్పుడు ఒక బ్యాలెన్స్ తప్పిపోయి ఒక సైడ్కి వెళ్ళిపోవడము, సెకండ్స్ అంటే సడన్గా జరిగిపోతుందండి. ఏది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అదే నడిచేవాళ్ళు ఒక సైడ్కి ఎడమవైపుకి కానీ కుడివైపు కానీ బ్యాలెన్స్ అనేది పోవడము ఎప్పుడో సంవత్సరాల నుంచి ఉంది అంటే అది పక్షవాతం కాదు. సెకండ్స్లో అంటే మీరు ఒక గంట ముందు చూసింటారు, ఇప్పుడు గంట తర్వాత ఆయన ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాడు, కుడివైపుకి కానీ ఎడమవైపు కానీ అట్లా వెళ్ళిపోవడం అనేది కూడా ఒక రకమైన లక్షణమే, పక్షవాత లక్షణం. ఏదైనా సడన్గా జరుగుతుంది అనమాట. మీరు ఒక గంట కానీ అర్ధ గంట కానీ ముందు చూసినప్పుడు ఇప్పటికీ ఆయనకి ఇది వచ్చేసింది అంటే అది చాలా చాలా ఛాన్సెస్ వాళ్ళకి ఉంటది అనమాట, పక్షవాతం జరగడానికి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ జరిగిందని పక్షవాతం జరిగిపోయిండొచ్చు కూడా. అది వాళ్ళని మాత్రం వెంటనే పట్టుకొని వచ్చి మీరు హాస్పిటల్కి తీసుకురావాల్సింది ఉంటుంది. దాంతోపాటు ఇవి కాకుండా లైక్ కొందరైతే స్పృహ తప్పి కింద పడిపోతారు, పూర్తిగా స్పృహ పోతుంది. కొందరికి మాత్రం ఫిట్స్ రావడానికి ఉంటుంది, అంటే రెండు చేతులు కాళ్ళు కొట్టుకొని స్పృహ దగ్గర కింద పడిపోయి నాలుగు కొరుక్కుంటారు. సో కొందరికి మాత్రం ఫిట్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ మనకు గమనించాలి. ఇలాంటివి గమనించి వాళ్ళకు వెంటనే హాస్పిటల్కి తీసుకురాగలిగితే ఏమైనా చేయడానికి మాకు కానీ మీకు కానీ ఆస్కారం ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి గమనించుకోండి. టైం వేస్ట్ చేయకూడదు, ఇలాంటివి చూసిన వెంటనే మీరు తీసుకురావాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది 4.5 గంట అనేది చాలా అమృత గడియాలండి. అవి తీసుకొని వస్తే ఏమైనా చేయడానికి ఆయనకు ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పక్షవాతం అనేది దానికి మనకు కారణాలు ఎక్కువ మందిలో చూసేది షుగర్. సో ఇప్పుడు మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కనీసం రోజుకి 45 నిమిషాలు వాకింగ్ చేయాలి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్సర్సైజెస్ అవి కూడా చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ అనేది గోళీలు వేసుకోవాలి. గోళీలు ఉంటే గోళీలు, కొందరికి కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ తీసుకుంటారు, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ కంట్రోల్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి, అంటే మీ సైడ్ నుంచి ఏం చేయాలి అనేది. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక రోజులో 3 పూట్ల తింటారు, కానీ అదే 3 పూట్ల తిండి మీరు 5 పూట్ల తినచ్చు కొద్ది కొద్దిగా. ఇప్పుడు 7 గంటలకు తిన్నారు కొద్దిగా, తర్వాత 11 గంటలకు, తర్వాత 2 గంటలకు, తర్వాత 7 గంటలకు, మళ్ళీ నైట్ 9 గంటలకు అట్లా. సో తినేది 5 పూట్ల తినచ్చు, కానీ కొద్ది కొద్దిగా తినాలి. ప్లస్ దీంతోపాటు అంటే తిన్న వెంటనే పడుకోవడం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం కానీ తగ్గించుకోవాలి. మెయిన్ ఏంటిదంటే షుగర్ ఎక్కువ అవడానికి కారణం ఏంటిదంటే ఒకటి వయస్సు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం వల్ల షుగర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తోడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి, అంటే రోజులో కనీసం వ్యాయామం లేదు, మనం కష్టపెట్టట్లేదు, మన శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి రోజుకి, అది కూడా మినిమం లేని వాళ్ళలో ఎక్కువ ఈ షుగర్ అనేది లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అనేది జమ అవుతూ ఉంటుంది, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ బాడీలో చేరడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటివి తగ్గించుకోగలిగితే మనకి ఇప్పుడు ఈ స్ట్రోక్ అంటే నరాల బలహీనత కానీ లేదంటే గుండెకి స్ట్రోక్ అంటారు కూడా, అది కూడా తగ్గుతుంది. ఇప్పుడు స్ట్రోక్ అనేది ఎక్కడైనా జరగచ్చు, బ్రెయిన్కి జరిగితే మనం పక్షవాతం అంటున్నాం, గుండెకి జరిగితే హార్ట్ అటాక్ అంటాం. సో అలాంటి వాటిని తగ్గించుకోవాలంటే రోజుకి మినిమం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, దాంతోపాటు షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకోటి బీపీ. బీపీని కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి గోళీలు అందరు వేసుకుంటారు, కానీ మీ సైడ్ నుంచి ఏం చేయాలి అంటే ఉప్పు అనేది ఎక్కువ తినకూడదండి. ఒక రోజుకి జనరల్గా 2 గ్రామ్స్ అనేది అలౌడ్, బట్ కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఉప్పు అనేది పూర్తిగా స్టాప్ చేయాలి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, మినిమం 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు అనేది ప్రతిరోజు ఒకరు తింటారు, ఒక మనిషికి అనేది అవసరం. కానీ ఈ బీపీ ఉన్నవాళ్ళు అది కూడా తినకూడదు. తర్వాత ఉప్పు అనేది ఏ రకంగా, లైక్ అంటే మీరు పచ్చళ్ళలో వాడుతుంటారు లేదంటే అప్పడాల్లో కూడా ఉప్పు ఉంటుంది కొందరికి, వాటిలో తక్కువ చేసుకోవాలి. తక్కువ చేసుకొని వాడుకుంటే చాలా మేలు ఉంటుంది, బీపీ అనేది ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఇంకొకటి కొందరికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. సో అప్పుడప్పుడు ఆ కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, కిడ్నీకి సంబంధించినవి కూడా చేసుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటా ఉంటే ప్లస్ వ్యాయామం చేయడం వల్ల, నడచడం వల్ల ఈవెన్ బీపీ కూడా తగ్గుతుంది. సో ఇలాంటివి రోజు చేసుకోవడం వల్ల ప్లస్ టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకుంటే మీ షుగర్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ కానీ లేదంటే బీపీ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటే అటువంటి వాళ్ళకి మనకు స్ట్రోక్ రావడం అంటే పక్షవాతం రావడం అనేది చాలా అరుదు, తక్కువ. వాళ్ళకి అసలు మ్యాక్సిమం రాకపోవచ్చు కూడా, ఈవెన్ బ్రెయిన్ స్ట్రోకే కాదు ఈవెన్ హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ కూడా రాదు. సో ఇలాంటివి మీ సైడ్ నుంచి చేసుకోవాలి. దాంతోపాటు మేము ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వాడితే సరిపోతుంది. సో నేను చెప్పినటువన్నీ కొద్దిగా తప్పకుండా పాటించి ప్లస్ ఎవరికి హెల్త్ ఇష్యూస్ రాకుండా మీ హెల్త్ మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన 7 ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్, ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలకు గమనికలు. ఆగస్టు నెల 1వ తేదీ శనివారం 9:30 ప్రిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిక్కిపోవటం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తన సలహాలు సూచనలు అందిస్తారు. అదేవిధంగా ఆగస్టు నెల 2వ తేదీ ఆదివారం 9:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి. ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బి దిల్ హై హిందుస్తానీ.
7: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
0: శ్రోతలకు గమనికలు. ఆగస్టు నెల 2వ తేదీ ఆదివారం 9:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్ట్రాక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా ఆగస్టు నెల 1వ తేదీ శనివారం 9:00 ప్రిడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తన సలహాలు సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ప్రకటనలు విన్నారు, శ్రోతలు విన్నారు ప్రభాతలరి కార్యక్రమంలో. ఇప్పుడు పాట విందాము.

శ్రోతలు విన్న పాట ప్రేమించు పెళ్ళాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించింది. వేటూరి రచన, ఇళయరాజా సంగీతం. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం సీతాకోక చిలుక చిత్రం కోసం వాణి జయరామ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు ప్రభాతలరి కార్యక్రమం వింటున్నారు. సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందించే సలహాలు సూచనలు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ప్రసూతి వైద్య నిపుణులు, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. వేదాంశ్ హాస్పిటల్.
3: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
2: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ్ హాస్పిటల్.
3: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలు అందిస్తున్నారు.
2: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
4: శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ వర్ష దివ్యతేజ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మోస్ట్ కామన్ టాపిక్ పీసీఓఎస్ ప్రాబ్లం. అంటే మోస్ట్ కామన్గా ఈ మధ్యలో యంగ్ ఏజ్ వాళ్ళలో కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో కానీ 30-40 ఇయర్స్లో మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లం అది. ఇప్పుడు దాన్ని పీసీఓడి ప్రాబ్లం అంటాం అన్నమాట. దాన్ని తెలుగులో నీటి బుడగలుగా వస్తూ ఉన్నాయి, రికరెంట్గా వస్తూ ఉన్నాయి అనేది మోస్ట్ కామన్ ప్రాబ్లం. పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఏంటంటే మోస్ట్ కామన్గా అది ఒక ఎండోక్రైన్ డిజార్డర్. ఎండోక్రైన్ డిజార్డర్ అంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. ఇది ఎప్పుడైనా ఖచ్చితంగా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అయిన నుంచి అయిపోయే ఎండ్లోపు ఈ మధ్యలోనే మనకు కనిపిస్తుంటుంది ఈ ప్రాబ్లం. దీంట్లో ఏంటంటే ఓవరీలో అన్ని, ఓవరీ అంటే అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల పీరియడ్ సరిగ్గా అవ్వకపోవడం అన్నది మెయిన్ కంప్లైంట్. ఇది పీసీఓఎస్ అన్నమాట. దీని గురించి మనం ఈరోజు కరెక్ట్గా మనం చూసుకుందాం. ఈ మధ్యకాలంలో పీసీఓఎస్ ప్రాబ్లం అనేది చాలా పెరిగింది. ఎందుకు ఎందుకు ఈ ఇన్సిడెన్స్ ఇంతగానంగా పెరిగింది అనుకుంటే, ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. ఏంటంటే ఎక్కడికి కదలలేకుండా ఉండడం, ఇంట్లో ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. ఇది రీసెంట్ ఇయర్స్లో కోవిడ్ వల్లనైతే చాలా రైజ్ అయింది. ఎందుకంటే ఒకే దగ్గర మనం ఉండిపోవడం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ, పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది మెయిన్ ప్రాబ్లం ఉంది. అంతేకాకుండా స్టూడెంట్స్లో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నవి కూడా దీనికి రీజన్గా మారింది అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ఏంటి అనుకుంటే, ఒకటి ఒబేసిటీ, ఎక్కువగా ఉబకాయంతో బాధపడుతున్న వాళ్ళల్లో కూడా ఇది రన్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఫ్యామిలీ హిస్టరీ హ్యాజ్ ఎ స్ట్రాంగ్ సిగ్నిఫికెన్స్. అంటే ఏంటంటే ఫ్యామిలీలో రన్ అవుతూ, మోస్ట్ కామన్గా రన్ అవుతూ ఉంటుంది. ఇది కూడా బికాస్ ఆఫ్ ఒబేసిటీయే. మనలో బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికి షుగర్ రన్ అవుతూ ఉంటే మనకు పీసీఓఎస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో ఆ షుగర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీలో రాకుండా చూసుకోవడం అనేది పీసీఓడి ప్రివెన్షన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి. అసలు పీసీఓడిని మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, అసలు ఫస్ట్ ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, మన బాడీలో మోస్ట్ కామన్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటి దానివల్ల అన్నది ఫస్ట్. ఒకటి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటాం అనమాట. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే ఒక 1 ఇయర్లో లెస్ దెన్ 9 సైకిల్స్ పీరియడ్ అవడం. మామూలుగా ఏంటి, ఒక్కొక్క 1 మంత్లో ఒకసారి పీరియడ్ వస్తుంది. అలా చూసుకుంటే ఇయర్లీ 12 సైకిల్స్ ఆఫ్ పీరియడ్స్ రావాల్సి ఉంటుంది. నార్మల్గా లెస్ దెన్ 9 సైకిల్స్ వచ్చినా, లేదు అనుకుంటే 3-4 మంత్స్కి ఒకసారి పీరియడ్ వచ్చినా, లేదు ఒకేసారి పీరియడ్ హెవీగా అవ్వడం తగ్గకుండా కంటిన్యూస్గా 20-25 డేస్ బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ మెయిన్ సింప్టమ్స్ అనమాట. అది ఉంది అంటే మ్యాక్సిమం ఫస్ట్ ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి మోస్ట్ కామన్ కాజ్ దిస్ లెవెల్ ఆఫ్ టైంలో మాత్రం పీసీఓఎస్ఏ మెయిన్ కారణంగా ఉంటుంది. అంతేకాకుండా ఉమెన్లో ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనుకుంటే ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ హెయిర్, ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్ అనమాట మనం. అంటే ఏంటంటే అప్పర్ లిప్ మీద హెయిర్ ఎక్కువగా రావడం, చిన్ మీద రావడం హెయిర్, థైస్ మీద, లెగ్స్ మీద హెయిర్ ఎక్కువ రావడం, ఇవన్నీ నార్మల్గా మేల్ ఫీచర్స్ అనమాట. ఆ మేల్ ఫీచర్స్ లేడీస్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా పీసీఓఎస్, దాన్ని బట్టి కూడా మనం పీసీఓఎస్ ఉందా లేదా అన్నది మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా కడుపు నొప్పిగా ఉంది, పెల్విక్ పెయిన్ అంటాం అనమాట, కడుపు నొప్పిగా ఉంది, ఊరికే పీరియడ్స్ రావట్లేదు కానీ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఇది మెయిన్ రీజన్. పీరియడ్తో పాటు పెయిన్ రావడం అన్నది పీసీఓఎస్కి రీజన్ కాదు. పీరియడ్ రాకుండా ఊరికే పెయిన్ రావడం, కడుపు నొప్పి రావడం, అది ఇది అని చెప్పడం అనేది పీసీఓఎస్కి రీజన్ అవుతుంది. అంతేకాకుండా ఇలాంటి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మోస్ట్ కామన్గా ఇంకొక చెప్పే సిమ్టమ్ ఏంటి అంటే యాక్నీ అంటాం. మొటిమలు ఎక్కువగా అవుతున్నాయి ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, బాడీ అప్పర్ అబ్డోమిన్ మీద, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా యాక్నీ అంటాం. మొటిమలు ఎక్కువగా అవ్వడం అన్నది కూడా ఒక సిమ్టమే. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఈ రీజన్ ఉన్న వాళ్ళలో ఒబేసిటీ ఎక్కువగా ఉండి నెక్ కింద ఫ్యాట్ ఎక్కువగా వస్తుంది అన్నమాట. నెక్ కింద ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల థిక్ స్కిన్ అవుతుంది, బ్లాక్ స్కిన్ అవుతుంది. ఇది కూడా ఒక రీజన్. దీన్ని అకాంతోసిస్ నైగ్రెన్స్ అంటాం అన్నమాట. మోస్ట్లీ ఇవన్నీ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో పీసీఓడీ ప్రాబ్లం కంపల్సరీగా ఉంటుంది అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. దీనివల్ల నెక్స్ట్ ఏంటి, మనకు ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి పీసీఓఎస్ వల్ల అనేది. ఇప్పటిదాకా మనం పీసీఓఎస్లో ఉండే సిమ్టమ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు ఎందుకు వస్తుంది పీసీఓఎస్ అన్నది మనం చూద్దాం. ఏంటంటే మామూలుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ పీసీఓఎస్. మామూలుగా మన బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ రెండు రకాలుగా ఉంటాయి ఉమెన్లో. మేల్లో అయితే టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉంటుంది. అదే టెస్టోస్టిరాన్ హార్మోన్ మన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్లో మామూలుగా ఈస్ట్రోజన్ లెవెల్ ఆఫ్ హార్మోన్ పెరిగి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఇది మెయిన్ రీజన్ మనకు పీసీఓడి రావడానికి. అసలు ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో ఎందుకు పెరగాల్సి వస్తుంది అంటే ఒబేసిటీలో, అంటే ఉబకాయం ఉన్న వాళ్ళల్లో ఫ్యాట్ టిష్యూ అన్నది ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది కంటిన్యూస్ కన్వర్షన్ అవ్వడం వల్ల మన బాడీలో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. దానివల్ల మనకు మెయిన్ ఫ్యాక్టర్ మనకి ఈస్ట్రోజన్ పెరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే బ్లీడింగ్ సరిగ్గా అవ్వదు మనకి, అయినప్పుడు హెవీగా అవుతుంది. సో దానివల్లనే ఇది పీసీఓడి ప్రాబ్లం అనేది మెయిన్ కామన్గా వస్తుంది. అంతేకాకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ పెరగడంతో పాటు మన బాడీలో ఆటోమేటిక్గా టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ని పెంచుతుంది. మామూలుగా మేల్ హార్మోన్ పెరుగుతూ ఉండడం వల్లనే ఈ హెయిర్ అనేది, మన అన్వాంటెడ్ హెయిర్ అనేది ఎక్కువగా వస్తుంటుంది, ఉబకాయం ఎక్కువగా వస్తూ ఉంటుంది, యాక్నీ ఎక్కువగా వస్తుంటుంది. ఇవన్నిటికీ మొటిమలకి కానీ వీటన్నిటికీ కావడానికి రీజన్ మెయిన్గా టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ ఆడవారిలో ఎక్కువ కావడం అన్నమాట. దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి ఫ్యూచర్లో, చాలా మందికి ఉండే డౌట్సే ఇవి. పీసీఓడి అన్నది టెంపరీ ప్రాబ్లమా, లాంగ్ టర్మ్గా కంటిన్యూ అవుతుందా అనేది. పీసీఓడి ప్రాబ్లం అనేది మన చేతిలో మన ఫిజికల్ యాక్టివిటీ కానీ మన బాడీ మన కంట్రోల్లో హార్మోనల్ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేసుకోవడం ద్వారా షార్ట్ టర్మ్గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తామో అది లాంగ్ టర్మ్ డిసీజ్గా మన బాడీలో ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది. దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి షుగర్ అన్నమాట. డయాబెటీస్ అనేది ఫ్యూచర్లో ఏజ్ పెరుగుతున్న కొద్దీ డయాబెటీస్ అనేది మోస్ట్ కామన్గా వస్తుంది. ఎందుకు అంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ హార్మోన్ రెసిస్టెన్స్ని మన బాడీలో పెంచేస్తాయి. ఎందుకంటే ఎంత ఇన్సులిన్ హార్మోన్ పెరిగినా అది షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయదు, మన బాడీ ఇన్సులిన్కి రెసిస్టెన్స్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఫ్యూచర్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, డయాబెటీస్ వచ్చే అంతేకాకుండా ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియా అంటే ఏంటంటే గర్భసంచి పొర రిపీటెడ్గా మందంగా పెరిగి అది క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి రాకుండా చూసుకోవాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ వైజ్గా మనం ఏంటి అనేది చూద్దాం. దాని గురించి ఎలా డయాగ్నోస్ చేస్తాం అంటే ఎలా నిర్ధారిస్తాం దీన్ని పీసీఓఎస్ ప్రాబ్లం అనేదాన్ని, ఎవరైతే మన డాక్టర్ దగ్గరికి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అని వచ్చారనుకోండి, ఫస్ట్ మనం చేసే టెస్ట్ వచ్చేసి స్కాన్ చేస్తాం, అల్ట్రాసౌండ్ స్కాన్. దీంట్లో ఏం చేస్తుందంటే అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగలుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఒక నెక్లెస్ ప్యాటర్న్లో. ఆల్మోస్ట్ 10 to 12 చిన్న చిన్న నీటి బుడగలు అన్నవి ఒక్కొక్క ఓవరీలో కనిపిస్తాయి. ఇది మెయిన్ ఫ్యాక్టర్ టు డయాగ్నోజ్ అన్నమాట. దీంతో పాటు బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అంటే మేల్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ తగ్గుతాయి. ఇవి మెయిన్ టెస్ట్ టు డయాగ్నోస్ పీసీఓడి అన్నమాట. ఇలాంటి వాళ్ళల్లో మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి? పీసీఓడికి ట్రీట్మెంట్ అన్నది కలెక్టివ్గా మెడికేషన్ అన్నది ఓన్లీ 30-40% మాత్రమే వర్క్ చేస్తుంది. ఓన్లీ మన లైఫ్ స్టైల్, మనం మన చేతిలో చూసుకునేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం అది. డైటరీ చేంజెస్ చేసుకోవడం, డైటరీ చేంజెస్ అంటే అవుట్ సైడ్ జంక్ ఫుడ్స్ కానీ, ఫ్యాట్ ఫుడ్స్, ఆయిల్, డీప్ ఫ్రైడ్స్ కానీ వంటి అన్ని తగ్గించుకొని తినడం, మన బాడీకి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెంచడం త్రో బై మెడిటేషన్, యోగా, ఎక్సర్సైజ్, ఎనీథింగ్. ఇది ఖచ్చితంగా ఇది చేస్తూ మనం వెయిట్ లాస్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన బాడీ అనేది హార్మోనల్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. సో దట్ మన బాడీలో ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ అవ్వకుండా ఉంటే ఎక్కువ ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వదు, అప్పుడు మనకి బ్యాలెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది.

0: ఇంకా మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ లాగా ఏమి ఉంటుందంటే మెట్ఫార్మిన్. మెట్ఫార్మిన్ అన్నది నార్మల్లీ ఏంటంటే ఒక షుగర్ డ్రగ్ అని బయట ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ ఏంటంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్, మన బాడీలో పెరిగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కట్ చేసి మన బాడీకి ఫ్యూచర్లో డయాబెటీస్ రాకుండా ఉండడానికి, పర్ఫెక్ట్ ఓవ్యులేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నిటిని వాడుతూ మనం కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటే పీసీఓడి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. బట్ పీసీఓడి ప్రాబ్లమ్ని ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయొద్దని, నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో జాగ్రత్తలు తీసుకొని పాటిస్తూ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. పీసీఓఎస్ వల్ల మోస్ట్ కామన్గా వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే, మోస్ట్ కామన్గా మనం ఎఫెక్ట్ అయ్యేది ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్లో, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇబ్బందుల్లో ఉంటుంది పీసీఓడి వల్ల. ఎందుకు అంటే ఈ పీసీఓఎస్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అన్నవి కరెక్ట్గా లేక ఓవ్యులేషన్ సరిగ్గా ఉండదు, అంటే ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వదన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకు కరెక్ట్ ఫర్టిలైజేషన్ అని ఎగ్ అన్నది స్పెర్మ్తో కలవక ఫర్టిలైజేషన్ అనేది కరెక్ట్గా అవ్వదు. నార్మల్ సైకిల్స్లో ప్రతి వాళ్ళకి ప్రతి 14th డే ఆఫ్ వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్, అంటే ఏంటంటే పీరియడ్ స్టార్ట్ అయ్యాక తర్వాత 14th డే రోజు ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది ఈ పీసీఓఎస్ వాళ్ళలో ఆ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల మనకి ఫర్టిలైజేషన్ కానీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. సో దానికి ఏంటి ట్రీట్మెంట్ అనుకుంటే, ఫస్ట్ సైకిల్ రెగ్యులరైజేషన్ చేసుకోవాలి మనం. పీరియడ్ కరెక్ట్గా మంత్లీ పీరియడ్ వచ్చేలాగా చూసుకొని ఎగ్ ఇండక్షన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కరెక్ట్గా మనము నార్మల్గా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి మనం టైంకి టాబ్లెట్స్ ద్వారా ఎగ్ ఇండక్షన్ చేసుకొని ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ చూసుకొని దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్. దీనికి మామూలుగా యూజ్ చేసే డ్రగ్స్ ఏంటి అని, లెట్రోజోల్ అని ఒక డ్రగ్ ఉంటుంది, క్లోమ్ఫిన్ సిట్రేట్ అని డ్రగ్స్ ఉంటాయి. ఈ డ్రగ్స్ ఏం చేస్తాయి అన్నమాట అంటే కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవ్వడానికి, ఎగ్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మెయిన్ ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి ఇవి కరెక్ట్ టైంకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేసి ఈ ప్రెగ్నెన్సీ మనకు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్, ఇన్ఫర్టిలిటీని తగ్గించే ఛాన్సెస్ మనం పెంచుతుంది. అంతేకాకుండా మయోఎన్స్టోల్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఏం చేస్తాయన్నమాట అంటే ఎక్సెసివ్ ఆండ్రోజన్ లెవెల్స్, అంటే టెస్టోస్టిరాన్ అనే మేల్ హార్మోన్ని మన బాడీలో తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. దీని ద్వారా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ బాడీలో రెగ్యులరైజ్ అయ్యి దాంతో ప్రెగ్నెన్సీ అన్నది మనకు కాజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కానీ ఇవన్నీ ట్రీట్మెంట్స్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఓన్లీ, సైడ్ మన మెయిన్గా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మన బాడీలో హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలంటే మన యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, ప్రాపర్ లెవెల్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్ వాటర్ కంటెంట్ బాడీలో మెయింటైన్ చేస్తే ఇవన్నీ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. విన్న శ్రోతలందరికీ ధన్యవాదాలు. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మీ హెల్త్ మీరు జాగ్రత్తగా చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ, వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
2: యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ప్రసూతి వైద్య నిపుణులు, వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్.
3: శ్రోతలు, ఇంతవరకు వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజక కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలకు గమనికలు. ఆగస్టు 1st తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెతడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. అదేవిధంగా ఆగస్టు 2nd తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్ట్రాక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. ఇంతటితో ఈనాటి ప్రభాతలారి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తోంది.

కార్యక్రమంలో ముందుగా విందాం. ప్రేమికుల రోజు చిత్రం కోసం పి ఉన్నీకృష్ణ ఆలపించిన పాటను శివ గణేష్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనో వికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు వర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

శ్రోతలు సినీరంగని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు విన్నాం రమణ గోగుల సంగీత సారథ్యంలో వేటూరి గీతాన్ని రమణ గోగుల సునీత బద్రి చిత్రం కోసం ఆలపించిన పాటను.

ప్రవీణ్ ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రం కోసం సోనూ నిగమ్, రాహుల్ నంబియార్ ఆలపించిన పాటను జీవి ప్రకాష్ కుమార్ సంగీతం, అనంత్ శ్రీరామ్ రచన.

శ్రోతలు, మీరు సినీ రంజనీ కార్యక్రమం తెలుగు సినీ గీతాలు కార్యక్రమం ఇప్పుడు విన్నాం. చెలి చిత్రం కోసం హరీష్ రాఘవేంద్ర టిమ్మి ఆలపించిన పాటను హరీష్ టీరాజ్ సంగీతం, పూర్ణచంద్ర రచన,

శ్రోతలు విన్నారు సినీ రంజని కార్యక్రమం తెలుగు సినీ గీతాలు. కార్యక్రమం ఇప్పుడు విందాం. భీమచంద్ర గీతానికి దేవా సంగీతం అందించిన హరిహరన్ శ్రీనివాసమూర్తి సవితారెడ్డి వాలి చిత్రం కోసం ఆలపించిన పాటను

శ్రోతలు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం.

హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలు, మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 8462245066 నంబర్కి ఊరు, పేరు, సినిమా పాట టైప్ చేసి వాట్సాప్ చేసేయండి. మరి ఈనాటి హృదయ రాగాలు కార్యక్రమంలో ముందుగా కుర్రాడు చిత్రమూర్తి పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు నిజామాబాద్ నందిపేట్ 1LK గ్రామం నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై కుర్రాడు చిత్రం నుండి ఈ పాటను విందాం.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: మేరా జూతా హై జపానీ, ఏపటలోను ఇంగ్లీస్తానీ, సర్ పె లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్.
5: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్ కలిలవాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799050505.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
6: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
6: 24 గంటలు అత్యవసర సేవలు.
3: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
6: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఆర్ఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు. విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రకటనలు విన్నారు శ్రోతలు, వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు. మొత్తం చిత్రం కోసం మనం సుజాత ఆలపించింది ఈ పాటను మాకోసం పంపించమంటూ రిక్వెస్ట్ పంపించిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం అలగాపూర్ గ్రామం నుండి సి పూర్ణచంద్ర తేజస్వి, చిన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం చిన్నత గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించినట్టు రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ మోపాల్ గ్రామం నుండి నవీన్ రెడ్డి, జ్యోతి, అక్షర మరియు వారి కుటుంబ సభ్యులు.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో తర్వాతి పాటను వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు. హైదరాబాద్ మియాపూర్ నుండి సురేందర్ ప్రసన్నలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై ఖుషి చిత్రం కోసం ఉదిత్ నారాయణ, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటను విందాము.

శ్రోతలు హృదయరాగాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట భయ్యా చిత్రం నుండి వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు సౌదీ అరేబియా నుండి మిడ్డే నవీన్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందన్ నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, హనుమ, రియాన్స్ మరియు కుటుంబ సభ్యులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటన విన్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. చూడాలని ఉంది చిత్రం కోసం హరిహరన్ ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ ఇంద్రానగర్ ఇంద్రాపూర్ నుండి బాలకృష్ణ, అనిత, శ్రావణి, చరణ్. అదేవిధంగా అశోక్ నగర్ నుండి నర్సింహులు, రోజా, గంగాప్రసాద్. వినాయక్ నగర్ నుండి సింగారం ప్రసాద్, రేణుక, రాజకళ, శరణ్, వరుణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై చూడాలని ఉంది చిత్రం నుండి ఈ పాటను విందాము.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ప్రకటనలు విన్నారు శ్రోతలు, వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఖడ్గం చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు, జయాన్ష్, ఆర్యన్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి రిక్వెస్ట్ పై ఖడ్గం చిత్రం నుండి ఈ పాటను విందాము.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటి?
1: హృదయరాగాలు కార్యక్రమంలో చివరిగా విందాం అన్నయ్య చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం అందించమంటూ రిక్వెస్ట్ పంపించారు ఇబ్రహీం పట్నం నుండి అరుణ. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజు, ఉమారాణి, నరేష్, వంశీ, సాయినాథ్, సుచిత్ర, నిహాల్ మరియు వారి కుటుంబ సభ్యులు.

ఇంతటితో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కాస్తాం. మరికొద్ది క్షణంలో వివిధ భారతీయ తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి

ప్రొవిన్షులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సుస్థిర విమాన ఇంధనం వినియోగం, అంతర్జాతీయ విమానయాన కార్బన్ ఉద్గారాల తగ్గింపు పథకం అమలుపై దేశ సన్నద్ధతను సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఎస్ఏఎఫ్ ఉత్పత్తి, మిశ్రమ విధానం, కార్బన్ లెక్కలు, సరఫరా వ్యవస్థ పురోగతిని పరిశీలించారు. లోక్సభలో రాహుల్ గాంధీ అసందర్భ పదజాలాన్ని ఉపయోగించారని, హోంమంత్రి అమిత్ షాపై తప్పుడు ఆరోపణలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ కాల్పులు జరపాలని, హోంమంత్రి గాని లేదా మరే ఇతర మంత్రి గాని ఆదేశాలు ఇవ్వరని ఆయన స్పష్టం చేశారు. ఆయా ప్రదేశాల్లో అందుబాటులో ఉన్న మెజిస్ట్రేట్ లేదా ఎస్డిఎం మాత్రమే అటువంటి ఆదేశాలు జారీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ ఉదయం మంచిర్యాల, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ సహా 16 జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:04. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2005 నుంచి 2010 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన సాంగ్ వినాలనుకుంటే 0402324052 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా చక్రం సినిమా నుంచి కౌసల్య పాడిన పాట. సీతారాం శాస్త్రి రచన, చక్రి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్నారు జగిత్యాల కోరుట్ల నుంచి బింగి గణేష్, రజని ఆర్మూరు నుంచి జిందం హరి, లక్ష్మి నందిపేట నుంచి వెంకటేష్. వీళ్ళందరి కోసం ఈ పాట

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మా ఫోన్ నెంబర్ 0403240852. గజని సినిమా నుంచి ఈ పాట నడుతున్నారు కీసర్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద గౌడ్ సత్యమ్మ, గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు రామాదేవి, కార్తిక్ పాడారి పాటని వేటూరి రచన, హారీస్ జయరాజ్ సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ఉన్నారు ఎవర్గ్రీన్ హిట్స్. ఎవర్గ్రీన్ హిట్స్లో మనం 2005 నుంచి 2010 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల్లోంచి హిట్ సాంగ్స్ వింటున్నాము. మీకు కూడా నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇప్పుడైతే అతడు సినిమా నుంచి రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట, సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం. ఈ పాట నడుతున్న శ్రోతలు ప్రొద్దుటూరు నుంచి శంకరంపల్లి నుంచి మోటే కృష్ణ, సంతోష, రంగారెడ్డి, బండిరావిల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మహారథి సినిమా నుంచి ఈ పాట నడుగుతున్నారు. నిజామాబాద్ నుంచి నరసింగరావు, ఇంకా నాగర్కర్నూలు నుంచి వెంకటేశం యాదమ్మ అఖిల, గురుకిరణ్ ఇంకా చేతనాచార్య పాడేరి పాటని అనంత శ్రీరామ్ రచన, గురుకిరణ్ సంగీతం అందించారు.

ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో కుక్క కాటుకు తీసుకోవాల్సిన చికిత్స మరియు జాగ్రత్తలు, ఈ అంశం గురించి డాక్టర్ అబ్దుల్ వకీల్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, డాక్టర్ నిషిత వెటర్నరీ ఆఫీసర్, ఇంకా డాక్టర్ శిల్ప పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, వీరు హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లో 0402324085252, మరో నెంబర్ 0402324085253.

మీరు విన్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఆరు సినిమా నుంచి పాటను అడుగుతున్నారు అమ్మని గురించి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ విజయ, ఇంకా భూదాన్ పోచంపల్లి నుంచి నల్గొందల సిద్ధులు శారద, రాయగిరి నుంచి దాసరి రవి, వీళ్ళందరి కోసం ఈ పాట. జీన్స్ శ్రీనివాస్, శ్రీలేఖ, పార్థసారథి పాడారు. సాహితీ రచన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: तेलंगाना राज्य के आयुक्त एवं निदेशक नगर प्रशासन द्वारा जनहित में जारी रेन वाटर हार्वेस्टिंग हर घर की जिम्मेदारी।
1: మాసా సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. జిబ్లిక్పల్లి నుంచి చక్రపాణి చందన, ఇంకా వరంగల్ కాసేపగ నుంచి దాసి రామచంద్ర సుమతి, భువనగిరి మీనానగర్ నుంచి సుదర్శన్ విజయ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సాధనా సర్గం పాడారు ఈ పాటని. వెన్నెల కంటి రచన, విద్యాసాగర్ సంగీతం అందించారు.

దేశముద్ర సినిమా నుంచి పాట నడుతున్నారు చోటుపల్లి నుంచి గుండురాజు, అనూష, కొత్తగూడ మీలందు నుంచి రాజేష్ కన్న చిన్నపాసి, ఇంకా నల్గొండ నుంచి దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి. చక్రి స్వీయ సంగీతంలో కౌశల్యతో కలిసి పాడిన పాట ఇది, కందికొండ రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పోఖ్రి సినిమా నుంచి పాట నడుతున్నారు హనుకొండ నుంచి రవీందర్ స్వరూప, ఇంకా ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, కాశీబుగ్గ నుంచి సుదర్శన్ సరిత, లంగర్హోజ్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్. వీళ్ళందరి కోసం ఈ పాట కార్తీక్ మహాలక్ష్మి పాడారు. భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు విన్న ఆ పాట విక్రమార్కుడు సినిమా నుంచి టిప్పు చిత్ర విజ్జి పాడారి పాటని చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు తూర్పుగోదావరి ఎన్టీఆర్ నగర్ నుంచి బండారు త్రిమూర్తులు, నాగలక్ష్మి, ఇంకా పీర్జాదిగూడెం నుంచి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, యాదాద్రి యాదగిరి, అనురాధ, నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ బాయ్, ఫారూక్.

ఎవర్ గ్రీన్ హిల్స్ లో చివరిగా మీరు వింటున్నారు చిరుత సినిమా నుంచి రంజిత్ గీతామాధురి పాడారి పాటని విశ్వరచన మణిశర్మ సంగీతం అందించారు. పాటను అడుగుతున్న శ్రోతలు ఉమ్మడి నుంచి దివాకర్ విమలా, పార్సిగుట్టు నుంచి సికింద్రాబాద్ నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, అనంతపురం నుంచి అఖిల్ అరుణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న జిల్లా కలెక్టర్లతో డిజిటలైజేషన్ పురోగతిపై సమీక్షించిన ఆయన ఆగస్టు 3లోగా ప్రక్రియను 100% పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 76%, గ్రామీణ ప్రాంతాల్లో 90% డిజిటలైజేషన్ పూర్తయిందని, 8 నియోజకవర్గాల్లో 100% పూర్తయిందని తెలిపారు. పరీక్షల్లో జరిగే అవకతవకలను అరికట్టడానికి కఠినమైన శిక్షలు, ఫాస్ట్ట్రాక్ కోర్టులను ప్రతిపాదిస్తూ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను లోక్సభ నిన్న ఆమోదించింది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 2024ను సవరించడానికి ఉద్దేశించబడింది. ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వారికి 10 వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానాలు, ఆస్తులను జప్తు చేయడం వంటి కఠినమైన శిక్షలను ఇందులో పొందుపరిచారు. తెలంగాణ సాగునీటి

ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువును 13వ తేదీ వరకు పొడిగించారు. తెలంగాణ ఎప్సెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఉపకులపతి అల్దాస్ జానయ్య సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ఈరోజు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ హరిత ఉత్తర్వులు విడుదల చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వటం, ట్రాఫిక్ అంతరాయాలు, విద్యుత్, నీటి సరఫరాలో స్వల్ప అంతరాయాలు ఏర్పడవచ్చని హెచ్చరించింది. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్యసమితి 2014 నుంచి ప్రతి ఏడాది జూలై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లబ్ల సమయం 11:04 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మనీత. గురువారం ప్రత్యేకంలో ఒక గాయకుని సినీ సంగీతపు ప్రయాణ విశేషాలు మాట్లాడుకుందాం. ఇంతకీ ఎవరు ఆ గాయకుడు, ఏంటి ఆ విశేషాలు అనుకుంటున్నారా? చెప్తాను. మరి ఆ గాయకుడు ఎవరో మీరే గుర్తుపట్టాలి. ఒక స్వరం ఎన్నో హావభావాలు, పద్యమైనా పాటైనా శాస్త్రీయమైన మాస్ బీటైనా వైవిధ్యానికి మారుపేరుగా కట్టిపడేసే స్వరం ఆయనది. హీరో అవ్వాలనుకుని కాలేకపోయినా ఎందరో హీరోలకి స్వరమయ్యారు. హోటల్లో 30 రూపాయల జీతంతో మొదలైన ప్రయాణం 30,000కు పైగా పాటల ప్రస్థానం అయింది. ఇటీవలే షష్ఠి పూర్తి కూడా చేసుకున్నారు ఆ గాయకుడు. ఇందుకీ ఎవరు ఆ గాయకుడు, ఏంటి ఆ విశేషాలన్నీ మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు ఆ గాయకుడిని గుర్తుపడితే 0402324085204023242485 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, ఎంత మంది శ్రోతలు స్పందించారంటే రాజు, మమత, రవికుమార్ గారు, బండి కృష్ణగౌడ్, విజిత, గీత, కృష్ణ గీత, లీలా వెంకటరావు గారు, కొండ యాదగిరి, గోపి, కల్పన, విష్ణు, గీత, గోవింద్, వాత్సల్యం, ఇంకా చాలా మంది శ్రోతలు మనో గారి గురించి మాట్లాడుకోబోతున్నామంటూ గుర్తుపట్టి నాకు సందేశాలు పంపించారు. చాలా చాలా థ్యాంక్స్. ఎస్, ఈరోజు మనం మనో గారి పాటల పూదోటలో షికారు చేద్దాం. మంచి మంచి పాటలు వింటూ మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040 జత చేసి 2324085239 5952 595092. మర్చిపోకండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు

గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. సింగర్ మనో గారి స్పెషల్ వింటున్నారు. మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో స్టూడియోలో సమయం 11:12 దాటి 42 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. గుంటూరు సత్తెనపల్లిలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నాగూర్బాబుకి చిన్నతనం నుండే రంగస్థలంలో సంగీతంలో ప్రవేశం ఉంది. అయితే కోటప్ప కొండ తిరణాలలో ప్రభలలో పద్యాలు అనర్గళంగా పాడేవారట నాగూర్బాబు. అలా పద్యాలు పాడితే వారు వేసుకున్న బట్టలకి కాస్ట్యూమ్స్కి రూపాయి నోట్లు గుచ్చేవారట విన్న అభిమానులందరూ ఎంతో సంబరపడిపోయి. ఇక అలా అవడంతో నేను బాలనటుడిని అనుకుని కొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించారట కూడా నాగూర్బాబు. దానితో హీరో అవ్వాలని ఎంతో ఆశ. మరి హీరో అవ్వాలంటే ఏం చేయాలి? వెంటనే టికెట్ కొనుక్కొని చెన్నై రైలు ఎక్కేశారు నాగూర్బాబు. ఇంతకీ హీరో అయ్యారా? హీరో అవ్వకుండా మరి గాయకుడు ఎలా అయ్యారు? ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఏషియన్ మాస్టర్ సినిమా నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, మనో గారు, అదే నాగూర్ బాబు గారు, సుశీలమ్మ ఆలపించిన పాట విన్నారు. ఈ పాట మీకు గుర్తుంటే ఎంత ఫాస్ట్ గా వాళ్ళు ఆ పట్టాల మీద ఆ ట్రైన్ లాంటి ఒక చిన్న బగ్గీని పరిగెట్టిస్తూ ఉంటారో, అంత ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటారు ఆ ముగ్గురు గాయకులు కూడా. బాగుంటుంది. అప్పట్లో సూపర్ హిట్ పాట, మరి చక్రవర్తి గారి సంగీతం, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు నేను మీ పద్మని. మరి ఈరోజు మనో గారి గురించి మాట్లాడుకుంటున్నాం, మంచి మంచి పాటలు వినబోతున్నాం. అలా మరి ట్రైన్ టికెట్ తీసుకున్నారు, ఈ పాటలో విన్నాం కదా, ట్రైన్లో పరిగెట్టి పరిగెట్టి వెళ్ళి ట్రైన్ టికెట్ తీసుకుని చెన్నై రైలు ఎక్కేశారు. రైలు ఎక్కి హీరో అవుదాం అనుకున్నారు. అలా చెన్నై వచ్చిన నాగూర్ బాబుకి హీరో ఛాన్స్ రాలేదు. చేతిలో తినడానికి డబ్బులు లేవు, అన్ని డబ్బులు అయిపోయాయి. ఏం చేయాలి? అప్పుడు ఒక హోటల్లో కేవలం 30 రూపాయల జీతానికి పాటలు పాడడం మొదలెట్టారట నాగూర్ బాబు గారు. తనకు వచ్చిన విద్య ఒకటే, అది సంగీతం, పాటలు, వాటిపైనే దృష్టి పెట్టారు. అలాగా 1982 స్వరకర్త అయిన ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర 14 ఏళ్లకే సహాయకుడిగా చేరిపోయారు మనం. మరి ఆ తర్వాత ఏమైంది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: issued in the public interest by the Commissioner and Director of Municipal Administration, Telangana. Rainwater harvesting, every home's responsibility.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి 14 ఏళ్లకే ఎంఎస్ విశ్వనాథన్ గారి దగ్గర సహాయకుడిగా చేరిపోయారు. దాదాపు 2 ఏళ్లు పనిచేశారట ఎంఎస్వి గారి దగ్గర. ఎన్నో పాటల రికార్డింగ్లో హెల్ప్ చేయడం, ట్రాక్స్ కూడా పాడేవారట నాగూర్బాబు గారు ఎంఎస్వి దగ్గర. ఆ తర్వాత సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర కూడా అసిస్టెంట్గా పనిచేస్తూ పాటల కంపోజింగ్లో సహాయం చేసేవారు. ఇక చక్రవర్తి గారి దగ్గర అయితే కుడిభుజం అనే చెప్పాలి. ఆయన కూడా ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు చక్రవర్తి గారు, మనో నాకు ఎన్నో వందల ట్రాక్స్ పాడాడు అని. సరే, ట్రాక్స్ పాడుతున్నాడు, మరి ఒక అసిస్టెంట్గా సెటిల్ అయ్యారు, మరి ఇంతకీ గాయకుడిగా ఎలా మారారు మనో, మనోగా ఎలా మారారు ఈ నాగూర్బాబు, చెప్పుకుందాం ఈ పాట తర్వాత.

ఎంత ఫాస్ట్ బీట్ కదా, భలే ఉంటుంది. ఎంతమంది మీలో ఈ పాట వింటూ ట్యాప్ చేశారు చెప్పండి. వికీ దాదా చిత్రం నుండి రాజ్కోటి సంగీత దర్శకత్వంలో మనోజానికం ఆలపించిన పాట విన్నారు. రచన వేటూరు సుందరమూర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు సింగర్ గాయకుడు నాగూరు బాబు సినీ ప్రస్థానం, సంగీత ప్రస్థానం, వారి పాటలు వింటూ అలాగ మర్చిపోతున్నాం కదా. మరి చిన్నతనం నుండే రేడియోలో వచ్చే బాలు గారి ప్రతి పాటని విని అదే శైలిలో పాడేందుకు గంటలు తరబడి సాధన చేసేవారట నాగూరు బాబు. అలా బాలుగారికి ఎన్నో ట్రాక్స్ కూడా పాడారట. మనం గమనిస్తే చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో ఎక్కువగా ట్రాక్స్ పాడారు మనోగారు. ఒకరోజు బాలుగారు రికార్డింగ్కి అందుబాటులో లేకపోవడంతో ట్రాక్తో పాటు పాట పాడే అవకాశాన్ని కూడా ఇచ్చారట ఎంఎస్ విశ్వనాథన్ గారు. అలాగా పాట పాడే తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు. తమిళంలో పాడారన్నమాట. అయితే అలా మెల్లిగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయిందంటారు నాగూరు బాబు. ఇంతకీ ఏంటి ఆ టర్నింగ్ పాయింట్? ఆ టర్నింగ్ పాయింట్ వల్లే తను అద్భుతమైన గాయకుడిగా మారారంటున్నారు. ఆ విషయాలన్నీ చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: మనో గారి టాప్ 10 పాటల్లో మనం చూస్తే ఇది వన్ ఆఫ్ ద ఐకానిక్ పాట మనో గారిది కదా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 జత చేసి 2324082 2324085359 2929 మర్చిపోకండి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: గుర్తుకొస్తున్నా వింటున్నారు స్టూడియోల సమయం 11:33 దాటి 30 సెకండ్లు. మరి నాగూర్ బాబు గారి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది ఏంటో చెప్తానన్నాను కదా. ఇందాక పాట విన్నాం కదా, ఆ సంగీత దర్శకుడి నుంచి పిలుపు, ఇళయరాజా గారి నుండి పాట కోసం కబురు వచ్చింది నాగూర్ బాబు గారికి. చాలా టెన్షన్ పడిపోయారట నాకు ఆయన నుంచి పిలుపు అని, ఎందుకంటే అప్పటికే రాజాగారు ఫుల్ ఫామ్లో ఉన్నారనమాట. ఇక నాగూర్ అని ఇంకో గాయకుడు ఉండడంతో నాగూర్ బాబు గారికి మనుగా నామకరణం చేశారట ఇళయరాజా. ఇళయరాజా గారి దగ్గర తన మొదటి డెబ్యూ పాట తేన్మొళి పాడుతున్నప్పుడు తమిళంలో ఒక కష్టమైన అక్షరం ఉందట, అదే ర అనే అక్షరం పలకడానికి చాలా ఇబ్బంది పడ్డారట మను. అప్పుడు ఇళయరాజా గారే స్వయంగా దగ్గరుండి ఆ అక్షరాన్ని ఎలా పలకాలో ఎన్నోసార్లు విసుగు లేకుండా మనోకి వచ్చే వరకు నేర్పించి ఇలా అన్నారట, చూడు మనో పాటలో స్వరం మాత్రమే కాదు పదం కూడా పాడాలని నేర్పించారట. ఇక అదే నా టర్నింగ్ పాయింట్ అంటారు మనం, ఎందుకంటే అలా ఆ క్రమశిక్షణ ఆయన్ను తెలుగుతో పాటు తమిళంలో కూడా టాప్ సింగర్ని చేసిందంటూ మురిసిపోతారు మనం. ఈ విషయం ఎన్నో ఇంటర్వ్యూస్లో పదే పదే చెప్పారు, వారి కృతజ్ఞత ఈ విధంగా తెలియజేసుకుంటున్నానని కూడా. మరి వారిద్దరూ కాంబినేషన్లో వచ్చిన మరొక మంచి మాట పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అందుకనే ఇంత బాగుంటాయి కాబట్టే అందరూ వీ లవ్ యూ మనో అంటూ ఉంటారు. వారి పాటలకి చాలా మంది అభిమానులారు. మన వివిధ భారతిలో కూడా ఎంతో మంది సందేశాలు పంపిస్తున్నారు. మనో గారి పాటల పూదోటలో అద్భుతమైన పాటలు వినిపిస్తున్నారంటూ శ్రోతలు ఎంతో ఆత్మీయమైన సందేశాలు పంపిస్తున్నారు. ఇక తెలుగు, తమిళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో ఎన్నో అవకాశాలు వెల్లువలా వచ్చేసాయి మనో గారికి. ఇళయరాజా, ఎంఎం కీరవాణి గారు, రాజ్ కోటి, దేవ, మణిశర్మ, ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలతో సుదీర్ఘ ప్రయాణం సాగింది. ముఖ్యంగా ఇళయరాజా ఏఆర్ రెహమాన్ దగ్గర ఎన్నో హిట్ పాటలు పాడారు. ఒకసారి అయితే రాజాగారు ఇలా అన్నారట, ఇళయరాజా గారు సరదాగా నవ్వుతూ, ఇందులో ఏ లైన్ ఎస్పీబి పాడాడో, ఏ లైన్ మనో పాడారో నాకు అర్థం కావటం లేదంటూ జోక్ చేశారట వారి దగ్గర. అయితే మనో గారు అన్ని రకాల పాటలు పాడారు. ఇందాక నేను చెప్పినట్టు శాస్త్రీయం పాడారు, ఫాస్ట్ బీట్ పాడారు, ప్రేమ పాటలు కూడా పాడారు. మరి అన్నమయ్యలో మనో గారు ఒక అద్భుతమైన పాట పాడారు, అది విందాం ఇప్పుడు.

ప్రియ చిత్ర నుండి ఆ అన్నమాచార్య కీర్తన విన్నారు. మనోగారు ప్రైవేట్ ఆల్బమ్స్ లో కూడా చాలా ఎన్నో పద్యాలు అన్నమాచార్య కీర్తనలు రికార్డ్ చేశారు, ఎన్నో దేవుడి పాటలకు కూడా రికార్డ్ చేశారు. అయితే మనోగారికి ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అని సినిమా ఇండస్ట్రీలో టాక్. స్టూడియోలో అందరినీ నవ్విస్తూ వేగంగా రికార్డింగ్ పూర్తి చేసే గాయకుడు పేరుందిట మనోగారికి. ఎప్పుడు నవ్వులు పూయించే వ్యక్తి. అందుకనే సంగీత దర్శకులు, అమ్మయ్య మనో వస్తే నాకు ఒత్తిడి తగ్గిపోయింది, స్టూడియోలో అందరూ రిలాక్స్డ్గా ఉంటారు అంటారు. మనోగారైతే ఏ భాషల పాట అయినా సరే ముందుగా రచయితను అడిగి, మన తెలుగు అయితే సరే మరి మిగిలిన భాషల్లో తనకి ఒకవేళ అర్థం తెలియకపోతే ముందుగా రచయితను అడిగి ప్రతి పదానికి అర్థం తెలుసుకొని భావాన్ని తెలుసుకొని ఆ తర్వాత రికార్డ్ చేసేవారట. ఇది వారి ప్రత్యేకత అంటారు వారితో పనిచేసిన సంగీత దర్శకులందరూ.

వావ్, ఎంత ఫాస్ట్గా ఉంటుంది కదా ఈ పాట. అంతే ఫాస్ట్గా డాన్స్ చేస్తారు కదా చిరంజీవి, రాధిక ఈ పాటలో గమనిస్తే. కొదమసింహంలో ఆఖరి పాట ఇది, కొదమసింహం చిత్రంలో ఎంత ఎనర్జెటిక్గా ఉంటుందో ఆఖరి పాట అయినా సరే. అంత ఎనర్జెటిక్గా పాడారు మనోగారు, చిత్రమ్మ. మరి సంగీతం అందించారు రాజ్కోటి గారు, రచన వేటూరి సుందరమూర్తి గారు. బాలుగారంటే ఎంతో ఆరాధన, నాకు దైవ సమానం అంటారు మను. ఎస్పీపీ గారు నాకు ఒక విశ్వవిద్యాలయం. ఆయన చూస్తూ నేర్చుకున్న పాఠాలు జీవితాంతం నాతోనే ఉన్నాయి, ఉంటాయి. మాది కేవలం గురు శిష్యుల బంధం కాదు, ఒక కళాకారుడి నుండి మరో కళాకారుడికి సంక్రమించిన సంగీత సంస్కారం అంటారు ఎంతో వినమ్రతతో మను. ఇక ఏఆర్ రెహమాన్తో ఒక పాట రికార్డింగ్లో చాలా కష్టపడ్డానంటారు. ఇంతకీ ఏంటి ఆ కష్టం, ఏమైంది చెప్తాను. ప్రేమికుడు సినిమా గుర్తుందా మీ అందరికీ, ముక్కాల ముక్కాబుల అనే పాట. ఆ పాట రికార్డింగ్ సమయంలో ఏఆర్ రెహమాన్ గారు మనోగారిని ఒక గదిలో ఒంటరిగా కూర్చోబెట్టి లైట్లన్నీ ఆపేశారట. ఎందుకంటే ఆ పాటలో ఒక రకమైన మిస్ట్రీ, హై ఎనర్జీ రావడం కోసం రెహమాన్ అలా ప్లాన్ చేశారట. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా పాట కుదరటం లేదు. మనోగారేమో పాట ఆయన అనుకున్నట్టు, రెహమాన్ అనుకున్నట్టు పాడలేకపోతున్నారు. అయితే నాకు కాస్త బ్రేక్ ఇవ్వండి అని చెప్పి అర్ధరాత్రి 1 గంటన్నరకి బయటకు వచ్చి ఒక ఛాయ్ దుకాణంలో ఛాయ్ తాగుతున్నారట. అప్పుడు ఆర్టీ బర్మన్ గారి మెహబూబా ఓ మెహబూబా పాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ పాట ఏమో వినిపిస్తుందట ఆ ఛాయ్ దుకాణంలో ఛాయ్ తాగుతుంటే. అప్పుడు ఇక మనోగారు అనుకున్నారట, అబ్బా ఎంత బాగా పాడారు కదా ఆర్డి బర్మన్ గారు, నేను కూడా అలా ఎందుకు ప్రయత్నించకూడదు అని. అలాగ రాత్రి 1 గంట 30 నిమిషాలకి ఛాయ్ తాగుతూ పుట్టింది ఆ పాట. అదే ముక్కాబులా ముక్కాబులా. ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. మరి ఏఆర్ రెహమాన్ గారు మనో కాంబినేషన్లో వచ్చిన ఒక మంచి పాట విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: విజయం అనేది ఒక్క రోజులో రాదు. ప్రతిరోజు మనం ఎంత సాధన చేస్తే అంత విజయం మనం సొంతం అంటారు మనం. అలా ప్రతిరోజు చేసిన సాధన, పట్టుదల, వినయం, సీనియర్ పట్ల వినయం, గౌరవం నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది, నన్ను ఇన్ని వేల పాటలు పాడేలా చేసిందంటారు మనం. నిజమే కదా, వినయమే మన అందరి నిజమైన ఆభరణం అంటున్నారు. మరి మనం కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కి ప్రాయోజక్ హై AISSMS పూణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. అసలు అలా టైం వెళ్ళిపోతుంది. మంచి మంచి పాటలు వింటున్నాం, మంచి మంచి మాటలు మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ల సమయం 11:51 దాటి 33 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటరినరీ ఆఫీసర్ GHMC డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటరినరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0400 జత చేసి 2324085232 2324085239 2959 మర్చిపోకండి. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, టీవీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఎస్, మనో గారి పాటల పూదోట్లో విహరిస్తున్నాం ఈ రోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. 90వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తన ప్రతిభ ఏంటో చూపించారు, సత్తా ఏంటో చూపించారు మనో గారు. తెలుగులో ముఖ్యంగా రజనీకాంత్ గారు నటించిన దాదాపు అన్ని చిత్రాలకు తన గొంతును వారికి సరిపోయేటట్టు డబ్బింగ్ చేశారు. రజనీకాంత్ తెరపై కనిపిస్తే మనకి తెలుగులో గమనిస్తే రజనీకాంత్ కనిపించరు, అక్కడ మనో గారి స్వరం కనిపిస్తుంది, మనో గారి స్వరం వినిపిస్తుంది. రజనీకాంత్ స్టైల్కి మరింత అందం, గ్రేస్ ఇచ్చారు మనో గారు. ఏమంటారు మరి మీకు మనో గారు అంటే ఏంటి, ప్రత్యేకమైన అనుబంధం ఏమైనా ఉంటే నాతో పంచుకోండి. 0400 2324085232 ఈ నంబర్కి.

వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినీ సంగీత ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గాయకుడు మనో. 35,000 పైగా పాటలు, 15 భాషల్లో గాన వైభవం, 3 తరాల సంగీత దర్శకులతో స్వర ప్రయాణం, ఎన్నో సత్కారాలు. రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఉత్తమ నేపథ్య గాయకుడు పురస్కారాల నుండి, అమెరికన్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ కూడా అందుకున్నారు మనో. ఇంకా ఇలాగే ఎన్నో పాటలు పాడుతూ మనందరినీ అలరించాలని కోరుకుంటోంది. మీ అందరికీ మనో పాటల పూదట్లో షికారు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తల రిలే వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

చంద్రబోస్ గారు చెప్పినట్టు కొడితే కొట్టాలి, సిక్స్ కొట్టాలి, ఎన్నిసార్లు ఓటమి పాలైనా విజయం కోసం పరిగెట్టాలి, విజయాన్ని అందుకోవాలి. ట్యాగోర్ సినిమా నుంచి ఆ పాట విన్నారు. శంకర్ మహాదేవన్ గారు ఆలపించారు, సంగీతం మణి శర్మ. మరి మీకు తెలుసా కామన్వెల్త్ గేమ్స్ ఎప్పుడు మొదలయ్యాయో అని అడిగితే చాలా మంది శ్రోతలు స్పందించారు. బాలకృష్ణ గారు నరసంపేట నుండి, రవిశంకర్ చాగంటి గారు నిజాంపేట నుండి, ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు కూడా మనకి సందేశం పంపించారు. మీరు పంపించిన సందేశం కరెక్ట్. 1990లో మొదలయ్యాయి ఈ కామన్వెల్త్ క్రీడలు, కానీ మన దేశం మాత్రం 1934 నుండి పాల్గొంటోందన్నమాట. 4 సార్లు మినహాయిస్తే, కేవలం 4 సార్లు మనం ఇప్పటి వరకు ఈ క్రీడల్లో పాల్గొనలేకపోయాం ఇప్పటి వరకు, కానీ అవి మినహాయిస్తే టాప్ 5 లిస్టులోనే ఉంది మన భారతదేశం. ఎంత గొప్ప విషయం కదా. మరి క్రీడలకి కూడా పెట్టింది పేరు, క్రీడల కాణాచిగా మన భారతదేశం మన జెండా రెపరెపలాడుతోంది ప్రపంచ వేదికపై. 2010లో ఎక్కువగా, అన్ని సంవత్సరాల కన్నా ఎక్కువగా కామన్వెల్త్ గేమ్స్లో మనం పథకాలు సాధించాం. ఏంటంటే 101 పథకాలు గెలిచాం. ఇక 2026లో కూడా మన భారత క్రీడాకారులు పథకాల విజయంతో సరికొత్త రికార్డ్స్ తుఫాన్లా దూసుకెళ్తున్నారు. మనం రోజు వార్తల్లో కూడా వింటున్నాం, టీవీలో కూడా చూస్తున్నాం. పట్టుదలతో దూసుకెళ్లి ప్రత్యర్థులను చిత్తు చేస్తూ గ్లాస్గోలో మన దేశ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తున్నారు మన అథ్లీట్లందరూ. పోటీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, క్రీడ ఏదైనా, వెయిట్ లిఫ్టింగ్ రింగ్ అయినా, బాక్సింగ్ పంచ్లైనా, అథ్లీట్ ట్రాక్ అయినా సరే మేం ముందుంటాం, తగ్గేదే లేదంటూ మన దేశ కీర్తిని విశ్వవేదికపై సత్తా చూపుతున్న మన అథ్లెట్లందరికీ మన సెల్యూట్ చేయాల్సిందే, సలాం కొట్టాల్సిందే. ఏమంటారు, మరిన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 040 జత చేసి 2302408523 2302408523 2955 2 నెంబర్లు మరొకసారి 040-2324-0852-2324-0853-2955-0923. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి.

0: నీతిమంతుడు చిత్రం నుండి రఘు దీక్షిత్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగేశ శాస్త్రి గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మనం కామన్వెల్త్ గేమ్స్ 2026 మన భారతదేశ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈనాటి మన వివిధ భారతి వేదిక స్టూడియోలో సమయం 12:21 దాటి 17 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

జై హో భారత్. మరి పథకాల పంట పండిస్తున్నారు మన అథ్లెట్లు అందరూ కలిసి. ఎవరెవరు ఏ ఏ పథకాలు గెలుచుకున్నారో ఒకసారి చూద్దాం. వెయిట్ లిఫ్టింగ్ క్వీన్ మీరాబాయి చాను వరుసగా మూడోసారి గోల్డ్ మెడల్ హ్యాట్రిక్ సాధించి అజేయమైన రికార్డ్ సృష్టించారు మీరాబాయి. ఇక పారా అథ్లెటిక్స్ లో షర్మిలా ధండక్ స్వర్ణ పథకంతో ఎందరో భారతీయుల్ని గర్వంగా నిలబెట్టారు. మేం కూడా చేయగలం, పారా అథ్లెట్లైనా మా మీద చిన్నచూపు అక్కర్లేదు, మేం కూడా చేసి చూపిస్తామని చేసి చూపించారు, పథకాన్ని గెలిచి చూపించారు. ఇక సర్వేష్ హై జంప్ లో తొలి రజతం అందుకున్నారు. దీక మరొక విషయం చెప్పాలి, దేశ రక్షణే కాదు దేశానికి పథకాలు కూడా అందించారు తండ్రి తనయులైన మన తెలుగు తేజాలు. వారే వల్లూరు శ్రీనివాసరావు గారు 2010 సంవత్సరంలో వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పథకం గెలిస్తే 16 ఏళ్ల తర్వాత వారి కుమారుడైన వల్లూరి అజయ్ బాబు పురుషుల 79 కిలోల విభాగంలో రజత పథకాన్ని ముద్దాడారు మన భారతదేశ జెండాని కప్పుకొని. ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు 12 నుండి 14 పథకాలు గెలుచుకున్నాం మన భారతదేశం. ఇంకా ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది, పథకాల పంట పండిస్తూనే ఉంటారు మన అథ్లీట్లు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కేజీఎఫ్ 2 చిత్రం నుండి కృష్ణ పృథ్వీచంద్ర అరుణ ఆలపించిన పాట విన్నారు. సంగీతం రవి బాసురు, రచన రామజోగయ్య శాస్త్రి. అచ్చం తుఫాన్ లాగా దూసుకెళ్లి ప్రత్యర్థుల్ని పడగొడుతున్నారు మన భారతదేశ అథ్లీట్లు. పరిమిత వనరులతో, కఠోర సాధనతో ప్రపంచ వేదికపై మన దేశాన్ని టాప్ లో నిలిపిన మన అథ్లెట్లకి సాహో చెప్పాల్సిందే. వారి గెలుపుతో భవిష్యత్ తరాల క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు, స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాగే ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని, పతకాల పరంపర కొనసాగాలని మన ఛాంపియన్లకు వివిధ భారతి వేదిక మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తోంది. చక్ దే ఇండియా, జై హో భారత్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. ఈ మధ్యాహ్నం సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని కోరుతూ డాక్టర్ జితేంద్ర సింగ్ నుండి అందిన నోటీసును ఆమోదించినట్టు చైర్మన్ తెలిపారు. ఈ బిల్లును నిన్న లోక్సభ ఆమోదించింది.
1: For moving the motion of consideration of the public examination prevention of unfair means amendment bill 2026 as passed by the Lok Sabha today in Rajya Sabha by grant of waiver under rule 123 of the rules of procedures and conduct of business in council of states that is Rajya Sabha accordingly a supplementary list of business for today has been issued for taking up this bill for consideration passing.
0: ఈ చట్టం అనేక ముఖ్యమైన నిబంధనలు కలిగి ఉంది. ఇందులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, దోషుల ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలున్నాయి. కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి రాష్ట ప్రభుత్వము, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం నమోదైన తేదీ నుండి 2 నెలల్లోపు నేరాలపై దర్యాప్తు పూర్తి చేయాలని, ఛార్జిషీట్ దాఖలైన 3 నెలల్లోపు విచారణ పూర్తి కావాలని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైనప్పుడు గ్లాస్కోలో జరిగిన 23వ కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకం సాధించిన పారా అథ్లెట్ దిలీప్ గవిట్, రజత పతకం కైవసం చేసుకున్న మహమ్మద్ బాసిల్ను స్పీకర్ ఓం బిర్లా అభినందించారు. సభ తరపున బిర్లా క్రీడాకారులందరికీ, వారి కోచ్లకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ క్వశ్చన్ అవర్ చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. క్వశ్చన్ అవర్ సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని, సభలోనూ ఫ్లోర్ లీడర్ల సమావేశంలోనూ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్ తెలిపారు. సభా కార్యకలాపాలు అడ్డుకోవడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు తగింది కాదని బిర్లా పేర్కొన్నారు. గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
2: आप सबसे आग्रह किया है कि सदन में प्रश्नकाल के अंदर सदन को बाधित नहीं करें. प्रश्नकाल महत्वपूर्ण समय होता है, सदस्यों को सवाल उठाते हैं, सरकार की जवाबदेही होती है. आप प्रश्नकाल नहीं चलाना चाहते, सदन की कार्यवाही 8 बजे तक के लिए स्थगित की जाती है.
0: छत्तीसगढ़ लोनी बस्तर दसरा उत्सव लो कीलक पात्र पोषिस्तुन्न कीलक विविध గిరిజన సంఘాల ప్రతినిధులు ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఈ 164 మంది సభ్యుల ప్రతినిధి బృందంలో ఫర్గానా, మాంఝీలు, చాల్కీలు, కమ్యూనిటీ నాయకులు, గిరిజన యువ కళాకారులు, బస్తర్కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా హాజరుకానున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జేఆర్డి టాటా మెమోరియల్ లెక్చర్ 2026లో ప్రసంగిస్తూ మంత్రి, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలు ఏర్పడినప్పటికీ దేశ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయన్నారు. పశ్చిమాసియాలో సంఘర్షణలు, కీలకమైన షిప్పింగ్ కారిడార్లలో అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అనిశ్చితిని ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశ ఎగుమతుల పనితీరు దేశ ఆర్థిక ప్రాతిపదికల బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ముడి చమురు, పెట్రోలు, డీజిల్, గ్యాస్ మార్కెట్లలో అస్థిరత, అలాగే హార్మోజ్ జలసంధి చుట్టూ ఉన్న అనిశ్చితి, రెడ్ సీ సంక్షోభంతో సహా నిరంతర ప్రపంచ సవాళ్లతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం గడిచిందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక అనిశ్చితులు ఉన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో 7.7% వృద్దితో భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గోయల్ పేర్కొన్నారు.
3: We're growing at 7.7% last year. The world's fastest growing large economy. All of this is in the middle of two wars with so much uncertainty and geopolitical crisis around the world. We even had 50% tariffs on most of our exports to the US for a large part of the last year, despite which our exports also grew, both in goods and services, in the year ended March 26.
0: బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. బీహార్లోని బంకీపూర్ నియోజకవర్గం, గుజరాత్లోని మంజ్లాపూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 4.61%, గుజరాత్లోని మంజ్లాపూర్ నియోజకవర్గంలో 6.06%, మధ్యప్రదేశ్లోని దతియాలో 12.94% ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల 100 మీటర్ల T47 ఫైనల్లో దిలీప్ మహదూ గావిట్ స్వర్ణం సాధించగా మహమ్మద్ బాసిల్ రజతం కైవసం చేసుకున్నారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజత పతకం గెలుపొందారు. ఈ రజత పతకంతో మురళీ శ్రీశంకర్ కామన్వెల్త్ క్రీడల్లో 2 పతకాలు సాధించిన మొదటి భారతీయ పురుష లాంగ్ జంపర్గా గుర్తింపు పొందారు. భారత్ 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో సహా మొత్తం 15 పతకాలతో పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం సాధించిన మురళీ శ్రీశంకర్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. వరుసగా కామన్వెల్త్ రజత పతకాలు సాధించడం దేశం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. మురళీ శ్రీశంకర్ భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో పురుషుల 100 మీటర్ల T47 ఈవెంట్లో పారా అథ్లెట్ దిలీప్ మహదూ గావిట్ స్వర్ణ పతకం సాధించినందుకు, మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలుచుకున్నందుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. అలాగే పురుషుల లాంగ్ జంప్లో రజత పతకం కైవసం చేసుకున్న మురళీ శ్రీశంకర్ ను కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు. మహారాష్ట, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఈశాన్య భారతదేశం, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, కర్ణాటక, మరఠ్వాడా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాజ్యసభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను సభ పరిశీలన ఆమోదం కోసం ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్య ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు భారతదేశ ఎగుమతులు 15% వృద్ధిని నమోదు చేశాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారితో నేరుగా శ్రోతలు ఫోన్లో మాట్లాడి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా. తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు పద్మిని ఈట్ ఫిట్లో ఏం మాట్లాడబోతుంది, ఏం మాట్లాడుకోబోతున్నాం చెప్తున్నా. ఈరోజు కొంచెం స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే చాలామందికి ఇష్టమైన కూరగాయ, కానీ కూరగాయ కాని కూరగాయ ఇది, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మొదట్లోనే మెలికి పెట్టేశారు అనుకుంటున్నారా? మరి మీకు ఒక క్లూ ఇస్తాను, మీరే కనుక్కోండి అదేంటో. కూరగాయల రారాజుగా పేరు. అసలు ఈ కూర లేకుండా ఎలాంటి పెళ్ళిళ్ళు కార్యక్రమాలు అవ్వవు. మసాలా దట్టించి కూరగా వండినా, కాల్చి పచ్చడిగా చేసినా, అల్లం పచ్చిమిర్చి దట్టించి ఇంకొక రకంగా కూరగా వండినా సరే దానికి అదే సాటి. ఇంతకీ దీని గురించి మాట్లాడుకోబోతున్నాం మనం ఈరోజు ఈట్ ఫిట్లో. గమనించి గుర్తిస్తే 04 0 2 3 2 4 0 5 2 ఈ నెంబర్కు సందేశం చేయండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంకా చెప్పాలా? వంకాయనండి. ఎగిరే పవర్మా చిత్రం నుండి చిత్రకారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి గారు, రచన శిరవెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఎంతమంది శ్రోతలు స్పందించారో, అసలు ఇట్ఫిట్లో ఇంతమంది శ్రోతలు అని నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, సంబరంగా కూడా ఉంది. మరి మాట్లాడుకుందాం, ఎంతమంది మా రాశారు, ఏం విషయాలు ఉన్నాయి వంకాయ గురించి, ఏంటి హెల్త్ బెనిఫిట్స్, ఈట్ఫిట్లో ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం, ఈ విషయాలన్నీ బోలెడనున్నాయి. మరి వినాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: అసలు ఎవరెవరు రాశారు తెలుసా? గోపి గారు, జయలక్ష్మి, వేముల నరసింహరావు గారు, రాము, బాలకృష్ణ గారు, వేముల నరసింహరావు గారు, సీతారామరెడ్డి, జ్యోతి, నాగేశ్వరరావు గారు, శాంతకుమారి గారు, బలరాం సరోజ గారు, రాధ ఆర్మూర్ నుండి, హరీష్ కుమార్ గారు, నాగనాథ్ గుప్తా గారు, జ్యోతి, జయంతి, సులోచన, ఇంకా చాలా మంది శ్రోతలు స్పందించి రాశారు. వంకాయ వంకాయ వంకాయ అని రాసేశారనమాట. అవును, మరి తలపై కిరీటం లాంటి తొడిమే ఉండే రారాజు వంకాయే కదా. వంకాయ వంటి కూరయు, పంకజ ముక్కు సీత వంటి భార్యయు లేదు అని మన పెద్దల ఊరికి అనలేదు. ఒక పాటలో బాలుగారు పాడేరు కూడా. అయితే మీకు ఇందాక చెప్పాను కదా, కూరగాయ కాని కూరగాయ ఇది అని. ఎందుకంటే అసలు వంకాయ కూర కానే కాదుట. అవును, మనందరం కూరగాయ అనుకుంటాం కానీ వంకాయ కూరగాయ కాదు. మరి ఏంటి అంటే, వృక్షశాస్త్రం ప్రకారం వంకాయ ఒక బెర్రీ జాతికి చెందిన పండు. పండ అనుకుంటున్నారా? అవును, పండే. టమాటో పుచ్చకాయలాగే వంకాయ కూడా ఒక పండు. మరి వంకాయ పండు అనుకుంటున్నారు, మరి ఎక్కువగా వండుకునే వంకాయ కాయగూర అంటుంటున్నాము. మరి దీనికి ఇంగ్లీష్లో ఇంకొక పేరు ఎగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీని వెనక ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయి. కొంతమంది వంకాయ తినకూడదంటారు, మరి ఈట్ఫిట్లోనేమో మీరు వంకాయ గురించి చెప్తున్నారు అంటే చెప్తానన్నాను కదా, బోల్డన్ని విషయాలు ఉన్నాయి. వంకాయ వెనుక కూడా బోల్డన్ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అవి ఎవరు తినచ్చు, ఎవరు తినకూడదు, వైద్యుల సూచన ప్రకారం మరి మన న్యూట్రిషనిస్ట్ ఏం చెప్తున్నారు, హెల్దీ ఈటింగ్కి, డైట్ ఫాలో అయ్యే వారికి, వెయిట్ మేనేజ్మెంట్ బరువు తగ్గాలనుకునే వారికి కూడా వంకాయ వల్ల బోల్డన్ని ప్రయోజనాలు ఉన్నాయట. మరి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
6: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈట్ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:50 దాటి 42 సెకండ్లు. పూర్వకాల

అంటే చాలా కాలం క్రితట వంకాయలు కేవలం తెల్ల రంగులో చిన్నగా కోడిగుడ్డాకారంలో ఉండేవిట. అందుకనే ఇంగ్లీష్లో వీటిని ఎగ్ ప్లాంట్ అని పిలుస్తారంటే గుడ్డులాగా కనిపిస్తూ ఉంటుంది, చెట్టుకి ఇలా వేలాడుతూ, అందుకనే ఎగ్ ప్లాంట్ అనే పేరు వచ్చిందిట. కానీ తర్వాత తర్వాత కాలంలో మనం ముఖ్యంగా మన భారతదేశంలో మనం చూసేది ఏంటంటే నలుపు ఊదారంగు వంకాయలు చూస్తాము, అలాగే గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ పచ్చగా ఉండే వంకాయలు కూడా చూస్తూ ఉంటాం. మరి వైద్యులు, పోషకాహార నిపుణులు, ముఖ్యంగా న్యూట్రిషన్స్ వంకాయని ఆహారంలో చేర్చుకోమని కూడా చెప్తున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే దీనిలో ఎన్నో పోషక విలువలు, తక్కువ క్యాలరీలు ఉంటాయట వంకాయలో. వంకాయని మనం చూస్తే మెత్తగా ఒక స్పాంజ్లో ఉంటుంది కదా, మరి దాంట్లో ఏముంటుందంటే 92% నీరే ఉంటుందిట. అందుకే మీరు గమనిస్తే వంకాయ కూర తిన్నప్పుడు కడుపు కొంచెం తిన్నాసే కడుపు నిండినట్లుగా ఉంటుంది. మరి బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది అంటున్నారు డైటీషియన్స్ కూడా. కానీ ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉందండి, ఓయ్ మెత్తగా ఉందని చెప్పి నీరు ఒకటే ఉంటుంది అలా తినకూడదు అంటున్నారు. మరి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, దీన్ని స్పాంజ్ కొనడం వల్ల నూనె ఎక్కువగా పీలుస్తుందిట. అందుకే వంకాయని ఎప్పుడు డీప్ ఫ్రై చేయకుండా కాస్త మగ్గించి స్టీమ్ చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మన బరువు తగ్గాలనుకునే వాడికి కూడా చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇంకా వంకాయలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చారు బిర్యానీ చిత్రం నుండి కైలాష్ కేర్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన చంద్రబోస్. నిజమే, జన్మము రుచి చూడడానికే ఉంది, కానీ అన్నీ మితంగా తింటేనే మనం ఆ జన్మని కూడా ఆస్వాదించగలుగుతాం. ఏమంటారు? అంతే కదా. మరి చాలా మంది శ్రోతలు వారికి వంకాయతో ఉన్న అనుబంధాన్ని మనకి చాలా మెసేజెస్లో పంపిస్తున్నారు. డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి మనకు ఒక సందేశం పంపించారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు వంకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, దానివల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం నుండి కూడా మనం తప్పించుకోవచ్చు. అలాగే బరువు నియంత్రణలో కూడా వంకాయ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. చాలా థ్యాంక్స్ సార్ మీ సందేశానికి. మరి వంకాయలో బోలెడని పోషకాలు ఉన్నాయి, ఏంటంటున్నాయో చెప్తాను, వింటూనే ఉండండి.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:58 దాటి 4 సెకండ్లు. మరి వంకాయలో కూడా పోషకాలు ఉన్నాయి ఏంటో చెప్తానన్నాను కదా. వంకాయలో పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాల్స్ ని తగ్గించడానికి సహాయపడుతూ ఉంటాయన్నమాట. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు వైద్యులు. అందుకనే డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్, పోషకాహార నిపుణులు కూడా వంకాయని ఎక్కువగా ఈ మధ్య కాలంలో బాగా సజెస్ట్ చేస్తున్నారు. ఫైబర్ ఎక్కువగా ఉండడం, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం, బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి చాయిస్ అని అంటున్నారు. కానీ ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం, కొంతమందికి వంకాయ వారి ఒంటికి సరిపోదు. ఖచ్చితంగా వారికి ఎనర్జిక్గా ఉండొచ్చు అన్నమాట. అలాంటి వారు డాక్టర్ని సంప్రదించి, వైద్యుల్ని సంప్రదించి వారికి సరిగా సూట్ అవుతుందో లేదో కనుక్కోకుండా మాత్రం ఏ కూరగాయని ట్రై చేయొద్దని కూడా సలహా ఇస్తున్నారు వైద్యులు.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేసే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాలను

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్విలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040 జత చేసి 2324085 2 2 3 4 5 5 3 2 9 5 5 0 9 2 3. మర్చిపోకండి, మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ 0404324085 2 2 3 2 4 0 8 5 3 2 9 5 5 0 9 2 3. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మన ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

వారియర్ చిత్రం నుండి బుల్లెట్ పాట విన్నారు కదా, సింబు హరిప్రియ ఆలపించిన పాట. మరి ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్సంపత్ని. స్టూడియోలో సమయం 1:05 దాటి 10 సెకండ్లు. ఎంత కూరగాయల రాజైనా, ఎంత మనకి ఏ విషయం ఏదైనా ఇష్టమైనా సరే రోజు తిన్నామనుకోండి ఏమవుతుంది, అది మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది. అందుకనే ఈ కూర, ఎంత మనకి ఇష్టమైన కూర అయినా సరే మితంగా తింటేనే అది మనకి హితంగా ఉంటుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, మన వంకాయ గురించి చెప్పుకున్నప్పుడు వంకాయ లోపల అప్పుడప్పుడు పురుగులు కనిపిస్తూ ఉంటాయి, కాబట్టి వైద్యులు ఏం చెప్తున్నారంటే బెస్ట్ వే టు యూజ్ బ్రింజాల్ అంటే మంచిగా వాడుకోవడానికి ఏంటంటే ఉప్పులో వేసిన నీటిలో వంకాయ ముక్కల్ని వేసి కొంచెం సేపు ఉంచాక ఆ వంకాయల్ని కూరగా వాడుకున్నా లేదా ఏ విధమైన ఆహారంలో వాడుకున్నా కూడా మంచిది అని అంటున్నారు. మరి ఈ విషయం మర్చిపోకండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. ఇందాకలు చెప్పుకున్నట్టు ఏవైనా తినొచ్చు, కాకపోతే మితంగా పరిమితంగా తింటేనే అవి మనకి హితంగా. సో ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. ఇది ఈనాటి వంకాయ గురించి ఈట్ ఫిట్ కార్యక్రమం. మరి ఇంతకీ మీకు వంకాయ ఎలా తినడం ఇష్టం, వంకాయ అంటే ఏమి ఇష్టం, నాకు మెసేజ్ చేయండి 0402324082. ఒక సూపర్ హిట్ నెంబర్ వస్తుంది పుష్ప 2 సినిమా నుంచి.

అంటున్నారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. నిజమే కదా, మనం మన చేతిలోనే ఉంది, మరి మనమే కిచెన్స్కి క్వీన్స్ కాబట్టి. ఇంకా మంచి కారం పెట్టి కూర, వంకాయ కూర అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు చోడవరపు నరసింహరావు గారు. మరి తాలింపు వేసి వంకాయ కూర చాలా బాగుంటుంది అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొడ్యూసర్ కడప నుండి. బాగుందండి, ఇది ఇవాళ ఈట్ ఫిట్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం ఈరోజు ప్రారంభమైంది. తొలిరోజు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో 6 జిల్లాల్లోని కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాలను పరిశీలించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర రాష్ట పంచాయతీరాజ్ మంత్రులకు లేఖ రాశారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్దంగా నిధులు ఖర్చు చేయాలని సర్పంచులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. సర్పంచుల ఫిర్యాదులు, అందుబాటులో ఉన్న ఆధారాలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పన కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను 3 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమి

సభలో డాక్టర్ కె లక్ష్మణ్ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా 161 కిలోమీటర్ల 6 లేన్ల ఉత్తర కారిడార్ కు డిపిఆర్ సిద్దమైందని, 23,935 కోట్ల రూపాయలతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో అమలు ప్రతిపాదించామని వెల్లడించారు. భూసేకరణలో 99% ప్రక్రియ పూర్తయిందన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈ ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, కమిషనర్ ఎం హనుమంతరావు కలిశారు. ఆషాఢ జాతర లష్కర్ బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ను మంత్రి ఆహ్వానించారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి 6,74,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. నాగార్జునసాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా ఉన్నాయి. గత ఏడాది నిన్నటి రోజున నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి నీటిని విడుదల చేయగా, ఇప్పుడు మాత్రం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరువలో ఉంది. 2025 జులై 29వ తేదీన 14 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసి 2.5 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయగా, ప్రస్తుతం తాగునీటి విడుదలకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 512.5 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం 900 క్యూసెక్ల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు బండ్ పార్కును మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. భక్తులతో పాటు స్థానికులకు ఆహ్లాదం పంచేందుకు 12 కోట్ల రూపాయలతో దీనిని సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన 40 ఫీట్ల ఎత్తైన మహాశివుని విగ్రహాన్ని కూడా మంత్రులు ఆవిష్కరించారు. పెదపల్లి లోక్సభ నియోజకవర్గంలో 16 రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి మంజూరు లభించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరో 4 లెవెల్ క్రాసింగ్లకు సంబంధించి సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు సిద్దం చేస్తున్నట్టు వెల్లడించారు. లోక్సభలో పెదపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు రాత్పూర్వక సమాధానంగా ఈ వివరాలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో అనుమతులకు విరుద్దంగా వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీలపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. మరిపేడ మండలంలోని ఓ ఆర్ఎంపీ క్లినిక్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ సీజ్ చేశారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, ఇంజెక్షన్లు, సెలైన్లు వంటి తమ పరిధికి మించిన వైద్య సేవలు అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్టంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవ్వచ్చని ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి సహా 7 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మెదక్, హన్మకొండ, హైదరాబాద్ సహా 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానవ అక్రమ రవాణాపై అవగాహన పెంచడం, బాధితుల హక్కులను పరిరక్షించడం, ఈ నేరాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు, ప్రజలను చైతన్యపరచడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఐక్యరాజ్య సమితి 2014 నుంచి ప్రతి ఏడాది జులై 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మోసపు ఉచ్చల్లో చిక్కుకున్న బాధితులు అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు రాష్టంలోని అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని బెజ్జూరు మండలంలో 18.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెనుగంగ, ప్రాణహిత నదులతో పాటు జిల్లాలోని వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోలేటిలోని కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. ఈరోజు వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో ఉన్న పాఠశాలలకు జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సెలవు ప్రకటించారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నదిలో వరద ప్రవాహంతో పాటు నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం పుష్కర స్నానఘట్టాలను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 48,013 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది.

0: జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. 20.1754 టీఎంసీల పూర్తి నిల్వ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 13.265 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 26 అడుగులకు చేరుకుంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు 24 గేట్లను ఎత్తి 92,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 3 నుంచి సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు. 3, 4, 5, 6 తేదీల్లో ఆర్థోపెడిక్, 3, 7, 17 తేదీల్లో కంటిచూపు, 5, 6 తేదీల్లో వినికిడి, 12 జనరల్, 21, 22 తేదీల్లో మానసిక వైకల్య నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్టంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధుల వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కోరారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎలాంటి సంబంధమూ లేదని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక కళ్యాణార్థం వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం ఈ రోజు ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోకి సమయం 1:20 దాటి 32 సెకండ్లు. మనందరి ఫేవరెట్ టైం షో టైం కార్యక్రమానికి సమయం సిద్ధమైపోయినట్టే చాలా మంది శ్రోతలు అప్పుడే సందేశాలు కూడా పంపిస్తున్నారు. మేము షో టైంకి రెడీ, వెల్కమ్ టు షో టైం ఆర్జే పద్మిని మేడం గారు అంటూ మరి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను బోల్డని మంచి మంచి ప్రశ్నలతో. షో టైం మొదలు పెట్టేసుకుందాం విత్ ఇన్ షార్ట్ టైం.
2: Music and masti filmy news tho paatu manalni updated ga unchadaniki boledanta gupshup whatsapp requests song dedications inka enenno only on vivid bharati akashvani telugu prapanchamanta vinochu ela antara simple mee android ledha ios phones lo news on air app download cheyandi radio icon click cheyandi vb telugu select cheyandi vivid bharati akashvani telugu tarataralu taragani aanandam alarinche sampurna vinodam.
1: షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైం పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు 0402324082 ఈ నంబర్కు సందేశం పంపించడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైంలో ఇంకా చాలామంది కొత్త కొత్త శ్రోతలు కూడా పాల్గొంటున్నారు, వారి కోసం నంబర్ మరొక్కసారి చెప్తున్నాను 0402324082 ఈ నంబర్కు వాట్సాప్ సందేశం పంపించండి. మరి షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న కన్నా ముందు శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈ రోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా శ్రోతలు ఫోన్లో మాట్లాడి మీ సందేశాలకు సమాధానాలు, మీ సందేహాలన్నింటికీ సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324082, 2, 2, 3, 4, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5, 3, 2, 9, 5550923. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తప్పకుండా ఫోన్ చేయండి. మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మరి షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. ఇది సినిమాలకు సంబంధించిన ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రశ్నలో చిన్న చిన్న మెలికలు ఉంటాయి, మరి మెలికలు తప్పించుకొని వస్తేనే మీరు సరైన సమాధానం చెప్పగలరు. ప్రశ్న ఏంటంటే, ఆర్ నారాయణమూర్తి గారు మనందరికీ సుపరిచితమే కదా. ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వం వహించిన ఒక సినిమా 26వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది, అది ఏ సినిమా? ప్రశ్న మరొకసారి, ఆర్ నారాయణమూర్తి గారు దర్శకత్వం వహించిన ఒక సినిమా, వారు నటించారు కూడా ఆ సినిమాలో, 26వ అంతర్జాతీయ భారత చలనచిత్ర చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. మీకు ఆ సినిమా పేరు తెలిస్తే 0402324582 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కోహ్లీ నెంబర్ వన్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన అటెన్షన్ ఎవ్రీబడి అనే ఎనర్జెటిక్ సాంగ్ విన్నారు కదా. స్టూడియో క్లాక్ లో సమయం 1:28 దాటి 40 సెకండ్లు. మరి షో టైంలో మరి ఇంత సులువైన ప్రశ్న అడిగితే శ్రోతలు ఊరుకుంటారా?

చాలా చాలా చాలా మంది శ్రోతలు సందేశాలు పంపించారు. మరి ప్రశ్న ఏంటి, ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వంలో వహించిన ఒక్క సినిమా 26వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. చాలా మంది 95% 95% మంది సరైన సమాధానం పంపించారు. ఎక్కడో అక్కడక్కడ గూగుల్ తల్లి ఉండగా మాకేంటి మేడం అంటున్నారు. ఒక శ్రోత అయితే గూగుల్లో చూస్తున్నాము, ఈ రకంగా అయినా మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి అంటున్నారు. చాలా సంతోషం అండి మీ సందేశానికి. ఇక సరైన సమాధానాలు ఫాస్ట్గా నాకు వచ్చిన వాళ్ళ పేర్లు ఎవరంటే, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, లావణ్య, రాజు, శ్రీనిధి, శ్రీహిత నిజామాబాద్ నుండి, దోర్నాల బాలరాజ్ గారు వరసల్లిపురం నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, జయరాం రాధ కొడుమూరు నుండి, లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి, పులిపాటి శ్రీనివాసరావు కృష్ణ వేణి మహబూబ్ నగర్ నుండి, కళ్యాణాచారి గారు కలవకుర్తి నుండి, అప్పలరాజు పెడన, సుదర్శన్ సరిత కాశీబుక్కు నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్, శ్రీనివాస్ పీర్జాది కూడా, రాధాకృష్ణయ్య, రాధమ్మ చిన్నంపల్లి నుండి, శ్రవంతి సుశీల్ చింతల నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. రాకేష్ ఫరీద్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, సులోచన కరీంనగర్ నుండి, చోరవర్తి నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుండి, ఎర్రసైన్యం అంటూ అది సరైన సమాధానం, రంగా గారు హైదరాబాద్ నుండి, హంపాపురం నుండి బాల చిరంజీవి నాగభూషణ నారాయణ స్వామి, అలాగే బబ్లు రేణుక దుబాయ్ నుండి కూడా పంపించారు, ఉమ్మడి తూర్పుగోదావరి పెద్దపురం నుండి శెట్టి సూర్యబాబు గారు, మరియు వారి కుటుంబ సభ్యులు డివి సూర్యశ్రీ కౌకూరు నుండి, కృష్ణస్వామి గారు, అలాగే పాలెం పోలేక రాళ్లగడ్డ నుండి పంపించారు ఎర్రసైన్యం అంటూ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మరియు వారి కుటుంబ సభ్యులు. ఇంతకీ మరి సరైన సమాధానం ఎర్రసైన్యం అని చెప్పాను కదా. ఆర్ నారాయణమూర్తి గారు స్వీయ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఎర్రసైన్యం. 1994 జూలై 22 విడుదలైన ఈ సినిమా 100 రోజులు ఆడిందిట. అప్పట్లో చాలా ఇంకొక పెద్ద హీరో సినిమాకి ధీటిగా పోటీగా నిలిచి మరీ సూపర్ హిట్ కొట్టారు నారాయణమూర్తి గారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాలోనే యాంకర్ ఉదయభాన్ గారు తొలిసారిగా హీరోయిన్గా కనిపిస్తారు ఈ ఎర్రసైన్యం సినిమాలో అన్నమాట. ఇది మరి షో టైంలో మొదటి ప్రశ్న మరియు సమాధానం. షో టైంలో రెండో ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమైపోండి. రెండో ప్రశ్న వచ్చేస్తోంది. ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ఇందాక మనం చైతన్య స్ఫూర్తిలో కామన్వెల్త్ గేమ్స్ 2026 సంవత్సరంలో మన భారతదేశ విజయ దుందుబి గురించి మాట్లాడుకున్నాం కదా, మరి దానికి సంబంధించి ఈ ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి. కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి కదా, దాంట్లో ఫస్ట్ మెడల్, మొదటి పథకం గెలుచుకున్న అథ్లీట్ ఎవరు, అంటే మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన అన్ని కామన్వెల్త్ క్రీడల్లో భారతదేశం నుండి తొలి పథకం అందుకున్న అథ్లీట్ ఎవరు మీకు తెలిస్తే 0402324028 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:32:22. నేను అందుకే శ్రోతలకు చెప్పాను, చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మంది సరైన సమాధానాలు పంపించారు, కొంతమంది మాత్రం ప్రశ్న జాగ్రత్తగా వింటే మనం సమాధానం జాగ్రత్తగా పంపిస్తాం అన్నమాట. ప్రశ్న ఏంటి, కామన్వెల్త్ క్రీడలలో ఫస్ట్ మెడల్, మొట్టమొదటి పథకం గెలుచుకున్న అథ్లీట్ ఎవరు అని అడిగాను. అంటే మొట్టమొదటి అంటే ఎప్పుడు, ఇప్పుడు కాదు, మొట్టమొదట అంటే మనం 1934 గెలుచుకున్న మెడల్ వారి పేరు రాయాలి. కానీ చాలామంది జండూ కుమార్ అని లేకపోతే ఇంకా వేరే వేరే పేర్లు రాశారు. ఇక ఫస్ట్ సరైన సమాధానాలు ఎవరు పంపించారో చూద్దాం. పానుగంటి రవి గారు బీహెచ్ఎల్ నుండి, అక్షయ శ్రీహిత నిజామాబాద్ నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, హరీష్ కుమార్ గారు రోల్బోయినపల్లి నుండి, కళ్యాణాచారి నాగర్కర్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొదటూరు నుండి, లక్ష్మీరత్న ఎక్కడి నుంచో రాయలేదు, వేము నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, ఉపేంద్రాచారి తిప్పర్తి నుండి, డాక్టర్ కృష్ణస్వామి గారు హైదరాబాద్ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, పున్న వెంకటేశం హేమలత నిమ్మా నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు, పవన్ బన్నీ దుబాయ్ నుండి, అలాగే పోలేపల్లి శ్రీనివాస రాజన్నపేట సిరిసిల్ల నుండి మనకి సరైన సమాధానాలు పంపించారు. ఇక సరైన సమాధానం ఏంటంటే 1934 రెస్లర్ రషీద్ అన్వర్ తొలి కాంస్య పథకం గెలుచుకున్నారు. అదే ఫస్ట్, మొట్టమొదటి పథకం అనమాట మన భారతదేశానికి కామన్వెల్త్ గేమ్స్లో. ఇక తొలి స్వర్ణ పథకం గెలుచుకున్నారు ఎవరు గెలుచుకున్నారంటే 1958 పరుగు పందెంలో మిల్కా సింగ్ గారు గెలిచారు. ద ఫ్లయింగ్ సిక్ ద మిల్కా సింగ్ గారు గెలిచారనమాట. ఇది సరైన సమాధానం మరియు ప్రశ్న. మరి షో టైంలో తర్వాత కూడా ఒక సినిమా ప్రశ్న సిద్ధంగా ఉంది. ప్రశ్న జాగ్రత్తగా వినాలి, ఇది కూడా చాలా సులువైన ప్రశ్నే. ప్రశ్న ఏంటంటే, నటి యమున గారు మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, గుర్తుండి ఉంటుంది. నటి యమున గారు లక్ష్మీదేవిగా, గుమ్మడి గారు భృగు మహర్షిగా ఒక సినిమాలో కనిపిస్తారు. అది కూడా కొంచెం కొత్త సినిమానే. నటి యమున గారు లక్ష్మీదేవిగా, భృగు మహర్షిగా గుమ్మడి గారు కనిపిస్తారు. అది ఏ సినిమా? మీకు సినిమా పేరు తెలిస్తే 0402-24-08-52 ఈ నంబర్కు సందేశం పంపించండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: షోర్ టైం వింటున్నారు. షోర్ టైంలో మూడో ప్రశ్నగా నేను అడిగాను, నటి యమున లక్ష్మీదేవిగా గుమ్మడి గారు భృగు మహర్షిగా ఒక సినిమాలో కనిపిస్తారు. కొత్త సినిమా ఇటీవలే రిలీజ్ అయిందన్నాను. మరి శ్రోతలు ఊరుకుంటారా? బోల్డెడ్ ఎంతమంది సరైన సమాధానాలు పంపించారు. మరి సరైన సమాధానాలు ముందుగా ఎవరు పంపించారో వాళ్ళ పేర్లు చూద్దాం. హుట్టుపాక నుండి భవానీ వెంకట్ గారు, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి నుండి, బాలకృష్ణ గారు నరసంపేట నుండి, శ్రీనివాస్ బీజాది కూడా చులకనారాయణ యమున జానకంపేట నుండి, మురహరి యశోద నిజామాబాద్ నుండి, లక్ష్మీనారాయణ గారు అమన్కుర్తి నుండి, గోదావరి గుప్తా గారు నిజామాబాద్ నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, రాధా కుమారస్వామి ఆర్మూర్ నుండి, అప్పలరాజు గారు పేట నుండి, ఆత్మకూరు నుండి ఆదిశేషు, జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి, సివి శ్రీనివాస్ రెడ్డి గారు పొద్దుటూరు నుండి, ఏకనాథమ్మ పార్సీగుట్ట, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుండి, అంశాపురం నుండి దోర్నాల సుదర్శన్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుండి, చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి మరి కుటుంబ సభ్యులు, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, ఇంకా చాలా మంది పెద్దాపురం నుండి సెట్టి సూర్యబాబు గారు పంపించారు. ఇంకా చాలా మంది కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి, శ్యామలా ప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి సరైన సమాధానం ఏంటి? ద గ్రేట్ రాబరీ అనే సినిమా హిందీలో డబ్ అయిన సినిమా, అదే గోవిందా గోవిందా. 1994 జనవరి 21 విడుదలైంది గోవిందా గోవిందా సినిమా. రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా, చాలామంది చూసే ఉండొచ్చు ఈ సినిమా. ఈ సినిమాలో మనం చూస్తే యమున గారు లక్ష్మీదేవిగా కనిపిస్తారు, భృగు మహర్షిగా గుమ్మడి గారు కనిపిస్తారు. ఇది షో టైంలో మూడో ప్రశ్న మరియు సమాధానం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఈరోజు కుక్క కాటుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, వెటర్నరీ ఆఫీసర్ మెట్రోపాలిటన్ సర్వలెన్స్ ఆఫీసర్ డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ మెట్రోపాలిటన్ సర్వలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్ప గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 08 52, 2324 08 53, 2295 55 09. ఫోన్ నెంబర్లు మరొకసారి 0402324 0852 2324 0853 2955 09. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం మరికొద్దిసేపట్లో 2:15 నుండి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, తప్పకుండా ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మరి షో టైంలో చిట్టు చివరిగా వచ్చేస్తుంది ఒక ప్రశ్న. మనం జనరల్ నాలెడ్జ్ సినిమా ప్రశ్న కాదు, ఎప్పుడు మనం మాట్లాడుకునే ఒక సరదా అయిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మన ఇళ్లలో సాధారణంగా అమ్మ నాన్న చేసిన ఒక పనిని కంటిన్యూ చేస్తూ ఉంటాం పిల్లలుగా. మీ అమ్మ నాన్నగారు చేసిన ఒక పని, ఏదైనా ఒక పని సింపుల్గా చెప్పండి, చాలా క్లుప్తంగా చెప్పండి, మీరు కంటిన్యూ చేస్తున్నారా, అది ఏమైనా ఒక పరంపరగా ఉంటే తప్పకుండా 0402324 0852 ఈ నెంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: చిన్నారికి ఓణీలిచ్చే

గోవిందుడు అందరి వాడే చిత్రం నుంచి ఆ పాట విన్నారు. మీకు సినిమా గుర్తుండుంటే వాళ్ళ తాతగారు ఏం ఫాలో అయ్యారో అది ఫాలో అవ్వడానికే మనవుడు అమెరికా నుంచి వచ్చి తాతగారి దగ్గర ఉండిపోతాడనమాట. మరి అలాంటి ప్రశ్నే మనం కూడా ఇప్పుడు షో టైంలో అడిగాం కదా, మీ అమ్మ నాన్నగారు చేసిన పని ఏదో ఒకటి మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం, మరి మీరేం చేస్తున్నారంటే మనకి మొట్టమొదటిగా ఒకరు పంపించారు పడిగల్ రాజుగారు మరియు శ్రీనిధి గారు సుభాష్ నగర్ నిజామాబాద్ నుండి. మా నాన్నగారు రేడియో వింటారు, నేను కూడా అదే రేడియో వింటూనే ఆ పరంపర కొనసాగిస్తున్నానంటున్నారు. చాలా సంతోషం అండి. మా నాన్నగారు చేసే పని మగ్గం, నేను కూడా అదే చేస్తున్నానంటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి మరియు శాంత గారు. ఇక మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, మేము కూడా ఆ వ్యవసాయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప రైతే రాజు కదండి, వ్యవసాయం అంటే మాటల. గిర్మాపూర్ నుండి విజిత మధు మనకి సందేశం పంపించారు. ఇక మా నాన్నగారు ఆర్టిస్ట్ అండి, నేను కూడా అప్పుడప్పుడు ఆర్ట్ వేస్తూ ఉంటానంటున్నారు. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. ఇక మా నాన్నగారు గోల్డ్ అంటే బంగారం వర్క్స్ చేస్తూ ఉంటారు, నేను కూడా అది చేస్తున్నానంటున్నారు. నేదునూరు కళ్యాణాచారి గారు కల్వకుర్తి నాగర్ కర్నూలు నుండి. అమ్మ నాన్న చెప్పిన ఒక మంచి మాట అదే వింటూ మేము ఈ రోజుకి పాటిస్తున్నాం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి నమస్కారం అంటారు, మీకు కూడా నమస్కారం.

అండి. మరి ఎంతో మర్యాదగా మాట్లాడే తత్వం ఉన్న అమ్మ నాన్నల దగ్గర నుంచి నేను అదే తీసుకున్నాను, అదే మాట్లాడతాను, అలాగే మాట్లాడతాను అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. సమయానికి తిండి తినడం, అది నేను ఆ పరంపర కంటిన్యూ చేస్తున్నాను అంటున్నారు కీసరా నుండి కాంచన మరియు రమేష్. ఇక మా అమ్మ నాన్నగారు చేసిన వంశ పారంపర్యం పని చేనేత పట్టుచీరలు నేయడం, నేను కూడా అదే చేస్తున్నాను అంటున్నారు దోర్నాల బాలరాజ్ గారు హైదరాబాద్ వనస్థలిపురం నుండి. అవునమ్మా, ఇంకొక గమ్మత్తైన సందేశం పంపించారు జయలక్ష్మి గారు. అమ్మ స్నానం చేయకుండా వంట వండడం, అన్నం తినడం, అన్నం తినకూడదు అని చెప్పింది. నేను కూడా అలాగే స్నానం చేసి వంట వండి అన్నం తింటున్నాను, అమ్మ పరంపర అదే నేర్చుకున్నాను, కంటిన్యూ చేస్తున్నాను అంటున్నారు జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి. నేను కూడా మా నాన్నగారులాగే ఉదయాన్నే 5 గంటలకల్లా లేచి మొక్కలకి నీళ్లు పోసి పూలు కోసుకొని ఇంటికి వస్తానంటున్నారు సీతాదేవిక ఏస్రావ్ నగర్ నుండి. చూసారా, మనం అనుకుంటాం కానీ మనలో వాళ్ళ తాలూకా ఏవో ఒకటి అలా మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. మనం లోపలికి వెళ్ళి చూస్తే అవును కదా అమ్మ అలా చేసేది కదా, నాన్నగారు ఇలా చేసేవారు కదా, మనం కూడా అలా చేస్తున్నాము అంటారు కదా. మరి అమ్మ నాన్న చెప్పిన ఒక విషయం, ఎప్పుడు చెడు పని చేయొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు, ఆపదలో వాళ్ళకి సాయం చేసేవారు వారు, మేము కూడా అలాగే చేస్తున్నాం అంటున్నారు చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి మరియు వరలక్ష్మి. ఎవరైనా ఇంటికి వస్తే లేదనకుండా ఎంతో కొంత స్నానం చేసి పంపించేవారు అమ్మ నాన్న, అదే పరంపర నేను పాటిస్తున్నాను అంటున్నారు. అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్ గారు మనకు సందేశం పంపించారు. పొద్దున్నే 4 గంటలకల్లా లేవడం, తొందరగా లేవడం, తొందరగా పడుకోవడం, ఇది నేను చేస్తున్నాను అంటున్నారు సాయి మన్విత మరియు మహాద్యుతి గీతానగర్ హైదరాబాద్ నుండి. ఇక అమ్మ నాన్నగారు నేర్పిన పొద్దున్నే లేచి పొద్దున్నే లేవడం అనే అలవాటు నేను పూర్తి చేస్తున్నాను అంటున్నారు రాధాకుమారస్వామి గారు. మా నాన్నగారు బార్బర్గా పనిచేశారు, అదే నేర్చుకొని నేను వారి పరంపరగా కొనసాగిస్తున్నానంటున్నారు పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి. మనకు ఒక సందేశం పంపించారు, ఖచ్చితంగా రేడియో వినడమే, ఇది మేము పరంపరగా కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. ఎవరు, శ్రీమతి పార్వతి గారు వారు రాశారు, కేపీహెచ్బి కాలనీ నుండి మదన్ మరియు పార్వతి గారు రాశారు. ఇక అప్పలరాజు గారు పెండ నుంచి మనకు ఒక సందేశం పంపించారు, నాకు ఊహ తెలిసేసరికి మా నాన్నగారు చేనేత మగ్గం దగ్గర రేడియో ఉండేది, వాళ్ళు రేడియో వింటూనే రేడియో వినడం పనులు చేసుకోవడం అలవాటైంది, నేను కూడా ఈ రోజుకి కూడా రేడియో శ్రోతగా ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారంటున్నారు, ఎంత గొప్ప విషయం అండి. అప్పలరాజు గారు పెడర్ నుండి మనకు సందేశం పంపించారు, నమస్కారం అండి. బాగ్లింగంపల్లి హైదరాబాద్ నుండి మా అమ్మ నాన్న నుండి నేను నేర్చుకుని కంటిన్యూ చేస్తుంది కష్టపడే తత్వం, ఏ వయసులో ఉన్నవారికైనా సహాయం చేస్తూ కష్టపడే తత్వాన్ని నేను నేర్చుకున్నాను అంటున్నారు. ఇక నార్కెట్పల్లి నెమ్మాని నుండి రాత్రి 7 గంటల లోపల భోజనం పూర్తి చేసేస్తానండి, అమ్మ నాన్న మాకు చెప్పిన మాట మేము మా పిల్లలకి కూడా చెప్పాము, అదే పాటిస్తున్నాం అంటున్నారు. చాలా బాగుందండి. మరి ఇంకెవరు రాశారు, కష్టపడి పనిచేయడం అమ్మ నాన్న నేర్పారు, అదే చేస్తున్నాను అంటున్నారు. పుట్టుపాక నుండి భవానీ వెంకట్ మరియు పుట్టుపాక నుండి మిరియాల తిరుమలయ్య. అంటే మన ఇదంతా ఇన్ని మెసేజెస్ చూసిన మీదట ఒకటే అనిపిస్తుంది కదా, అమ్మ నాన్న చెప్పిన మాట మనం పాటిస్తున్నాం, అందుకే ఈ రోజుకి కూడా మనం సంతోషంగా ఉన్నాము, మన నలుగురిని కూడా ఆనందంగా ఉంచగలుగుతున్నాం. మరి మా నాన్నగారు టైలర్ వర్క్ చేస్తూ ఉండేవారండి, నేను కూడా అదే పని చేస్తున్నాను, వారి పరంపర కొనసాగిస్తున్నాను అంటున్నారు భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మని గుర్తు నుండి. నిజం మాట్లాడడం, సనాతన ధర్మాన్ని పాటించడం అంటున్నారు జ్ఞానేశ్వర్ గారు. సిరిమల్ల కాలనీ అత్తాపూర్ హైదరాబాద్ నుండి సందేశం పంపించారు. ఇంకా చాలామంది శ్రోతలు, చాలామంది సందేశాలు. 1 గంట 10 నిమిషాలకు రేడియోలో ప్రాంతీయ వార్తలు మా నాన్నగారు తప్పకుండా వినేవారు, నేను ఈ రోజుకి వింటానంటున్నారు. ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి. చూసారా, ఎలాగ మన మనసులో ఉన్నవన్నీ ఎలాగ మరి బయటకు వస్తాయి. మా నాన్నగారి అది మా నాన్నగారి అలవాటు రేడియో వినడం, నేను కూడా రేడియోనే వింటున్నానంటున్నారు రాజ్కుమార్ గారు, కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నుండి. ఇంకా వినడం, రేడియో వినడం అమ్మ నాన్న నుంచి నేర్చుకున్నానంటున్నారు మంగ భాస్కర్ గారు. మంచి ప్రశ్న, తెలియకుండానే ప్రతి వారు అలవాట్లను పాటిస్తున్నారు. సో ఇది ఎంత బాగుంది, అసలు మీరందరూ ఇలా మాట్లాడుతూ ఉంటే రేడియో వినడం రకరకాల. ఇంకొక సందేశం వచ్చింది, మా నాన్నగారు మా కులవృత్తి టైలరింగ్, నేను కూడా అదే వింటున్నాను, రేడియో వింటూ వారు పనులు చేసుకునేవారు, నేను కూడా అదే కొనసాగిస్తున్నాను అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల నుండి.
ఎంత బాగుంది కదా, వీళ్ళ ఒకరి ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటూ మనకు తెలుసుకుంటూ ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. మరి ఇది ఇవాళ షో టైం, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరొక షో టైంలో కలుద్దాం. రోజు మీ పేర్లు వచ్చినా రాకపోయినా షో టైంలో పాల్గొనండి. షో టైంలో పాల్గొనడమే ఒక పెద్ద సెలబ్రేషన్ అంటాను నేను. మరి మీరేమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరిగిన ఆనందం.

వినిపించే సంపూర్ణ వినోదం. మరి శ్రోతలకి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంగా ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతోంది. కుక్క కాటుకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చికిత్స, ఈ అంశం గురించి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ జీహెచ్ఎంసీ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు, డాక్టర్ నిషిత గారు, పబ్లిక్ హెల్త్ స్పెషల్ మెట్రోపాలిటన్ సర్వలెన్స్ ఆఫీసర్ డాక్టర్ శిల్పా గారితో నేరుగా శ్రోతలు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మానవ్ ఫోన్ నెంబర్ 0402-324-0852, 2324-0853, 2955-0923, 0402-248-5932, 2942-248-5932, 0402-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2942-248-5932, 2
మూడు గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమానికి మీ సందేహాలకు సమాధానాలు పొందండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో కాక్ల సమయం 2 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: team defeated England 2-1 to reach the semi-finals. They will next face the United States, which advanced to the last four after defeating Japan. And now before we end the bulletin, the headlines once again. Rajya Sabha the law more stringent for paper leak offenders. Proceedings in Lok Sabha disrupted amid opposition ruckus over various issues. Supreme Court asked Centre to preserve the ammunition log of RAF used during students' protest in Delhi. Polling underway for by-elections in three assembly constituencies in Bihar, Gujarat and Madhya Pradesh. Red alert for heavy to extremely heavy rainfall for Maharashtra, Telangana, Vidarbh and West Madhya Pradesh. And Indian men's team storm into semi-finals of squash junior team championships in Canada. And with that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 దాటి 25 సెకండ్లు. యశోదా హాస్పిటల్స్ వారు సమర్పించు హెలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
2: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567457.
4: హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను, మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324-0852, మరొక నంబరు 2324-0852-53, 2955-0923. ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో ఈనాడు మనతో పాటు డాక్టర్ కె శిల్ప గారు, డాక్టర్ నిషిత గారు, డాక్టర్ అబ్దుల్ వకీల్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ గారు జిహెచ్ఎంసీ నుంచి వచ్చారు. ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఈ కుక్కకాటు డాగ్ బైట్ అనేది ఒక ప్రాణాంతకంగా మారే సమస్యగా చూస్తున్నాము. ఈ కుక్కకాటు విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైన సపోర్ట్ అందుతుంది, ఈ విషయాలు తెలియజేయడానికి మన స్టూడెంట్స్ ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ శిల్ప గారు.
5: నమస్కారం.
4: డాక్టర్ నిషిత గారు నమస్తే అండి.
5: నమస్కారం.
4: అబ్దుల్ వకీల్ గారు నమస్తే. ఈ జిహెచ్ఎంసీలో మెట్రోపాలిటన్ సర్వెలెన్స్ యూనిట్ పనిచేస్తుంది, ఇందులో మారుతున్న సీజన్స్ వల్ల వచ్చే వివిధ వ్యాధులు కానీ అలాగే ఎప్పుడు ఉండే ఈ కుక్కకాటు సమస్య కానీ వీటన్నిటి పట్ల జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సర్వేలెన్స్ చేస్తూ అక్కడుండే శాంపుల్స్ సేకరిస్తూ ఆ వ్యాధి ప్రబలతను గమనించి అనుకూలంగా అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే విధానంలో వ్యాధి ప్రబలి సమాజంలో ఎక్కువ సమస్యాత్మకంగా కాకుండా ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు కదా. ముఖ్యంగా కుక్కకాటుకు చెప్పుదెబ్బ అని చాలా మాటకు వినేవాళ్ళము. ఆ తర్వాత ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ఒకప్పుడు కుక్క కరిస్తే ఆ భాగాన్ని కాల్చడం కానీ క్యాటరైజేషన్ లాంటివన్నీ చేసేవారు. ప్రస్తుతం పెరుగుతున్న సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్లో ఒకప్పుడు కుక్కకాటుకి పొట్ట చుట్టూ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళని ఇప్పుడు అది ఇంకా సింప్లిఫై అయిపోయి సబ్కంటిన్యూస్గా ఇస్తున్నారు. 14 రోజులు కాకుండా ఒక 4 రోజులు 6 రోజులు ఆ వ్యాధిని తీవ్రతను బట్టి లేకపోతే కరిచే విధానం గాయాన్ని బట్టి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కుక్కకాటు విషయంలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశాలు ఏంటి?
5: కుక్కలు సహజంగా కరువు అండి. అవి దాడి చేయడానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉండవచ్చు. అవి ఆకలితో ఉన్నప్పుడు కావచ్చు, భయంగా ఉన్నప్పుడు కావచ్చు. వాటి పిల్లల్ని రక్షించుకునే సమయంలో కూడా అవి ఎక్కువగా దాడి చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా కుక్క దాడి జరిగిన వెంటనే మనం కుక్క దాడి జరగగానే మనం భయాందోళన చెందవద్దు. మనం వెంటనే

0: ఎక్కడైతే మనకి దగ్గరగా మంచి శుభ్రమైన నీళ్ళు ఉంటాయో ఆ నీటితో 15 నిమిషాలు సబ్బుతో కడుక్కోవాలి. ఆ కడిగిన వెంటనే ఎక్కడైతే దగ్గరలో మనకు ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుందో ఆ ఆసుపత్రికి వెళ్ళి ఎవరైతే డాక్టర్ ఉంటారో ఆ డాక్టర్కి జరిగిన విషయం చెప్పాలి. ఇలా నాకు కుక్క కాటు జరిగింది, ఇంత టైంలో జరిగింది, ఇదని మన అన్ని డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. అలా అంటే ఇప్పుడు మనం వెళ్ళిన వెంటనే నాకు కుక్క కాటు ఈ సమయంలో జరిగింది, నేను ఇలా ఫస్ట్ ఎయిడ్ చేసుకున్నాను, మీ దగ్గరికి వెంటనే నేను వచ్చాను అని చెప్తే ఆ డాక్టర్ గారు మనకి సలహాలు సూచనలు ఇస్తారు. యాంటీ రాబీస్ వ్యాక్సిన్ గురించి చెప్తారు, అవి ఎన్ని డోసులు వేసుకోవాలో చెప్తారు, అవసరమైతే రేబీస్ ఇమ్యూనోగ్లోబిన్స్ అనేవి కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో ముఖ్యంగా కుక్క కాటు జరిగినప్పుడు అనేది ప్రథమ చికిత్స అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చర్య.
1: ఒక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్. మీరు కొంచెం రేడియోకి దూరంగా జరిగి
2: మాట్లాడుతున్నారు సార్, ఉస్మాన్ గంజ్. అంటే సార్, ఇప్పుడు మన ఇంట్లో పెంపుడు కుక్క ఉంటుంది, అది కరిస్తే దాన్ని వ్యాక్సిన్ ఇచ్చేసాం అనుకోండి, దానికి ఇంజెక్షన్లు తీసుకోవాలా? మరియు మన మామూలు వీడి కుక్కలు కరిస్తే దానికి ఇంజెక్షన్లు తీసుకోవాలా? మరి మన హైదరాబాద్ లో ఏ హాస్పిటల్లో ఇది ఇంజెక్షన్లు ఇస్తున్నారో ఇది క్లియర్ గా చెప్పండి సార్. ఎందుకంటే ఇంతమంది ఓన్లీ నారాయణగూడ బ్లడ్ బ్యాంక్ అక్కడనే ఇచ్చేది కదా, ఇప్పుడు ఎక్కడెక్కడ ఇస్తుందో అది కూడా మీరు చెప్తే బాగుంటుంది సార్. క్లియర్ ఉస్మాన్ గంజ్, హైదరాబాద్.
0: అవునండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా పెంపుడు కుక్క కావచ్చు, అది వీధి కుక్క కావచ్చు, ఏ కుక్క కరిచినా కూడా మీరు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. వైద్యుని సలహాలు సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముందుగా వైద్యుని సంప్రదించడానికి ముందు మీరు గాయాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బుతో 15 నిమిషాల పాటు గాయాన్ని కడిగిన తర్వాత మీరు వైద్యుని దగ్గరికి సంప్రదించి ఇది పెంపుడు కుక్క, దీనికి వ్యాక్సిన్ ఇచ్చాము అన్నది మీరు చెప్తే వైద్యుని సలహాల మేరకు మీకు ఎన్ని డోసులు ఇస్తారు, అవసరమైతే రేబీస్ ఇమ్యూనోగ్లోబిన్ ఇవ్వాలా వద్దా అనేది వైద్యులు మీకు సలహా ఇస్తారండి.
1: డాక్టర్ గారు, ఒక చిన్న విషయము
0: చెప్పండి.
1: 15 నిమిషాల పాటు సబ్బుతో కడగాలనుకున్నా, అది మామూలుగా మనం గమనిస్తుంటాము, చిన్న గాయం తగిలినా లేదంటే కుక్క గరిచినా పిల్లి గరిచినా వెంటనే కాసేపు ఒక 1 మినిట్ ఇలా సబ్బు పెట్టి రుద్ది కడిగేసేస్తారు. ఈ 15 నిమిషాలు కడవడంలో వల్ల వచ్చే లాభం ఏంటి? ఎందుకు అంతసేపు కడగాలంటారు? రన్నింగ్ వాటర్లో పెట్టాలా?
0: అవునండి, రన్నింగ్ వాటర్లో కడగాలి. ఎందుకంటే వైరస్ లోడ్ అనేది గరిచిన వెంటనే ఎక్కువగా ఉంటుంది, అది జనరల్గా సెలైవ ద్వారా వస్తుంది. సో ఇది రక్తం ద్వారా మనకి వ్యాప్తి చెందదు. ఇది మనకి ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే నరాల ద్వారా, నర్వ్స్ ద్వారా అనేది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి, బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మిగతా బాడీలకి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే కుక్క కాటు జరగగానే 15 నిమిషాలు కడగడం వల్ల ఏమవుతుంటే ఆ యొక్క వైరస్ లోడ్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనం మొదటి చర్యగా దీన్ని చేయమని చెప్తాం.
1: మరొక శ్రోత లైన్లో ఉన్నారండి. హలో హలో
3: హలో గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో సార్,
1: నమస్తే, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను నిజామాబాద్ జిల్లా న్యామనింది నుంచి మాట్లాడుతున్నా సార్.
1: చెప్పండి
3: సార్. ఇప్పుడు కొంతమంది మంచి కుక్క కరిచిందని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే ఎలాంటి చికిత్స తీసుకోకుండా అట్లా ఉండిపోతారు, మళ్ళీ కొద్ది రోజులకు దానివల్ల ప్రాబ్లం జరుగుతుంది. అది ఎందుకంటే ఆ కుక్క కరిచినప్పుడు మనం కంపల్సరీ హాస్పిటల్ పోతేనే బాగుంటుంది అని చెప్పి నేను ఎందుతున్నా అంట, కానీ కొంతమంది అట్లా పోరు సార్. అది ఎందుకంటే చికిత్స చేయించుకుంటే బాగుంటుంది నా కోరిక.
1: అదేనండి, డాక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు. కుక్క కరిచినా కానీ గీరినా కానీ నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ గారు చెప్పినట్టు ఒక 15 నిమిషాల పాటు రన్నింగ్ వాటర్లో పారుతున్న నీరు కింద సబ్బు పెట్టి కడిగినట్లయితే దానివల్ల వచ్చే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అక్కడ మొదటి దశలోనే చాలా వరకు తగ్గిపోతుందని ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. డాక్టర్ గారు, అలా సబ్బుతోనే కడిగిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన చర్య ఏంటి? అంటే ఒక్కొక్కసారి చిన్న గాయమే ఉంటుంది, అంటే ఒక చిన్న గీత పడుతుంది, కొందరికి బ్లీడింగ్ అవుతుంది, కొందరికి బ్లీడింగ్ కాదు, అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు?
0: జనరల్గా మనకి కుక్క కాట్లు అనేవి 3 రకాలుగా ఉంటాయండి, కేటగిరీ 1, 2, 3 అని. కేటగిరీ 1 అంటే మనకి ఏమీ గాయం ఉండదు, జనరల్గా కుక్క వచ్చి మనం నాకడం అలాంటివి చేస్తుంది. కేటగిరీ 2లో అనేది మనకి గీసుకోవడం కావచ్చు, లేకపోతే మనకు ఆల్రెడీ పగుళ్ళు గాయాలు ఉన్న దగ్గర కుక్క వచ్చి నాకడం కావచ్చు, ఇలాంటిది కేటగిరీ 2 అంటాం. కేటగిరీ 3 అంటే ఏంటంటే మన కండరాలను చీల్చినట్టుగా మనకి పళ్ళు లోపలికి కాట్లు పడడము, రక్తస్రావము ఉండడము, ఇది కేటగిరీ 3 అండి. ఈ 3 కేటగిరీలలో కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో కంపల్సరిగా మనం వ్యాక్సిన్ అండ్ రేబిన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సి అవసరం ఉంటుంది.
1: అంటే గాయం యొక్క తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ మారుతుందంట?
0: అవును, మారుతుందండి.
1: ఎలా మారుతుందంట?
4: ఎలా మారుతుందంట అండి, మనకి ఫస్ట్ కేటగిరీ వన్కి మనకు రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ కానీ తర్వాత ఏఆర్వి కానీ మనం సజెస్ట్ చేయము కేటగిరీ వన్కి. ఎందుకు అంటే అక్కడ మనకి ఏ కైండ్ ఆఫ్ స్క్రీన్ అబ్రేషన్ కానివ్వండి, స్క్రాచ్ కానివ్వండి జరగదు కాబట్టి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే కేటగిరీ 2 or 3 మనకి స్కిన్ అబ్రేషన్ ఆల్రెడీ మన ట్రాన్స్డర్మల్ మన లేయర్స్ ఆఫ్ స్కిన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అక్కడ ఆల్రెడీ వైరస్ ఇనాక్యులేషన్ అయ్యి ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చెప్తాము అంటే ఆ గాయం జరిగిన దగ్గర రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ వ్యాక్సిన్ అనేది మనము తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఏంటి అంటే ఏఆర్వి వ్యాక్సినేషన్ కూడా కంపల్సరీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: అంటే ఈ ఏఆర్వి వ్యాక్సిన్ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఏదైతే అంటుంటామో ఈ వ్యాక్సిన్ని ఏ రోజులు తీసుకోవాలి, ఎన్ని రోజుల పాటు తీసుకోవాలి?
4: ఓకే, ఈ వ్యాక్సిన్ ఏంటంటే అండి ఫస్ట్ థింగ్ మనకు ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది అన్నది మనం మాట్లాడుకుందాము. మనకు ప్రతి గవర్నమెంట్ ఫెసిలిటీలో మనకు ఏఆర్వి వ్యాక్సిన్ అనేది అవైలబుల్ అయి ఉంటుంది.
1: ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
5: హలో,
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నమస్తే సార్. నమస్తే సార్, నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి రమ్మడు మండలం శానాగర్ నుంచి వెళ్ళి గోనె శంకర్ అని మాట్లాడుతున్నాను.
1: చెప్పండి శంకరయ్య గారు.
5: నమస్తే మేడం గారు.
0: నమస్తే. నమస్తే
5: మేడం గారు. ఇప్పుడు పాత పద్ధతుల్లో అంటే కుక్క కరిచింది అనుకోండి, కడిగి కొంతమంది పసుపు పెట్టి కట్టి విడిచిపెడుతున్నారు, అట్లా ఇంజక్షన్లు తీసుకోకుండా ఉంటే ఏమన్నా ముందు ముందు జరిగే అవకాశాలు ఏమన్నాయో కొంచెం తెలియదు సార్?
0: అవునండి, అలా మనం ఎప్పుడు కూడా కుక్క కరిచిన దాన్ని పసుపు, కారము, టీ పొడి, కాఫీ పొడి, బూడిద, బురద ఇలాంటివి ఏవి పెట్టకూడదండి. దానివల్ల వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ పనిగా మనం గాని శుభ్రంగా సబ్బుతో 15 నిమిషాలు కడగాలి. అది మొదటగా మనం చేయాల్సిన ప్రక్రియ. మనం ఫస్ట్ ఎయిడ్ కింద మనం చేయాల్సింది అయితే అది. దాని తర్వాత అయితే మనం కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి ఏవైతే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అని చెప్తున్నారో వాళ్ళు చెప్పిన డోసెస్లో మనం కంపల్సరీగా తీసుకోవాలి. అది 0th day, 3rd day, 14th day, 20th day వాళ్ళు ఏ విధంగా అయితే మనకు సూచిస్తారో అది కంపల్సరీగా మనం తీసుకోవాలి.
1: డాక్టర్ గారు, ఒక చిన్న విషయం, ఈ కుక్క కాటు కరిచిన వాళ్ళల్లో ఒకవేళ ఏమైనా కోమార్బిడ్ హెల్త్ కండిషన్స్ లాంటివి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇతరత్ర ఏదైనా హృద్రోగ సమస్యలు ఇలాంటివి ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమైనా చికిత్సలో మార్పు ఉంటుందా, ఏ జాగ్రత్తలైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
4: మనకి అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్స్ అనేది వ్యాక్సిన్కి ఏమీ లేదండి. ఏ రకమైన బీపీ, షుగర్ లేకపోతే ఇంకేమైనా కండిషన్స్ ఉన్నా కూడా వ్యాక్సిన్లో మార్పు అనేది ఉండదు. కంపల్సరీ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ ఉంటే లైక్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే హెచ్ఐవి కానివ్వండి, లేకపోతే లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి కొన్ని, అప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ స్టీరాయిడ్ ట్రీట్మెంట్లో కూడా ఉంటారు. వాళ్ళకి ఇంకొక డోస్ ఎక్స్ట్రా అవసరం పడుతుంది. ఇప్పుడు జనరల్గా మనం ఒక హెల్దీ పేషెంట్కి ఎన్నైతే మనం వ్యాక్సిన్ డోస్ ఇస్తామో దానికంటే ఒకటి అడిషనల్గా వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి కంపల్సరీ వేరియేషన్ అనేది ఏమి ఉండదు, కానీ వాళ్ళకి ఇంకొక అడిషనల్ డోస్ అనేది మనం కంపల్సరీ ట్రీట్మెంట్లో పార్ట్ ఆఫ్ చేస్తాం.
1: ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం,
4: yes, కంపల్సరీ చేయాలి.
1: డాక్టర్ గారు, ఈ కుక్క కరిచినా కానీ పిల్లి కరిచినా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎటైనా యాత్రలకు కానీ ప్రయాణమైనప్పుడు కోతి కరిచిన సందర్భాలు ఉంటాయి, అన్నిటికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అంటారా?
0: అవునండి, కుక్క కరిచినా, కోతి కరిచినా, కాటి కరిచినా రేబీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మనం వాష్ చేసుకోవాలి అండ్ రేబీస్ వ్యాక్సినేషన్ ఏదైతే కంప్లీట్ కోర్స్ ఉందో అది కంప్లీట్గా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఏదైనా ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే మన టెటానస్ టీకా కానీ లేకపోతే ఏదైనా యాంటీబయాటిక్స్ కానీ డాక్టర్ సజెస్ట్ చేస్తారు.
1: అంటే మామూలుగా వింటుంటాము ఆ సబ్బుతో ఒక 15 నిమిషాల పాటు శుభ్రం చేసినట్లయితే దాని లాలాజలం నుంచి మన శరీరంలోకి చేరిన వైరస్ ఏది లోడ్ ఉంటుందో అది సాధ్యమైనంత వరకు తగ్గుతుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, ఇతరత్ర సమస్యాత్మకంగా కాకుండా ఉంటుందంటారు. వెంటనే టీటీ కూడా తీసుకోవాలంటారు, టీటీ తీసుకోవడం తప్పనిసరి అంటారా?
0: అవునండి, తప్పనిసరి. ఎందుకంటే కుక్క నోటిలో ఓన్లీ రేబీస్ వైరసే కాకుండా దాని లాలాజంలో వేరే ఇన్ఫెక్షన్లు కూడా ఉండొచ్చు, బ్యాక్టీరియాలు, వైరస్లు కూడా ఉండొచ్చు. అది గాయం చేస్తుంది కాబట్టి ఆ గాయానికి వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ టీటీ అను ఇతర యాంటీబయాటిక్స్ కూడా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సి వస్తుంది.
1: డాక్టర్ గారు, చాలామంది పెంపుడు కుక్కల్ని పెంచుకుంటుంటారు, వాటి పట్ల చాలా అనుబంధం కలిగి ఉంటారు, అయితే వాటికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ కుక్కలకు కూడా ఇచ్చి ఉంటారు, అలాంటి కుక్కలు కరిచినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: కుక్క ఏది కరిచినా కూడా మనం ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సినదేనండి, వాష్ చేసుకోవడము, డాక్టర్ని సంప్రదించడం, వాళ్ళు చేసిన ఏదైతే టీకాలు ఉంటాయో అవి కంపల్సరీ వేసుకోవాలి. ఎందుకు మనం కుక్కలకి వ్యాక్సిన్ వేయించుకోమంటాము అంటే, కుక్కకి వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కుక్కకి రేబీస్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది. దాని నుంచి కుక్క ద్వారా వచ్చే రేబీస్ అనేది మనుషులకి తక్కువ అవుతుంది. కాబట్టి కుక్కలకి కంపల్సరీ ప్రతి సంవత్సరము మన ఎవరైతే వెటనరీ డాక్టర్ ఉంటారో వాళ్ళని సంప్రదించి వాళ్ళ సలహాల మేరకు ఎప్పుడు టీకా వేయించుకోవాలి కుక్కలకు అనేది కూడా వాళ్ళ సలహాలు తీసుకుంటే బాగుంటుంది.
1: మరొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో,
6: హలో,
1: హలో
6: మేడం,
1: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: హలో సార్,
1: చెప్పండి.
6: నమస్తే సార్.
1: నమస్తే.
6: ఇక్కడ నుంచి సార్, ఇది గట్కేసర్ నుంచి సార్ మేము మాట్లాడేది.
1: చెప్పండి.
6: కుక్కకి ఒక 1 ఇయర్ అయిపోయింది సార్, ఎప్పుడే ఇంజక్షన్ తీసుకున్నాము. హలో సార్,
1: చెప్పండి, వినబడుతుంది.
6: కుక్క గడిచినాక 1.5 అవర్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకున్నాం సార్. 8 ఇంజక్షన్లు ఇచ్చినారు. అయితే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది సార్. ఇప్పుడు అక్కడ చురుకు చురుకు అని పొడిచినట్టు అయిపోయింది సార్. మరి
1: డాక్టర్ గారు,
4: మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది అండి సింప్టమ్?
6: ఇప్పుడు 4-5 రోజుల నుంచి అట్లా అవుతుంది మేడం, ఇట్లా పొడిచినట్టుగా.
4: మీరు వెంటనే అక్కడ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని ఒకసారి సంప్రదించి ఒకసారి చూపించుకోండి.
6: ఇంకేమన్నా ప్రాబ్లమా సార్? అది మానినట్టు అయింది మేడం.
4: మీకు అంటే అప్పుడు కరిచినప్పుడు చాలా డీప్గా ఉండిందా అండి కుక్క కాటు?
6: అవును మేడం. అయితే వెళ్ళాము, వెళ్తే 7 ఇంజక్షన్లు రాశారు. తొడకాడ కలిసింది. 7 ఇంజక్షన్లు తీసుకోవాలంటే కంటిన్యూ తీసుకున్నాం ఇంజక్షన్లు కూడా.
4: ఓకే.
6: మేము అక్కడ మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా కడిగి వెళ్ళాలని, మేము కడిగి అక్కడ తుడిచేసినాం అంతా కడుక్కొని. వెళ్ళిన తర్వాత 7 ఇంజక్షన్లు తీసుకోవాలంటే కంటిన్యూగా 7 ఇంజక్షన్లు తీసుకున్నాం మేడం.
4: మీరేం కంగారు పడాల్సిన పని లేదండి. మనకి ఒకవేళ రేబీస్ సింప్టమ్స్ ఉన్నా కూడా మనకి 1-3 మంత్స్ లోనే మనకి తెలిసిపోతుంది. అంతకంటే ఎక్కువ టైం అది తీసుకోదు. కాకుంటే మీకు అక్కడ ప్రాబబ్లీ అక్కడ టెంపరీలీ అక్కడ న్యూరైటిస్ కానివ్వండి, ఏదన్నా నర్వ్ టిష్యూ అక్కడ డ్యామేజ్ అయ్యి ఉండి మీకు అట్లా అంటే న్యూరోపతి సింప్టమ్స్ లాగా కూడా కనిపిస్తున్నాయి. మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ గాయం జరిగిన చోటుని ఒకసారి చూపించుకోండి.
1: డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పరీక్షించినట్లయితే మీ అనుమానాలన్నీ తీరి అసలు నిజంగా సమస్యనా కాదా అనేది తెలిసిపోతుంది. చాలామంది డాక్టర్ గారు సొంత వైద్యానికి అలవాటు పడుతుంటారు. వాడికి తగ్గింది, నాకెందుకు తగ్గదు, మేము పసుపు కట్టేశాము, మేము అక్కడ వాత పెట్టించేసాము, ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడు ఎక్కువ ఇంకా పల్లెటూరులో వినబడుతూ ఉంటాయి. సో సైన్స్ ఇంత డెవలప్ అయింది, కుక్కకాటుకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసి సరైన సమయంలో కనుక డాక్టరు సూచించిన మేరకు మనం తీసుకున్నట్లయితే పూర్తిగా దాని బారిన పడి ఇబ్బంది పడే పరిస్థితి రానే రాదంటారు. మన హైదరాబాద్లో ఏ సెంటర్లలో, ఇంతకుముందు ఒక శ్రోత అడిగారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ IPM బ్లడ్ బ్యాంక్ నారాయణ కూడా తప్పిస్తే ఇంకా ఎక్కడ ఇస్తున్నారా, లేకపోతే పొద్దున్న వెళ్ళి అక్కడ లైన్లో నిలబడే పరిస్థితి ఉండేది మాకన్నారు. మిగతా ఏ సెంటర్లో అంటే పెరుగుతున్న హైదరాబాద్ జనాభాలో అన్నీ ఒక చోట పెట్టే కాకుండా మిగతా చోట ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా?
4: ఇదేంటంటే అండి, మనకి ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానివ్వండి, తర్వాత మనకి క్వారంటీ ఫీవర్ హాస్పిటల్, తర్వాత IPM, వీటన్నిటిలో కూడా మనకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంది. మనకి రిగ్ రేబీస్ ఇమ్యునోగ్లోబిన్ వ్యాక్సిన్ అనేది మటుకు మనకి ఫీవర్ హాస్పిటల్లోనే ఉంటుంది. సో మేజర్గా కేటగిరీ 3 గాయం, కేటగిరీ 2 గాయం అయిన వారికి మటుకు RAG కోసం మటుకు కంపల్సరీ మనం ఫీవర్ హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది.
1: కోరంటీ
4: హాస్పిటల్.
1: శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
7: హలో,
1: నమస్తే అండి.
7: నమస్తే సార్.
1: చెప్పమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నిజామాబాద్ నుండి సార్.
1: చెప్పు తల్లి, మీ సమస్య ఏంటి?
7: మా పాప 5 ఇయర్స్ ఉన్నప్పుడు కుక్క కరిచింది సార్, బాగా బ్లీడింగ్ నోట్లు వచ్చింది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాను, ఇంజక్షన్స్ కూడా ఇచ్చాను. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటుందా సార్?
0: ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. మీరు ఇంజక్షన్స్ అన్ని కోర్స్ డాక్టర్లు చెప్పినట్టుగా విధంగా చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే, ఎటువంటి ఇబ్బంది ఉండదండి. డాక్టర్ అయితే ఎన్ని డోసులు అయితే మీకు చెప్పారో అన్ని ఇంజక్షన్లు తప్పనిసరిగా వేయించి ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
1: డాక్టర్ గారు, మనము ఈ కుక్కకాటు విషయంలో చాలామంది చాలా రకాల పథ్యాలు చెప్తుంటారు. ఇది తినచ్చు, ఇది తినకూడదు, బెల్లం తినకూడదు, పులుపు తినకూడదు అని అంటుంటారు. నిజంగా అవి కరెక్టేనా? అలా తినకుండా ఫుడ్ పట్ల ఏమైనా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుందా?
4: అలా ఏం లేదండి. అది వాళ్ళ ఇంట్యూషన్ తప్ప మనకి అట్లాంటి అంటే కంపల్సరీ ఇవి పాటించాలి ఫుడ్ హ్యాబిట్స్ అనేది అయితే మనం ఎప్పుడు చెప్పము.
1: అంటే కేవలం అపోహనే,
4: అపోహ
1: అంటే పప్పు తినడం కానీ బెల్లం తినడం కానీ వల్ల రేబిస్ పెరుగుతుందనేది మటుకు కేవలం అపోహన.
4: ఇంకొకటి ఏంటంటే అండి, ఈ పప్పు ఇదన్నీ ఎప్పుడు చెప్తారు అని అంటే యూజువల్గా మన పాతకాలపు అలవాట్లు ఇవి. కుట్లు ఉంటే కనుక మనకి చీము వస్తుంది, నీరు వస్తుంది కాబట్టి శనగపప్పు, చింతపండు ఇవి తినొద్దు అని చెప్తారు. కానీ కుక్క కాటుకి మనం ఎప్పుడు కూడా కుట్లు అనేది వేయము, ఎట్టి పరిస్థితుల్లోనూ వేయము. అంటే అన్లెస్ ఇట్ ఈస్ వెరీ నెసెసరీ.
1: అది కాకుండా ఆ ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్లయితే
4: ఇంకా మంచి తొందరగా
1: తొందరగా అవుతుంది. మరొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో,
8: హలో సార్, నమస్కారం సార్.
1: చెప్పండి
8: అమ్మా. డాక్టర్ గారు నమస్కారం. అమ్మా
0: నమస్కారం.
8: అదే అమ్మా, నాకు 4 సంవత్సరాల క్రితం 2 కుక్కలు పట్టుకుని వదిలేసాయమ్మా. హలో
1: చెప్పండి.
8: పట్టుకుని వదిలేస్తే అదే చిన్న ఏం రక్తం గట్ట రాలేదు మేడం. నారాయణ కూడా వెళ్ళి చేయించుకుని మళ్ళీ ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ కాడ చేశారమ్మా. కరిసిన కాడ బాగా ట్రీట్మెంట్ చేశారమ్మా. అదే
1: మీరు కుక్క కరిచిన తర్వాత మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, గాయాన్ని శుభ్రపరిచారు, టీటీ ఇంజెక్షన్ తీసుకున్నారు, అలాగే ఫీవర్ హాస్పిటల్లోకి వెళ్ళి గాయం చుట్టూ కూడా ఇంజెక్షన్ తీసుకున్నారు కదా.
8: అవును సార్.
1: ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన 4 ఇంజెక్షన్లు 6 ఇంజెక్షన్లు తీసుకున్నారా?
8: తీసుకున్నాను.
1: ఇంకా మీరు ఏ
8: కరగలేదు సార్? నేను కరగమంటున్నారు కదా సార్, మేడం గారిని కరగలేదు సార్ కొంచెం.
1: సరే, ఇప్పుడు డాక్టర్ గారు మీకు ఇంజక్షన్ ఇచ్చే ముందే అన్ని గమనిస్తారు. మీరు ఇప్పుడు నిశ్చింతగా ఉండండి, మీకు ఆ సమస్య ఏమి ఉండదు.
8: ఒక నిమిషం, అదే ఇక్కడ కుక్క ఉంటే బిస్కెట్లు పెడుతున్నాం సార్, ఏమనుకోకండి. అది మీద పడి నాకడం కాబట్టి చేస్తాం సార్, ఏమి అవుతుందా సార్?
0: కుక్క లాలాజలంలో అయితే ఒకవేళ దానికి రేబిస్ ఉన్నట్లయితే దాని లాలాజలం నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అది ఒకవేళ మీకు ఏదైనా గాయాలు కానీ పగుళ్ళు కానీ ఉంటే దాని ద్వారా మీకు నోట్లోకి వచ్చే ఉంటుంది. ఇంకా దాని లాలాజలం కనుక మీ కళ్ళల్లో కానీ నోట్లో కానీ పడితే మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి. ఓకేనండి.
1: ఏదన్నా కానీ పరిశుభ్రత పాటించి దూరంగా ఉండడమే మంచిదండి. మరొక కాల్ లైన్లో ఉన్నారు. హలో,
9: హలో నమస్కారం సార్.
1: నమస్తే అండి.
9: నా పేరు శ్యామ్ సార్,
1: చెప్పండి.
9: హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం.
1: చెప్పండి
9: సార్. ఈ చిన్నపిల్లలు కుక్కలను పట్టుకుంటారు, దాంట్లో ముద్దు పెట్టుకుంటారు, అంత రకరకాలుగా చేస్తుంటారు కదా, దాని పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? ఇది చిన్నపిల్లలు
4: ఫస్ట్ థింగ్ అండి.
9: ప్రతి ఒక్క కుక్కకు రేబిస్ వ్యాధి ఉంటుందా, లేకపోతే కొన్ని రకాల కుక్కలకు మాత్రమే రేబిస్ వ్యాధి ఉంటుందా?
4: ఓకే, ఫస్ట్ థింగ్ అండి, ఎప్పుడు కూడా పిల్లలని చిన్నపిల్లలు ఉన్నప్పుడు కుక్కలను పెంచుకోకూడదు. ఫస్ట్ థింగ్ అయితే మేము సజెస్ట్ చేసేది అది. ఒకవేళ కుక్కలు పెంచుకునేంత ఇష్టం ఉంటే కనుక వాటిని ఆడుకునే వరకు అలో చేయాలి, కానీ వాటితోటి కిస్ పెట్టించుకోవడం కానివ్వండి, వాటిని అంటే వాళ్ళ వాటి సెలవా అంటుకునేటట్టు పిల్లల్ని ఇవన్నీ చేయొద్దండి. ఎందుకంటే ఒక యానిమల్కి ఒక రేబీస్ అనేదే కాదు, వేరే జబ్బులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా పిల్లలు ఉన్నప్పుడు వాటితో ఆడుకోవడం వరకే లిమిట్ చేయాలి తప్ప ఇవంటి ఎంకరేజ్ చేయొద్దండి.
0: ఇంకా పిల్లల్ని గమనిస్తూ ఉండాలండి వాళ్ళు ఆడుకునేటప్పుడు. జనరల్గా పిల్లలకి వాళ్ళకి తెలియదు కదా, వాటి చెవులు పట్టుకొని లాగడము, వాటి తోక పట్టుకొని లాగడం, వాటి నోట్లో వేళ్ళు పెట్టడము, అవన్నీ చేస్తుంటారు. ఇంకా వాళ్ళకి చేతికి ఏదైనా గాయాలు పగుళ్ళు ఉన్నా కూడా ఒకవేళ దానికి ఏమైనా రేబీస్ వైరస్ ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవన్నీ మనం గమనించాం కదా. సో పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఆడుకోవడం అంటే ఆడుకునే వరకే ఉండాలి, వాటి నోట్లో వేలు పెట్టడం అవన్నీ మనం గమనిస్తూ ఉండాలి.
1: ఇప్పుడు ఒక ప్రకటన విందాము, తిరిగి మళ్ళీ ఫోన్ కాల్ తీసుకుందాం.

0: శ్రోతలకు మరొకసారి నెంబర్ తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడి కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబరు 2955-0923. ఈ నంబర్లకు ఫోన్ చేసి కుక్కగాటు గురించి సమస్య ఏదైనా ఉన్నా కానీ, అనుమానం ఉన్నా కానీ ఈ ఫోన్ చేసినట్లయితే డాక్టర్ గారు మన దగ్గరే ఉన్నారు స్టూడియోస్లో, డాక్టర్ శిల్పా గారు, డాక్టర్ నిషిద్ గారు, అలాగే చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు కూడా ఉన్నారు. మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్తే అండి.
1: మాకు 1 ఇయర్ అయ్యింది సార్ కుక్కగారికి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి చెప్పండి.
1: అది ఇంజక్షన్ ఇచ్చారు సార్ 3 సార్లు, రెండు తగ్గిపోయింది. తర్వాత ఏంటంటే సార్, ఎప్పుడైనా వంకాయ అలగడ తింటే దుర్దలాగా వస్తుంది, మళ్ళా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా ఇట్లా అవుతుంది మేడం అని చెప్తే, వాళ్ళు వేరే ట్యాబ్లెట్స్ రాశారు, మళ్ళా టీటీ ఇంజక్షన్ ఇచ్చారు. ఇంట్లో ఒక 1 మంత్ కింద కొద్దిగా వంకాయ తింటే సుఖం మళ్ళీ దుర్దలాగా వచ్చింది, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ ఉంచుకున్నాను.
0: డాక్టర్ గారు సమాధానం చెప్తారు, వినండి.
2: మీరు అంటే మీకు ఇప్పుడు దుర్ద ఏదైతే చెప్తున్నారో అది కుక్కకాటు జరిగిన ఏరియాలోనేనా లేకపోతే ఓవరాల్ గా అంటే శరీరం అంతటానా అండి?
1: అంటే మేడం, ఒకసారి నెత్తిలో అయింది పుండు, ఇట్లా దుర్దలాగా అయితే తర్వాత మళ్ళీ మిడిసిల మీద
2: అట్లాంటప్పుడు ఇది దీని వల్ల కాదండి. మీకు అది మేబీ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అలర్జీ ఉంటే గనక కంపల్సరీ మీరు ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు వంకాయ, టమాటా లేకపోతే చికెన్ కానివ్వండి, కొన్ని పడకుండా ఉంటాయి. సో అట్లాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు వస్తుంది అంటే అది ఫుడ్ మీడియేటెడ్ అలర్జీ ఉంటుంది, కానీ రేబీస్ కానీ కుక్కకాటు వల్ల అయితే కాదు.
0: ముఖ్యంగా శ్రోతలు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి అంశాన్ని కుక్కకాటుకే, ప్రతి సమస్యని కుక్కకాటుకే జతపరచకండి. వేరే ఇతరత్ర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా మీకు ఇలాంటి రావచ్చు. డాక్టర్ గారిని సంప్రదించి సొంత నిర్ణయం తీసుకోకుండా డాక్టర్ గారు చెప్పినట్టుగా వైద్యం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడతారు. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో. హలో,
3: నమస్తే అండి.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: మేము రామంతపూర్ నుంచి సురేష్ అండి.
0: చెప్పండి సురేష్ గారు.
3: సార్, మా బాబుకి కుక్క కరిచింది, 5 డోసెస్ ఇచ్చారు సార్. ఇది మన సర్వనాల్ రాజ్ హాస్పిటల్కి వెళ్తే అయితే 4 డోసెస్ వేసుకున్నాం, కానీ 5th మేము చెక్ చేసాము, 3 మంత్స్ అవుతుందండి. ఏమైనా ప్రాబ్లం అవుతుందా?
4: ప్రాబ్లం ఏమి ఉండదండి. ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కలిసి, మేము ఇలా స్కిప్ అయిపోయింది, మరి మమ్మల్ని మళ్ళీ ఏమైనా ఏదైనా రోజు రమ్మంటారో ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికని, ఒకసారి డాక్టర్ని వెళ్ళి సంప్రదించండి. సో దానివల్ల మీరు డాక్టర్ సలహా ఇచ్చిన ప్రకారం మీరు ఇంకో డోస్ తీసుకోవాలా వద్దనేది మీకు డాక్టర్ గారు సలహా ఇస్తారు.
0: ముఖ్యంగానండి, ఈ డాక్టర్ గారు ఏదైతే డోస్ ప్రిస్క్రైబ్ చేస్తారో, షెడ్యూల్ ఇస్తారో, అది తూచా తప్పకుండా పాటించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక్కసారి నిర్లక్ష్యం చేస్తే ఒక చిన్న పొరపాటు ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారి సలహా మేరకు ఎన్ని ఇంజక్షన్లు చెప్పారో అన్ని ఇంజక్షన్లు ఖచ్చితంగా తీసుకోండి, అలాగే సరైన హైజీన్ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో.
5: హలో సార్, శుభ మధ్యాహ్నం సార్.
0: శుభ మధ్యాహ్నం, చెప్పండి.
5: సార్, నేను రామాచార్య మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు మా సాదుకున్న కుక్కలు ఉంటాయి కదా, సాదుకున్న కుక్కలు మా ఒక పని మనిషికి ఏం చేసిందంటే, ఆ భోజనం పెట్టినప్పుడు ఆ భోజనం పడలేదు, అదేమిదో 2 ఏళ్ల కింద కరిచిందండి, రక్తం వచ్చింది. రక్తం వచ్చినప్పుడు ఇంజక్షన్ కంపల్సరీ తీసుకోవాలండి?
4: కంపల్సరీ తీసుకోవాలండి, అదే చెప్తున్నాం కదా. మీకు కుక్క రక్తం వచ్చిందంటే గోరుతో గీకినా కూడా మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
5: మేడం, ఇంకొక వచ్చేసి ఇప్పుడు చాలా మంది గ్రామీణ ప్రాంతంలో కోతులు కూడా దొరుకుతాయి కదమ్మా.
4: అవునండి.
5: కోతులకి ఇచ్చిన కలిసిన ఇంజక్షన్ కుక్కలకి కలిసిన ఇంజక్షన్ ఒకటి తేడా ఉంటుందా? ఒకటే ఇంజక్షన్ అవన్నీ
4: రేబీస్ రిలేటెడ్ గా అయితే ఒకటే ఇంజక్షన్ ఉంటుందండి. కోతులు కరిచినా కూడా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి.
5: అంటే కుక్కలు కరిచినా అంటే ఒకటి ఇంజక్షన్ ఉంటుంది.
4: అంటే కోతులు కావచ్చు, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, ఎలకలు కావచ్చు, మనకి దేని ద్వారా అయినా రేబీస్ రావచ్చు అండి. కుక్కలు కరవడం వల్లనే రేబీస్ వస్తుంది అనేది కాదు, దేని ద్వారా అయినా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఏమి టీకాలు వేసుకోవాలి, ఏమి మెడిసిన్స్ వేసుకోవాలి అనేది వాళ్ళు మీకు సలహా ఇస్తారు.
5: అది అంటే తెల్ల కుక్క ఉందమ్మా, ఆ తెల్ల కుక్క ఏముందో వచ్చి నాకుతుందమ్మా. అంటే నాకు ఎందుకంటే ప్రేమతో నాకుతుందా లేకపోతే రాక రాక వచ్చినామని నాకుతానికి అర్థం కాదు. నాకేమిటైపోతే ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా?
4: అంటే నాకడం అంటే మీ చర్మం మీద ఏ దెబ్బలు లేకుండా నాకడం వల్ల ఏమీ ప్రమాదం ఉండదండి. కానీ మీరు అదే జనరల్ గా కొన్ని కుక్కలు కిసులు పెట్టుకోవడం అలా ఇలా చేస్తుంటాయి కదా, అలాంటివి మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి.
0: ముఖ్యంగా కుక్కల పట్ల ప్రేమ అనురాగంతో ఉండడం తప్పులేదు, కానీ మన ఆరోగ్యం జాగ్రత్త కూడా చూసుకోవాలి. హలో హలో
6: నమస్కారం సార్.
0: నమస్తే అండి.
6: వరంగల్ నుండి నా పేరు చంద్రమౌళి అండి.
0: చెప్పండి చంద్రమౌళి గారు.
6: నాకు 3 నెలల క్రితం కుక్క కరిచింది సార్, మామూలుగానే. అయితే ఒక టీటీ ఇంజెక్షన్ తీసుకున్నా, తర్వాత ఇక వరంగల్ ఎంజీఎంలో నాకు వ్యాక్సిన్ తీసుకున్నాను. తర్వాత దానికి పథ్యం ఏమన్నా తినడం ఏమన్నా తినడం ఉంటే సార్? మా వాళ్ళు ఇంట్లో మా వాళ్ళు కొంచెం ఏ చేపలు కానీ వంకాయ కూర కానీ బెల్లం కానీ తినద్దు, మనం ఇంకో 3-4 నెలలు వరకు ఉండద్దు అని చెప్పాను. కానీ అక్కడ అడుగుదాం మన హాస్పిటల్లో మాత్రం అన్ని తినొచ్చు అని చెప్పని చెప్పాను.
2: అదేనండి, మీరు యాక్చువల్గా అయితే ఎప్పుడు కూడా డాక్టర్లు ఏది కూడా ఫుడ్ ఇదైతే మీకు తినొద్దు అని చెప్పారు, కాబట్టి మీకేం రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. ఆల్రెడీ మీకు డోసేజ్ కూడా అన్ని వ్యాక్సిన్ కూడా మీరు తీసుకున్నారు కదా అండి,
6: తీసుకోండి.
2: షెడ్యూల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదండి. అన్ని తీసుకోవచ్చు అండి.
0: హలో హలో
7: హలో
0: నమస్తే అమ్మా, ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
7: నమస్తే సార్, మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి.
0: చెప్పమ్మా.
7: సార్, ఇది డాగ్ కుక్క కరిస్తే ఓన్లీ ఇంజెక్షన్స్ ఏనా మెడిసిన్స్ కూడా ఏమైనా ఉంటాయా
0: డాక్టర్ గారు? కేవలం ఇంజెక్షన్స్ ఏనా మెడిసిన్స్ కూడా ఏమైనా వాడాల్సి ఉంటుందా
2: అమ్మా? ఫస్ట్ థింగ్ కుక్క కరిచినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, రిగ్ తీసుకోవాలి, ఏఆర్వి అంటే మన వ్యాక్సిన్ తీసుకోవాలి. వాటితో పాటు కుక్క కరిచినందుకు సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా మీకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, టీటీ ఇంజెక్షన్ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా డాక్టర్లు ఏ మెడిసిన్స్ ఇచ్చినా కూడా మీరు అది తూచ తప్పకుండా వాటిని వాడాలి.
7: ఓకే, అంటే ఇంజెక్షన్స్ తో పాటు కంపల్సరీ, సారీ, మెడిసిన్స్ ఇంజెక్షన్స్ తో పాటు మెడిసిన్స్ కూడా ఇస్తారా మేడం?
2: అవును ఇస్తారమ్మా, అవసరం పడితే యాంటీబయాటిక్స్ కూడా ఇస్తారు మీకు సెకండరీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా.
7: అయితే ఓన్లీ ఇంజెక్షన్స్ తోటి తగ్గదు అది?
0: అలా కాదమ్మా, ఇంజెక్షన్స్ తో పాటు రేబీస్ వ్యాధి తగ్గుతుంది, కానీ ఆ గాయమైన చోట ఎంత లోతైంది, ఎంత ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది, వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తారు. డాక్టర్ గారు చెప్పిన సలహా మేరకు పాటించినట్టయితే ఖచ్చితంగా సమస్య లేకుండా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ రేబీస్ వచ్చిన కుక్క రేబీస్ రాని కుక్కని ఎలా నిర్ధారించాలంటారు, ఎలా గమనించుకోవాలి మనం?
4: వాటికి లక్షణాలు ఉంటాయండి. రేబీస్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి ఫ్యూరియస్ ఫామ్ అని ఉంటుంది, ఇంకొకటి డంప్ ఫామ్ అని ఉంటుంది. ఈ ఫ్యూరియస్ ఫామ్లో ఏముంటాయంటే కుక్కలు బాగా అరవడము, మనకు పరిచయం ఉన్న వాళ్ళ మీద కూడా కరవడానికి వెళ్ళడము, ఇంట్లో ఏదైనా ఆబ్జెక్టివ్స్ ఉన్న వస్తువులు ఉన్న వాటిని కొరకడము, వాటిని కరవడము, ఇలాంటివి చేస్తాయి. అలా కాకుండా ఇంటి నుంచి దూరంగా పరిగెత్తడము, ఇంటికి రావడము, అలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. ఇంకా అవి ఫుడ్ తినేటప్పుడు కావచ్చు, వాటర్ తాగేటప్పుడు కావచ్చు, తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి, తర్వాత వాటికి భయపడుతూ ఉన్నట్లుగా అలా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక ఫామ్లో ఏంటంటే అది డంప్ ఫామ్ ఆర్ పారాలిటిక్ ఫామ్ అంటాం. ఆ ఫామ్లో కుక్కలు ఎలా ఉంటాయంటే చాలా నిశ్శబ్దంగా దాక్కోవడము, ఫుడ్ కానీ అవి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఇంకా వాటి బాడీలో ఏవైతే వెనక లెగ్స్ ఉంటాయి కదండి, అవి ఫస్ట్ వీక్ అయిపోయినట్టు అయిపోతాయి, తర్వాత బాడీ అంతా వీక్నెస్ వచ్చినట్లుగా అయిపోతుంటాయి. సో కుక్క అరుస్తూ ఉంటే మాత్రమే రేబీస్ ఉన్నట్లు కాకుండా కుక్క సైలెంట్గా ఉన్న కుక్క ద్వారా కూడా మనకి రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
0: శ్రోత లైన్లో ఉన్నారు. హలో హలో హలో హలో కాలు కట్ అయినట్టుందండి. మరొక శ్రోత. హలో
8: హలో
0: నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: హలో సార్. హలో
0: చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నేను హైదరాబాద్ నుంచి, నా పేరు శైలజ అండి. సార్, డాక్టర్తో ఒకసారి మాట్లాడాలి.
0: చెప్పండి అమ్మా, డాక్టర్ గారు పక్కనే ఉన్నారు, మాట్లాడండి.
8: సార్ నమస్తే మేడం.
2: నమస్తే,
8: నా పేరు శైలజ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి శైలజ గారు.
8: మేడం, నాకు ఒక చిన్న డౌట్. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఈ పెట్టి డాగ్స్ ఉన్నాయండి. అయితే వాటివి హెయిర్ బాగా వదులుతా ఉంటాయండి, బాగా హెయిర్ లాస్ అవుతుంటాయి వాటికి, ఇల్లంతా హెయిర్ వచ్చేస్తా ఉంటది. అయితే అవి ఇంట్లో అంతా తిరుగుతా ఉంటాయి, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా మేడం మనకి?
4: దానివల్ల అంటే ఎవరికైనా ఎలర్జీ ఉంటే, ఆస్తమా అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది ఉంటుందండి. నార్మల్ గా ఉన్న వాళ్ళకైతే ఏమీ అంత పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు.
8: ఏమో మేడం, అవి వచ్చి ఫుడ్ లో ఏమైనా పడతాయేమో అట్లా కనిపిస్తా ఉంటాయి, గాలి ఎగురుతా ఉంటాయి ఫ్యాన్ వేసినప్పుడల్లా, ఇంట్లో అన్ని వస్తువుల మీద పడిపోయి ఉంటా ఉంటాయి. అయితే నేను చూసినప్పుడల్లా భయం వేస్తా ఉంటుంది మేడం, అది మనకు లోపలికి వెళ్ళిపోతే ఏమైనా లోపల ఎలర్జీలు అవుతాయా, అది లంగ్స్ లో ఏమైనా ఫామ్ అయిపోతాయా, వీళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా అనేసి నేను ఎప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తూ ఉంటా. అయినా కూడా వాళ్ళు అది అవి వాటి మీద బాగా మమకారం ఎక్కువైపోయి ఇంట్లో వాటిని అంతా అట్లా పెంచేసుకుంటా ఉంటున్నారు.
4: అయితే మీరు ఒకసారి వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అంత ఫర్ అంతా లాస్ అవుతుంది అంటే కంపల్సరిగా దానికి ఏదో డెఫిషియన్సీ, న్యూట్రిషనల్స్ గా డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా షాంపూ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది కదా, ఆ డాంప్నెస్ కూడా మనకి ఆ హెయిర్ ఫాల్ అనేది కావచ్చు, దాని ఫర్ ఫాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఒకసారి
8: అడిగినప్పుడు ఏమంటారు అంటే ఒక్కొక్క సీజన్ ఉంటది వాటికి, అట్లా సీజన్ లో హెయిర్ లాస్ అవుతా ఉంటది, మళ్ళీ నార్మల్ అయితే మేము ఇంజెక్షన్స్ ఇప్పించినప్పుడు అట్లా మామూలుగానే ఉంటాయి అంటారు. కానీ దాంతోనైతే మనకైతే హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి కదా మేడం?
4: వస్తాయండి, కంపల్సరీ వస్తాయి. కాబట్టి మీరు ఒకసారి వెటనరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే వాళ్ళు మీకు షాంపూ కావచ్చు, వాటికి ఏదైనా న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారండి. సో ఒకసారి మీరు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళండి.
0: ముఖ్యంగా కుక్క హెయిరే కాదమ్మా, కుక్క హెయిర్ అయినా పిల్లి హెయిర్ అయినా ఏదైనా ఇంట్లో శుభ్రత పాటించడం అత్యంత ఇంపార్టెంట్. హలో,
9: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్, ఎవరు మాట్లాడుతున్నారండి?
9: నేను కిరణ్, కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి కిరణ్ గారు.
9: మేడం ఇందాక చెప్పారు కదా కుక్క కాటుకు 4 నుండి 6 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి, అయితే అదే మాదిరిగా ఎలుకకు కానీ సుతెలుకకు కానీ వాటికి కూడా అవి కరిస్తే కూడా సేమ్ 4 నుండి 6 ఇంజెక్షన్స్ ఉంటాయా, వాటి సింప్టమ్స్ ఏముంటాయి? ఒకవేళ కరిస్తే రిలీజ్ మనకు బాడీలో చేరినట్టుగా సింప్టమ్స్ ఏముంటాయి?
2: ఒకటండి, ఫస్ట్ థింగ్, ఏ జంతువు ఖర్చినా కూడా మనం ఫస్ట్ తీసుకోవాల్సిన వ్యాక్సిన్ రేబీస్ వ్యాక్సిన్. ఎందుకు అనంటే ఏ జంతువు నుంచి మనకు రేబీస్ వస్తుంది అనేది మనం చెప్పలేము, ఏ జంతువుకి రేబీస్ లక్షణాలు ఉన్నాయనేది కూడా మనం గుర్తుపట్టలేము. కాబట్టి ఇమ్మీడియట్ గా ఏ జంతువు ఖర్చినా కూడా మన దగ్గరలో ఉన్న ఫెసిలిటీకి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. డాక్టర్ సలహాల మేరకు వాళ్ళు ఏ మెడిసిన్స్ ఇచ్చినా కూడా అవి వాడాలి.
0: డాక్టర్ గారు మరొక షోధ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే, చెప్పండి.
10: అయితే 2-3 సంవత్సరాల క్రితం ఒకసారి కుక్క కరిచిందండి, అక్కడ అయితే అప్పుడు వాళ్ళు 4 ఇంజెక్షన్ చేశారు. అయితే కరిచిన వెంటనే అయితే మాత్రం ఒక్కడేసారి సబ్బుతో కడిగినాను, మళ్ళీ సిరి చేసాను సార్, సర్జికల్ సిరి చేసి రుద్దాను. ఆ తర్వాత పొల్లారి తీసుకుని సార్ టీటీ, ఆ తర్వాత కూడా ఎప్పుడో సార్ చేపల కూర తింటే ముక్కు పని నోగా వచ్చింది, దానివల్ల నాకు భయం అయింది. PM-2.5 years దీని మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వేసే టీకాల వల్ల ఎన్ని వరకు రక్షణ ఉంటుంది సార్, 2 వరకు రక్షణ ఉంటుంది?
0: ఒకసారి టీకాలు తీసుకుంటే 8 రోజుల వరకు రక్షణ ఉంటుందని అతని అనుమానం.
2: ఒకసారి టీకా తీసుకున్నాక మరోసారి వేసి వేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ థింగ్. ఒకవేళ మనకి మళ్ళీ కుక్క కరిచిందంటే తప్ప మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీకా అవసరం మీకు ఉండదండి.
0: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే మన సమాజంలో గమనిస్తుంటాము, కుక్క కరిచిన తర్వాత మీరు చెప్పిన వైద్య ప్రక్రియ అంటే సబ్బుతో 15 నిమిషాల పాటు కడగడము, టీటీ ఇంజెక్షన్ ఇవ్వడము, గాయాన్ని బట్టి అక్కడ ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం, తర్వాత చెప్పిన ప్రకారం షెడ్యూల్ ఫాలో కావడం, ఇది కాకుండా కుక్క కరవకముందే ఇంట్లో కుక్కలు కానీ పిల్లులు కానీ పెంచుకునే వాళ్ళు ప్రివెంటివ్గా ఏదైనా వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అలా తీసుకుంటే లాభకరమైన
4: అంటే కుక్కలకి వ్యాక్సిన్ ఇవ్వడం అయితే మనం సజెస్ట్ చేస్తామండి, ప్రతి సంవత్సరం వాటికి కంపల్సరిగా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది సజెస్ట్ చేస్తాం.
0: పెంచుకునే వాళ్ళు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
4: తీసుకోవచ్చండి.
0: అంటే కుక్క కరవక ముందే కుక్క
4: ప్రీ ప్రొఫైల్ యాక్సిస్ అంటాము, సో ప్రీ ప్రొఫైల్ యాక్సిస్ కింద మనం వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దానికి కూడా మనం డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు షెడ్యూల్ చెప్తారు, మీకు ఏ డోసులలో ఎన్ని ఇవ్వాలి అనేది వాళ్ళు మీకు షెడ్యూల్ కంపల్సరీ చెప్తారు. యాక్చువల్గా ఇది ఎవరికి రికమెండ్ చేస్తామంటే, ఎవరైతే కుక్కలతో ఎక్కువగా వర్క్ చేస్తారు లైక్ వెటనరీ డాక్టర్స్ కావచ్చు, వాళ్ళకి ఎక్కువగా సజెస్టబుల్గా ఉంటుంది అన్నమాట. సో యానిమల్స్తో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి ఇది ఎక్కువ సజెస్ట్ చేస్తారు.
0: హలో, హలో, హలో, హలో,
11: హలో,
0: మీరు కొంచెం రేడియోకి దూరంగా జరిగి మాట్లాడండి, మీ వాయిస్ అనేది సౌండ్ వస్తుంది.
11: సార్ నమస్కారం. సార్
0: నమస్తే, చెప్పండి.
11: సార్ నా పేరు ఎల్లన్న, మల్కాజ్ నుంచి మాట్లాడుతున్నాను. మేము ఒక కుక్కను పెంచుతున్నాం సార్, అమెరికన్ అకిట. అది మా ఇంట్లోనే ఉంటుంది, ఎవరిని ఏమన్నదు. ఆయన ఒక్కొక్కసారి మా పైకి ఎగిరి మాతో లాడ్ చేస్తుంటది. దాని గోర్లుగా కాళ్ళ గోర్లు ఏమైనా తగిలితే మాకేమైనా ఇబ్బందిగా ఉంటుందా?
4: కాళ్ళు గోర్లు తగితే ఇబ్బంది కాదండి. ఇప్పుడు కాళ్ళు గోర్లు తరిగిన తర్వాత మళ్ళీ అది వచ్చి నాకడము, దాన్ని సెలైవ్ కానీ మీకు టచ్ చేస్తే అప్పుడు మీకు రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది మీరు పెంపుడు కుక్క ఉంటున్నారు కాబట్టి కంపల్సరిగా మీరు వ్యాక్సిన్ అయితే దానికి రెగ్యులర్గా వేపించండి. ఇంకేదైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా మీరు వెటనరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కంపల్సరిగా చూపించండి. సో దానివల్ల అయితే గీరడం వల్ల అయితే రాదు, అది నాకడం వల్ల, దాని సెలైవ వల్ల అయితే మీకు రేబీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి.
0: హలో, హలో,
12: హలో,
0: నమస్తే. నమస్తే అండి, చెప్పండి.
12: హలో,
0: హలో, చెప్పండి. వినబడుతుందన్నమాట. ముఖ్యంగా ఈ రేబీస్ లక్షణాలు కుక్క కరిచిన వాళ్ళలో, అంటే ఎవరైతే కుక్క కరుస్తుందో ఆ లక్షణాలు ఎలా గుర్తించాలి మేడం? అంటే వాళ్ళు ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్నా తీసుకోకపోయినా రేబీస్ అనేది ఆ వ్యక్తిలో ప్రస్ఫుటం అవుతుంది, ప్రజెంట్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి?
13: ఫస్ట్ ఫీవర్ అండి, తర్వాత పారాలసిస్ సింటమ్స్ ఉంటాయి, తర్వాత మనకి నీళ్ళను చూడంగానే భయం,
0: హైడ్రోఫోబియా.
13: హైడ్రోఫోబియా, ఎగ్జాక్ట్లీ. సో హైడ్రోఫోబియా ఉంటుంది, తర్వాత మింగడం చాలా కష్టంగా ఉంటుంది. మనం ఈజీగా గుర్తుపట్టచ్చు అండి.
0: అలా ఒకవేళ అలాంటి పరిస్థితికి చేరుకున్నట్టయితే అక్కడ మనం కాపాడే పరిస్థితి ఉంటుందా?
13: ఉండదండి,
4: దాదాపు చికిత్స ఉండదండి. లక్షణాలు స్టార్ట్ అయ్యాక మాత్రం దాదాపు చికిత్స ఉండదు.
0: కాబట్టి
4: నివారణే దీనికి.
0: ప్రివెన్షన్ ఇస్
13: బెటర్ దెన్ క్యూర్. దేర్ ఇస్ నో క్యూర్ వన్స్ ద సింప్టమ్స్ ఆర్ షోన్.
0: హలో, హలో, హలో, హలో, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో,
14: హలో, హలో సార్,
0: చెప్పండి. హలో డాక్టర్, కార్యక్రమానికి ఫోన్ చేశారు, చెప్పండి.
14: నేను రేముంతలో సార్ మాట్లాడుతాను.
0: చెప్పండి.
14: కుక్క సార్, కుక్క కరిచిన తర్వాత ఎంత టైంలో పోవాలి సార్ డాక్టర్ దగ్గరికి అనేది సార్?
0: ఖచ్చితంగా కరిచిన వెంటనే పోవాలండి. వెంటనే పోవాలి. ఇవాళ కాదు రేపు వెళ్తా మళ్ళీ వారం వెళ్తాను అనుకుంటే అది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంటుంది. కుక్క కరిచిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. హలో,
15: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి.
15: దస్తగిరి అండి, నా పేరు కడప జిల్లా సార్, ప్రొద్దుటూరు.
0: చెప్పండి దస్తగిరి గారు.
15: ఎలకలు వల్ల రేబీస్ వ్యాధి వస్తుంది సార్? కరిస్తానా
0: డాక్టర్ గారు?
4: అవునండి, ఎలకల ద్వారా కూడా రేబీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ యానిమల్ బయట అయినా కూడా కంపల్సరిగా మీరు రాబీస్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి.
15: అవునండి,
4: అవునండి, అవునండి.
15: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి మేడం.
4: థ్యాంక్ యూ అండి.
0: శ్రోతలందరూ డాక్టర్ గారు చెప్పిన మాట గుర్తుపెట్టుకొని, రేబీస్ వ్యాధికి చికిత్స లేదు, మందు లేదు వచ్చినట్టయితే, అది రాకుండా కాపాడుకుని మన జీవితాన్ని మనము సంరక్షించుకోవాలి. మరొక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
16: హలో సార్, నమస్కారం.
0: నమస్తే, చెప్పండి.
16: నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు మా సాకుకున్న కుక్కలకు చాలా మంది కానీ మేమే కానీ ఎవరే కానీ కొన్ని ఏ ఆహార పదార్థాలు పెడితే ఏ పడితే మంచిదండి, ఒకటి. రెండోది ఏమైనా కొన్ని కుక్కలు మరుగవండి, కొన్ని మరుసాయండి, ఎందుకు కారణాలు చెప్పండి రెండు కొంచెం.
0: ఈ కార్యక్రమంలో కుక్క కరిస్తే ఏం జాగ్రత్త పడాలన్న విషయం గురించి మాట్లాడుతున్నాము. మీ సమస్య కోసం మీ దగ్గరుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ గారు, ఈ రేబీస్ వ్యాక్సిన్ ఫుల్ బ్లోన్ అయినప్పుడు వాళ్ళని వాళ్ళు కరిచినా కానీ మిగతా వాళ్ళకి రేబీస్ వచ్చే ప్రమాదం ఉందంటది ఎంతవరకు నిజం?
4: వాళ్ళలో లక్షణాలు స్టార్ట్ అయిన తర్వాత కరిస్తే రేబీస్ అనేది వస్తుందండి. ముందుగా వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు అంత తొందరగా వైరస్ అనేది బ్రెయిన్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి మన సెలవరీ గ్లాండ్కి వచ్చే ఛాన్సెస్. ఎందుకంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే అది నర్వ్స్ ద్వారా వెళ్తుంది కాబట్టి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కొన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ కొన్ని నెలల వరకు ఉంటుంది. కాబట్టి ఈ టైం పీరియడ్లో మనం ఏదైతే డాక్టర్ చెప్పినట్లుగా మనం వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనోగ్లోబులిన్స్ గాయం చుట్టూ తీసుకున్నట్లయితే మనకు ఏమంటారు రేబీస్ లక్షణాలు కనపడకుండా నివారించవచ్చు, దాదాపు 100% నివారించవచ్చు మనం ఈ ఫాలో అయితే. గాయాన్ని శుభ్రంగా కడగడం కావచ్చు, ఏదైతే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కావచ్చు, ఇమ్యూనోగ్లోబులిన్ తీసుకున్నట్లయితే మనం 100% నివారించవచ్చు.
0: ఎట్టి పరిస్థితుల్లో కుక్క గర్చిన, పిల్లి గర్చిన, కోతి గర్చిన, ఎలక గర్చిన, నిర్లక్ష్యం అనేది తగదు గాక తగదు. ఖచ్చితంగా మనము డాక్టర్ సంప్రదించాలి, ఆ గాయాన్ని శుభ్రపరచాలి, టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. దానికి ఒకవేళ గాయం లోతైంది అయితే దాని చుట్టూ ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన 4 ఇంజెక్షన్ల 6 ఇంజెక్షన్ల ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, ఒకవేళ ఇమ్యూనో కాంప్రమైజింగ్ అంటే తీవ్రమైన జబ్బులు ఉండే వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా డోస్ ఇవ్వాల్సింది ఉంటుంది. అది డాక్టర్ గారు, నిష్ణాతులైన డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆ ప్రకారంగానే మనం నడుచుకోవాలంటే
13: దానితో పాటుగా అండి, మనము బయటకు వెళ్ళినప్పుడు మన పరిసరాలు అనేది గమనించుకోవాలి. మన చుట్టుపక్కల ఏమున్నాయి, కుక్కలు ఉన్నాయా, అవి ఉన్న పరిస్థితుల్లో మనం ఏంటి అంటే కొంచెం వాటికి దూరంగానే ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.
0: చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ నిషిత గారు, డాక్టర్ శిల్ప గారు, అలాగే డాక్టర్ అబ్దుల్ వకీల్ గారు. నమస్కారం అండి.
17: పేషెంట్కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
18: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567457. ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండి మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం. యశోద హాస్పిటల్స్, కాల్ 0404567457.
17: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
19: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు ఇంతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3:01 దాటి 22 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

0: ആകാശം.
1: శ్రోతలు, మీరింతవరకు వివిధ భారతి ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ ముంబై కేంద్రాల నుండి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వింటారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇంకా నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చు.

శ్రోతలు మీరు ఎదురుచూస్తున్న కార్యక్రమం అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వింటారు. మరి ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, పిన్కోడ్ నంబర్ 503001. మరి ఆలస్యం చేయకండి, ఈ అడ్రస్కి లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి.

అభిరుచి కార్యక్రమంలో మా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ్ వసంత భారతి లాస్య సాన్విక శ్రీరామ్ హనుమన్లు హరీష్ అరుణ్ అజయ్ శ్రీనివాస్చారి వీరందరూ కోరుతున్నారు అన్నమయ్య చిత్రమండి పాట వినిపించమని. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కీరవాణి గారు అందించిన ఈ పాట వినండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలకు ఒక గమనిక. ఆగస్టు 1 శనివారం ఉదయం 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిక్లిపోవడం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
4: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
4: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
4: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు మరొక గమనిక. ఆగస్టు 1 శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలకు గమనిక. ఆగస్టు 2 ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
5: హే జపానీ ఏ పటలోను ఇంగ్లీస్తానీ సర్పే లాల టోపీ రూసి ఫిర్ భీ దిల్ హే హిందుస్తానీ.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఆధ్యాత్మిక, చారిత్రక, పురాణ ప్రాశస్త్యం కలిగిన నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆగస్టు నెల 2వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటే హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లోకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్రోక్ట్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

0: శ్రోతలు, మీరు విన్న ఆ పాట పి సుశీల గారు ఆలపించారు. చిత్రం గుడిగంటలు చిత్రం నుండి పాట వినిపించమని కోరిన శ్రోతలు చిలుక నారాయణ, అనసూయ, యమున వీరందరూ ఎడపల్లి మండలం జానకాపేట నుండి మా కోసం ఈ పాట వినిపించండి అని కోరారు. మరి విన్నారుగా ఆ పాట.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు వినండి ఆనంద్ చిత్రం నుండి పాట వినిపించమని కోరిన శ్రోతలు కొరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణు, హర్షవర్ధన్, గంగుబాయి, సత్యనారాయణ, రమ్య, శ్రావణి, నాగమణి, సంధ్యారాణి, భూదేవి వీరందరి కోసం శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట వినండి.

శ్రోతలకు గమనిక. ఆగస్టు నెల 2వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రోతలు మీరింతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు వింటారు

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై లలిత గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవ్వటం, దగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
2: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
1: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
2: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలీలవాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: శ్రోతలు మీరు వింటున్నారు లలిత గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరొక గీతం.

0: పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
0: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
1: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
0: అరే
1: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
2: ఆర్బిఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
8: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా,
9: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

శ్రోతలు మీరింతవరకు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45 కావస్తుంది. మరి ఇప్పుడు వింటారు సినీ రంజనీ.

పెద్దపురం, అమలాపురం, భోగాపురం, పిఠాపురం, మైలవరం, ఐలవరం, గన్నవరం, అన్నవరం, భద్రాచలం, సింహాచలం, నెల్లూరు, అల్లూరు, ఏలూరు, ఆలూరు, గుంటూరు, గూడూరు, మోటూరు, పాటూరు, చిత్తూరు, పుత్తూరు, ఒంగోలు, కర్నూలు, ద్వారపూడి, కత్తిపూడి, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆకివీడు, నూజివీడు, గాజువాక, ఆరిపాక, బెంగళూరు, మంగళూరు, ముంబై.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజనీ కార్యక్రమం. మరి మీకు నచ్చిన కార్యక్రమాలు వినాలి అనుకుంటే మా నిజామాబాద్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన టైంలో వినండి. మీరు వింటున్నారు సినీ రంగనీ కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎస్పి చరణ్ సునీత గారు పాడిన ఈ పాట, గంగోత్రి చిత్రం నుండి.

శ్రోతలు, సమయమైపోవచ్చింది. మరి సినీ రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు. అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మరి విందాం అందాక ఇదే పాట.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్థుని కుమార్. ముఖ్యాంశాలు: జర్మనీ, జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యా

0: ఆందోళనను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లను ఈరోజు ఆహ్వానించారు. రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుండి తెలంగాణకు వరద జలాలు పోటెత్తడంతో జూరాల కడెం ప్రాజెక్టుల గేట్లను అధికారులు తెరిచారు. వార్తల వివరంగా, ఫిన్లాండ్ జర్మనీలో విద్యా పర్యటనలు ముగించుకుని తిరిగి వచ్చిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటించారు. కేవలం డిగ్రీల కన్నా విద్యా నైపుణ్యాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తానన్నారు. చారిత్రాత్మక సంస్కరణలు ఆర్థిక ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై 1,08,000 రూపాయలు ఖర్చు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులు జర్మనీ జపాన్ దేశాలతో పోటీ పడే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
1: బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలో మీరే ప్రణాళిక ఇవ్వండి. మీకంటే ఎవరు ఉన్నారు? అవగాహన ఉన్నోళ్ళు, మీకంటే తెలివికల్లోళ్ళు ఎవరు ఉన్నారు? మీకంటే నేను నమ్మడానికి నాకెవరు ఉన్నారు? మీరే కదా. మీరు చెప్పండి మీ మండలానికి ఏం కావాలి. మీ మండలంలో ఉండే ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు రావాలి, వాడు ప్రయోజకుడు కావాలి. వాడికి ఏం కావాలో మీరు ఈచ్ మండల్ మీరు ఒక కార్యాచరణ ఇవ్వండి, అదే మేనిఫెస్టో.
0: ఉపాధ్యాయ నియామకాలు, బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఏ అప్గ్రేడ్ వంటి తమ ప్రభుత్వ విద్యా విధాన విజయాలను ప్రస్తావిస్తూ విద్యార్థుల అభివృద్ధిపై దృష్టి సారించాలని, డిసెంబర్ నాటికి క్లస్టర్ ఆధారిత ప్రణాళికను ప్రతిపాదించాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని మార్చడానికి సంసిద్ధులై ఉండాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. వార్షిక అంతర్జాతీయ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకు ప్రభుత్వ నిధులు అందిస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఆదివారం నిర్వహించే సికింద్రాబాద్ లష్కర్ బోనాల వేడుకల్లో పాల్గొనాలని తెలంగాణ పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గవర్నర్ శివప్రతాప్ శుక్లను లోక్భవన్లో కలిసి ఈరోజు ఆహ్వానించారు. ఇదే సమయంలో జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి పరేష్ కుమార్ శర్మ రచించిన ఫుట్ప్రింట్స్ ఇన్ ది ఫారెస్ట్స్ మెమోరియల్స్ ఆఫ్ ఏ ఫారెస్టర్ అనే పుస్తకాన్ని గవర్నర్ విడుదల చేశారు. కాగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానేంద్ర సరస్వతి మహాస్వామి ఇతర ప్రముఖులు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో ఉన్నారు. కాగా శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా 2 తేదీ ఉదయం 6 గంటల నుండి 4 తేదీ వరకు హైదరాబాద్ నగర పరిధిలోని అన్ని బార్లు, వైన్ షాపులు, కళ్ళు, మద్యాహ్నం దుకాణాలు మూసి ఉంచాలని నగర కమిషనర్ సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ నిబంధన స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్లోని బార్లకు వర్తించదు. ఛత్తీస్గఢ్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, ఋతుపవనాలు చురుగ్గా ఉన్న కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్లు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్లు, అన్ని శాఖల బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రోదొండ మండలంలో 1,25,00,000 రూపాయల విలువైన అభివృద్ధి పనులకు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి మొగ్గలనేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, కల్వర్ట్లు, రిటైనింగ్ వాల్స్ వంటి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల ఇంద్రమిళ్లను మంజూరు చేయడం, 72,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం, మరో 16,000 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం, మహిళా సాధికారత కోసం స్వయం సహాయక బృందాలకు 70,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ తయారీ రంగాల్లో సహా కీలక రంగాలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 1,22,655 కోట్ల ఎగుమతులు జరిపిన విషయాన్ని జాజు ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిర్యాల జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
2: ఇక్కడ ఫండ్ కావాలంటే 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం, ఇక్కడ భూమి పూజ కూడా చేసి ఫండ్ ప్రారంభం, ఇక్కడ డిజైన్ సరిగా

0: నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో 38,140 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు 5 గేట్లను తెరిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అంగన్వాడీ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లినిన మాట్లాడుతూ
1: అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలతోటి అదేవిధంగా గౌరవ సర్పంచుల ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రతి గ్రామంలో కూడా అవగాహన సదస్సులు పెడుతున్నప్పుడు మనం కొంత అరికట్టవచ్చు. ముఖ్యంగా సఖీ టీమ్ వన్ స్టాప్ సెంటర్ వారు, మరి అదేవిధంగా మహిళా సాధికారత కేంద్రం DHEW వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి.
0: తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ పనితీరును సమీక్షించారు. అన్ని జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, లోతట్టు కాజ్వేలు, కల్వర్టులకు తుఫాను వల్ల జరిగిన నష్టానిపై సమీక్ష జరిపిన మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, దెబ్బతిన్న ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జోన్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఉందని తెలిపారు. కలెక్టరేట్లో 24 గంటల పాటు అందుబాటులో ఉండే 0845527615 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. తజికిస్తాన్ రాయబారి లుక్మాన్ తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ను సందర్శించి భారత్ తజికిస్తాన్ సాంస్కృతిక మార్పిడిలో భాగంగా అక్కడి అరుదైన పర్షియన్ రాతపత్రులను తజిక్ భాషలో అనువదించాలని సూచించారు. ఉమ్మడి చారిత్రక సంబంధాలను ప్రస్తావిస్తూ ఆయన తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ డాక్టర్ జరీనా పర్వీన్తో ఇరు దేశాల మధ్య సహకారం గురించి చర్చించారు. 11వ అఖిల భారత పోలీస్ జూడో క్లస్టర్ ఛాంపియన్షిప్ 2026 హైదరాబాద్లో గచ్చిబౌలిలో ముగిసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ DGP సివి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. AAPSCB ఆధ్వర్యంలో CASF నిర్వహించిన ఈ కార్యక్రమంలో 36 జట్లకు చెందిన 1600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇటీవల ఒక వృద్ధ మహిళ ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఆలస్యంగా నడుస్తున్న తీగల గుట్టపల్లి రైల్వే ఓవర్జీ బ్రిడ్జ్ నిర్మాణాన్ని కరీంనగర్ మేయర్ కోవలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశే పరిశీలించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు తాత్కాలిక బారికేడ్లను ఏర్పాటు చేసి తక్షణమే ఒక BT రోడ్ కలవట్ నిర్మించాలని మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఎదుట హాజరయ్యారు. April 1, 2022 COVID-19 ఆంక్షల సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారన్న ఆరోపణలపై కొత్తగూడెం పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి భట్టి విక్రమార్క హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్రంలోని రగుడి జంక్షన్ వద్ద మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 3,60,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన నేతన్నల ప్రతిమలను స్థాపించారు. మెదక్ జిల్లాలోని హరే కృష్ణ మూవ్మెంట్ ఛారిటీస్ ఫౌండేషన్ వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
3: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
2: మరి కరెంట్ బిల్లుకు
3: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
2: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
5: సంశోధన విధేయక రాజ్యసభాయాం విచారాధీన. దిల్లీ ఛాత్ర ప్రదర్శనె ద్రుత కార్యబలస్య ఆయుధవృత్తం సురక్షితం రక్షయితుం సర్వోచ్చ న్యాయాలయస్య ఆదేశః. మహారాష్ట్ర, తెలంగాణ, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్ రాజ్యేషు అతి వృష్టిపరా రక్త సంచేతన ఉద్ఘోషిత ఋతు విజ్ఞాన విభాగేన. అపి చ గ్లాస్గో రాష్ట్రమండల క్రీడాసు భారతస్య కుంత ప్రక్షేపకాః నీరజ చోపడా, రోహిత యాదవః, యశ్వీర సింహశ్చ అంతిమ చరణే ప్రవిష్టవంతః. अथ वार्ताः विशदीकृत्य. संसदा राष्ट्रिय गौरव अपमान निवारण विधेयकः 26,2000 पारितः. गृहराज्यमन्त्रिणा नित्यानन्द रायेण संशोधनार्थम् अयं विधेयकः उपस्थापितः.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:30 ఇప్పుడు వింటారు ప్రబోధ గీతం. ముందుగా విందాం ఒక ప్రకటన.

0: రాష్ట కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, మీరింతవరకు లలిత గీతాల కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:35 దాటి 59 సెకండ్లు. ఇప్పుడు వింటారు సినీ రంజనీ.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై సినీరంజని కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత పాట వినండి, మను చిత్ర పాడిన పాట పెళ్లి చిత్రం నుండి.
1: Come on!

0: శ్రోతలు ఇప్పుడు వినండి సినీరంజని కార్యక్రమంలో మీరు వినబోయే ఈ పాట సుందరి సుబ్బారావు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్ జానకి గారు పాడిన పాట వినండి.
1: అబ్బా చాలండి, లోపలికి రండి.

శ్రోతలు, మీరింత వరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

0: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టదగిన వ్యవసాయ పనుల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. సోయా చిక్కుడు వానాకాలంలో తెలంగాణలో సాగు చేయబడుతున్న ప్రధానమైన పంటలలో ఒకటి. ఇందులో నాణ్యమైన మాంసకృతులతో పాటు 20-22% నూనెను కలిగి ఉన్నాయి. ఈ పంటను వానాకాలంలో మాత్రమే సాగు చేయాలి. ఏకపంటగా లేదా ప్రతి కంది, జొన్న మొదలగు పంటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఇక రకాల ఎంపిక విషయానికి వస్తే, అధిక దిగుబడి సామర్థ్యం కలిగి మన ప్రాంతానికి అనువైన రోగనిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతానికి తక్కువ కాల పరిమితి కలిగిన JS 9305 రకం, మధ్యస్థ కాల పరిమితి గల JS 335, ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు 1, MACS 1460 రకాలు, అలాగే బాసర వంటి దీర్ఘకాలిక రకాలు అనువైనవి. అనువైన రకాన్ని ఎంపిక చేసేటప్పుడు నేల స్వభావం, నీటి వసతులను పరిగణలోనికి తీసుకోవాలి. విత్తనాలు ప్రభుత్వ రంగ విత్తన సంస్థల ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు రసీదు తీసుకొని విత్తన సంచి లేబులింగ్ తప్పకుండా చూసుకోవాలి. అలాగే విత్తుకునే ముందు రైతులు మొలక శాతాన్ని తప్పకుండా పరీక్షించుకోవాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం ఈ సోయా విత్తనంలో ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాములు థైరం, 75% WP లేదా 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 3 గ్రాములు కార్బాక్సిలిన్, ఇంకా థైరం లేదా 2 గ్రాములు పైరోక్లోస్ట్రోబిన్, ఇంకా థియోఫనేట్ మిథైల్, తర్వాత 1.5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ 600 FS విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా విత్తడానికి 1 గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాములు బ్రాడీ రైజోబియం జపానికం కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇక విత్తే సమయము 15 జూన్ నుండి జూలై 1 వారం వరకు విత్తుకోవాలి. ఇక విత్తే దూరం ఏ విధంగా ఉండాలంటే, నల్లరేగడి భూముల్లో అయితే 45 x 10 సెంటీమీటర్లు, తేలిక భూముల్లో 30 x 10 సెంటీమీటర్లు. విత్తేటప్పుడు భూమిలో తేమ శాతం చూసుకోవాలి. 60-70 మిల్లీమీటర్లు వర్షపాతం పడ్డ తర్వాత లేదా వరుసగా 2 రోజులు భారీ వర్షాలు కురిసిన తర్వాతనే విత్తుకోవాలి. అదేవిధంగా 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం చాలా సరైన పద్ధతి అని ఈ సోయా చిక్కుడు పంట గురించి వివరాలు అందిస్తున్నారు. ఇక కలుపు నివారణ, ఎకరానికి 25-30 కిలోల విత్తనం సరిపోతుంది చక్కగా. ఇక విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 25-30 కిలోల విత్తనం వేసుకోవాలి. ఇక కలుపు నివారణ గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. పెండి మిథాలిన్ 30% ఈసి 1.4 లీటర్లు ఎకరానికి, లేదా పెండి మిథాలిన్ 38.7 ఈసి 700 మిల్లీలీటర్లు ఎకరానికి, అలాగే అలాక్లోర్ 50% ఈసి 1 లీటరు ఎకరానికి, లేదా డైక్లోసులం 24% WDG 12.4 గ్రాములు ఎకరం చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచికారి చేసుకుంటే సోయా చిక్కుడు పంటను చక్కగా పండించిన వాళ్ళు అవుతారని ఈ విధంగా తెలియజేశారు. అలాగే పెసర మినుములో ఎకరాకు 6-8 కిలోల విత్తనం వాడాలి. తక్కువ కాల పరిమితి గల WGG 42 అనే పెసర రకం యాసంగి వరి కోతలకు 2-3 రోజుల ముందుగా వెదజల్లుకున్నట్లయితే గృహ అవసరాలకు పచ్చి రొట్టెగా ఉపయోగపడి భూసారం కూడా పెరుగుతుంది. అపరాల పంటలకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 1.5-2 టన్నుల పశువుల ఎరువుతో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. ఇక అంతర్కృషి కలుపు నివారణకు 20-20 రోజుల వరకు అపరాల్లో కందిలో 60 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తొలి దశలో కలుపు నివారణకై విత్తిన 24-48 గంటలో పెండి మిథాలిన్ 1 నుండి 1.3 లీటర్లు ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి సమంగా పిచికారి చేసుకోవాలి. వీలైనంత వరకు పెసర మినుమును సాల పద్ధతిలో, కందిని భోజన పద్ధతిలో విత్తుకున్నచో అధిక దిగుబడి పొందగలరని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా వ్యవసాయ పనులు గుర్తు చేస్తూ ఉన్నారు.
1: ఇంతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు

0: ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర కలుపు నివారణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి పద్మజ రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల రైతులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085852, మరొక నెంబర్ 2324085853. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం సిపాయి చిన్నయ్య. గానం ఘంటసాల, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7 గంటలు కావస్తుంది. ఇప్పుడు వింటారు ప్రసార వివరాలు.

0: 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ కార్యక్రమాలు వినవచ్చు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రకటనలు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రసార వివరాలు. ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో వివిధ పశుగ్రాసాల సాగు గురించి కొరుట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు తెలియజేసే వివరాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన పాటలు వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ వింటారు. 8:30 జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్ లైట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 న్యాయశాఖ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ గారు రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం, ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 3వ భాగం వింటారు. 9:30 చిత్రసీమ వింటారు. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల వర్షకాల సమావేశాలపై సమీక్ష ప్రసారమవుతుంది. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ స్తుతి వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమంలో పి అబ్దుల్ ఖాన్ గారు హితోక్తులు వినిపిస్తారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు. 7:05 జాతీయ స్థాయి వార్తలు తెలుగులో ప్రసారమవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటే హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మహిళావాణి కార్యక్రమంలో బోనాల పండగ గురించి శ్రీమతి టి గిరిజా గాయత్రి గారు తెలియజేసే వివరాలు వింటారు. ఇక అనంతరం శ్రీమతి చాపరాల రమణి గారి స్వీయ కవితలు వింటారు పరిచయకర్త డి నిర్మల గారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన పాటలు వింటారు గంటపాటు. ఇక 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ఢిల్లీ ముంబై కేంద్రాల నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ 2026 బిల్లు ఈరోజు లోక్సభలో మోజువాణి ఓటుతో ఆమోదం పొందింది. బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత అథ్లెట్లు జావలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. వార్తల్లోని వివరాలు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ పాండం 2026 విజేతలు పరగణ మాంఛీలు బస్తర్ చలాకీ ప్రతినిధులు పద్మశ్రీ అవార్డు గ్రహీతల బృందం ఈరోజు రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ బస్తర్ పాండం వంటి కార్యక్రమాలు యువతను సంస్కృతి సాంప్రదాయాలు సాంస్కృతిక వారసత్వం దిశగా ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు పర్యాటకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిలు పాల్గొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన ఆయన రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత వరద పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ఇటువంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఆ రాష్ట ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ బాధితులకు తక్షణ సహాయం పునరావాస చర్యలు అందించేలా ప్రధాని మోదీ మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వివాదంపై విద్యార్థుల నిరసనల సమయంలో జంతర్ మంతర్ వద్ద మోహరించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మందుగుండు సామగ్రి లాగ్ను భద్రపరచాలని సుప్రీంకోర్టు ఈరోజు కేంద్రాన్ని ఆదేశించింది. జన సమూహాన్ని అదుపు చేయడానికి మెటాలిక్ పెల్లెట్ గన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం పిటిషన్లో చేసిన ఒక అభ్యర్థనను ప్రశ్నించింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జారీ చేసిన అడ్వైజరీని ప్రస్తావిస్తూ పోలీసులు అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే పెల్లెట్ గన్లను ఉపయోగించడానికి అనుమతి ఉందంటూ కోర్టు పేర్కొంది. జాతీయ గీతం జనగణమనతో సమానంగా వందే మాతరం గేయానికి కూడా శాసనబద్దమైన చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రతిపాదించిన బిల్లుపై లోక్సభలో చర్చ జరిగింది. జాతీయ గౌరవ అవమానాల నిరోధక సవరణ బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ నిన్ననే ఆమోదించింది. 1971 నాటి జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టాన్ని మరింత సవరించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట నిబంధనలను ఉల్లంఘించే నేరాలకు 3 వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది.
4: జబ్ రాష్ట్రగాన్ హో తో ఉస్కే సాథ్ సాథ్ రాష్ట్రగీత్ కా భీ గాయన్ హో అబ్ ఏక్ హమారే శ్రేష్ఠ భారత్ కే లియే సంపూర్ణ వందే మాతరం చాహియే.
3: అంతకుముందు చర్చల్లో పాల్గొన్న డీఎంకే ఎంపీ కే కనిమొళి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇది దేశ ప్రజల మధ్య విభజన తెస్తుందని ఆరోపించారు. కాగా బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర బిల్లుకు మద్దతు తెలుపుతూ గత 7 నవంబర్ నుంచి వందే మాతరం గేయం 150 సందర్భంగా ఏడాది పొడవునా జాతీయ ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాల నిరోధక సవరణ బిల్లు 2026ను రాజ్యసభ పరిశీలన ఆమోదం కోసం చేపట్టారు. ఈ బిల్లు నిన్ననే లోక్సభ ఆమోదం పొందింది. ఈరోజు భోజన విరామం అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చించేందుకు 7 సమయం కేటాయించినట్లు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ చట్టంలో దోషులకు 10 వరకు జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల వరకు జరిమానా, ఆస్తుల జప్తు వంటి కఠినమైన శిక్షలు ఉన్నాయి. కేసులను వేగంగా విచారించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తెలిపారు. మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులు యువత సంక్షేమాన్ని కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత కట్టుబాటుకు ఈ బిల్లు ప్రతీక అని పేర్కొన్నారు.
5: Prime Minister Modi ji lost no time to declare that nobody will be allowed to jeopardize the future of our children, and hence this legislation which seeks to make amendments in 2024 act in order to make it more stringent, more deterrent is being brought in. If there are any suggestions for improvement, I'll be taking note of it. This bill is a reaffirmation of the government's highest commitment to safeguard the welfare of the students and youth of this country.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మొట్టమొదటి త్రివిధ దళాల మహిళా ప్రపంచ నౌకాయనం సముద్ర ప్రదక్షిణను విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది మహిళా అధికారులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సన్మానించారు. అధికారులు ఇండియన్ ఆర్మీ సైలింగ్ ప్యానెల్ త్రివేణి నౌకపై 314 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరిగి చేరుకున్నారు. న్యూఢిల్లీలో అధికారులతో ముచ్చటించిన సింగ్, 4 మహాసముద్రాల గుండా దాదాపుగా 25,500 నాటికల్ మైళ్ల దూరాన్ని పూర్తి చేసినందుకు ఆ బృందాన్ని అభినందించారు. ఈ నౌకాయానాన్ని నారీశక్తి త్రివిధ దళాల సమన్వయానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మంత్రి అభివర్ణించారు.
6: रूढ़ियों को भी पराजित किया है, जो कभी कहती थी हमारी बेटियां ऐसे कठिन सैन्य अभियानों का हिस्सा नहीं बन सकती. आपने सिद्ध किया है फिजिकल कैपेबिलिटी, मेंटल टफनेस और लीडरशिप क्वालिटी किसी जेंडर की मोहताज नहीं होती.
3: దేశంలోని గృహాలకు సరసమైన ధరలకే ఎల్పీజీ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పెట్రోలియం సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. ఈ నెల 1వ తేదీ నాటికి దేశంలో 10.58 కోట్ల ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కనెక్షన్స్తో సహా మొత్తంగా 33.13 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం గృహ వినియోగ సిలిండర్ ధర 942 రూపాయలు ఉండగా ప్రతి సిలిండర్పై 500 రూపాయలకు పైగా సబ్సిడీ అందుతోందని మంత్రి తెలిపారు. రక్షణ రంగంలో ప్రస్తుతం దాదాపుగా 17,000 MSMEలు అనుసంధానమై ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఈరోజు తెలిపారు. భారత వైమానిక దళం, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్ సంయుక్తంగా నిర్వహించిన స్వదేశీకరణ అంశంపై సంకల్ప్ వర్క్షాప్ అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు. సంకల్ప్ అంటే స్వయం సమృద్ది, ఆత్మ నిర్భర్ భారత్, స్వదేశీ అభివృద్ది, జ్ఞాన ఆధారిత భాగస్వామ్యం అంటూ మంత్రి వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్స్కు అర్హత సాధించారు. జావెలిన్ త్రోయర్లు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్లు కూడా ఫైనల్స్లోకి ప్రవేశించారు. అంతకుముందు పారా అథ్లెటిక్స్లో భారతదేశం సరికొత్త చరిత్ర సృష్టించింది. నిన్న రాత్రి జరిగిన పురుషుల 100 మీటర్లు T47 ఫైనల్స్లో దిలీప్ మహాదు గావిత్ స్వర్ణ పతకాన్ని, మహమ్మద్ బాసిల్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ మూసింది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజల్పూర్, మధ్యప్రదేశ్లోని దతియా నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. సాయంత్రం 5 గంటల సమయానికి బీహార్లో దాదాపుగా 34% ఓటింగ్ నమోదైంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను 2025 జూలై 12 మధ్యంతర నివేదికను 2026 జూన్ 12 ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రచురించిందని, ఇవి సంబంధిత వెబ్సైట్స్లో అందుబాటులో ఉన్నాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహల్ తెలిపారు. ఈరోజు లోక్సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు పురోగతిలో ఉందంటూ పేర్కొన్నారు. సులభతర ఆర్థిక ప్రయోజనాలు అందించే పెట్టుబడి పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సహిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించింది. దేశంలో సెమీకండక్టర్స్ తయారీని బలోపేతం చేయడానికి స్వయం సమృద్ది గల సెమీకండక్టర్స్ వ్యవస్థను నిర్మించడానికి 1,27,500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రభుత్వం ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈరోజు కర్ణాటక రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుల బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి పరిస్థితులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేరళ వ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చర్యలను తీవ్రతరం చేసిన రాష్ట పోలీసులు ఆపరేషన్ తుఫాన్లో భాగంగా మరో 62 మందిని అరెస్టు చేసి 58 కొత్త కేసులు నమోదు చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15 దాటి 20 సెకండ్లు.

ఇలాంటి కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షాకాలంలో వివిధ పశుగ్రాసాల సాగు గురించి కొరుట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు తెలియజేసిన వివరాలు వింటారు. ముందుగా వినండి ప్రకటనలు.

0: कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: अरे सुन तो।
2: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को।
1: किसको?
2: अरे वही तुम्हारा मोबाइल फोन जिससे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं।
1: अच्छा ये बात है।
2: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
1: अब तो झट से बात हो जाती है।
2: ऐसा क्या?
3: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है। और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है। ये देखो आ गया।
2: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म।
1: हाँ।
2: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है।
4: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें, किसानों का दोस्त किसान कॉल सेंटर।
5: ఇప్పుడు వినండి ముందుగా ప్రకటించిన అంశం.
6: సాధారణంగా వరి తర్వాత మెట్ట పంటలు కానీ మిగతా పంటలు వేసుకునేవారు ఏర్వాక సాగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన పాడి రైతులు కూడా ఈ సందర్భంగా వారి వారికి ఉన్న పొలాల్లో ఈ యొక్క వర్షాధారంగా సాగు చేసుకునే పశుగ్రాసాలను కూడా సాగు చేసుకోవడానికి ఇదే మంచి తరుణం. మరి ఈ వర్షాకాలంలో పెంచుకోవడానికి మరి ముఖ్యంగా రెండు రకాల పశుగ్రాసాలు ఉన్నాయి, అవి ధాన్యజాతి పశుగ్రాసాలు అంటారు, ఇంకోటేమో పప్పుజాతి పశుగ్రాసాలు. మరి ఈ ధాన్యపు జాతి లేదంటే గడ్డి జాతి పశుగ్రాసాల్లో ముఖ్యంగా మనకు మొక్కజొన్న, జొన్న, సజ్జ మరియు ఓట్లు అనేవి ఈ యొక్క ధాన్యపు జాతి లేదంటే గడ్డి జాతి పశుగ్రాసాల కింద మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పప్పుజాతి పశుగ్రాసాల్లో అంటే ఇంగ్లీష్లో దీన్ని లెగ్యూమినస్ పశుగ్రాసాలు అంటారు, దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు అలచంద, పిల్లిపెసర మరి ల్యూసన్ను, బర్సీము ఇవి చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్న గురించి మనం మాట్లాడుకుందాం. మరి మొక్కజొన్న మనకు అందరికీ తెలిసిన పంటనే. మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ మొక్కజొన్నను కేవలం గింజల కొరకు అంటే ఆ గింజలు తీసుకొని గింజలను అమ్ముకునే పద్ధతిలో బాగా ప్రాచుర్యంలో ఉంది. అయితే ఇది ఒక మంచి పశుగ్రాసం, చాలా పోషక విలువలు ఉన్నటువంటి పశుగ్రాసం. మరి నీటి వసతి కింద లేదంటే వర్షాధారం కింద మన దేశం అంతటా ఈ మొక్కజొన్న పండించబడుతుంది. ఇది చాలా త్వరగా పెరిగి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇస్తుంది మరియు అత్యవసర కాలంలో చాలా ముఖ్యమైన పంట. దీనికి నీటి వసతి చాలా అవసరం, అంటే నీటి వసతి అవసరం కానీ ఎక్కువ నీళ్లను కూడా ఇది తట్టుకోలేవు. నీళ్ళు ముంపుకు గురైన చోట్ల ఈ మొక్కజొన్నను మనం పండించడానికి వీల్లేదు. అయితే అనేక రకాల వాతావరణ పరిస్థితుల్లో దీన్ని పండించవచ్చు. సాధారణంగా మన తెలంగాణలో తీసుకున్నట్లయితే ఖరీఫ్లో, రబీలో కానీ తర్వాత ఎండాకాలం కూడా నీటి వసతి కింద దీన్ని పెంచుతూ ఉన్నారు. దీన్ని అన్ని సమయాల్లో అంటే మొక్క మొలకెత్తిన తర్వాత నుంచి చివరి దశ వరకు కూడా అన్ని సమయాల్లో ఈ యొక్క మొక్కజొన్నను మనము పశుగ్రాసంగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ఈ మొక్కజొన్న తీసుకున్నట్లయితే ఇది అంతర పంటగా కూడా మనము దీన్ని సేద్యం చేసుకోవచ్చు. ముఖ్యంగా అంతర పంటలు తీసుకున్నట్లయితే అలచంద కానీ, పిల్లి పెసర్లు కానీ, పెసర్లు కానీ, బొబ్బర్లు కానీ వీటన్నిటితో పాటు మనము అన్నిటితో కలిపి మనము అంతర పంటగా వేసుకోవచ్చు. కానీ పంట కంకిలిది దశలో కంటే పంట పాలకంకి దశలో మేపినప్పుడు అత్యధిక పోషకాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు రైతులందరికీ తెలిసిన విషయమే ఇది. ఎందుకంటే ఏదైనా పంట కానీ మొక్క కానీ గింజ దశలో గింజ పాలు పోసుకునే

0: దశలో ఉన్నప్పుడే ఆ పంటలో ఆ మొక్కలో ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది. ఆ టైం అనేది సరైన టైం అన్నట్టు మనం కోసి పశువులకు మేపడానికి. ఆ సమయంలో మనం కోసి పశువులకు చాఫింగ్ చేసుకొని అంటే చిన్న చిన్న ముక్కలకు కత్తిరించి మేపినట్లయితే అత్యధిక పోషకాలు మనము పశువులకు అందించిన వాళ్ళం అయితే, మరి ప్రస్తుతం చూసుకున్నట్టయితే మన మార్కెట్లో కానీ బయట కానీ చాలా మంచి రకాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా పేరెనుక గన్న రకం ఆఫ్రికన్ టాల్ అనేది చాలా పాత రకం ప్లస్ మంచి రకం. ఇది చాలా ఎత్తుకు అంటే నీటి వసతి కింద మరి వర్షాధారం కింద మనం పెంచుకున్నట్లయితే దాదాపు 2.5 నుంచి 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. ఎక్కువగా పచ్చిగడ్డి ఇస్తుంది. మరి ఇదే కాకుండా మనకు మార్కెట్లో J1000R అన్నది కూడా ఒక మంచి రకం కలదు. ఈ పశుగ్రాసాలు అనేవి కూడా బాగా ఎత్తుగా పెరిగి తెల్లని ముత్యాల లాంటి విత్తనాలు కలిగి ఉంటాయి. మొక్కజొన్న వచ్చేసి మనకు పసుపు రంగు నుంచి కాషాయం రంగు ఉంటుంది. మామూలు మొక్కజొన్న గింజల కొరకు పెంచే మొక్కజొన్న విత్తనాలు, కానీ ఈ యొక్క ఆఫ్రికన్ టాలు J1000R అనేది తెల్లగా విత్తనాలు కలిగి ఉంటాయి. ఈ మొక్కజొన్న పండించడానికి ఏ విధంగా మన యాజమాన్య పద్ధతులు అవలంబించాలి అని అనుకున్నప్పుడు, మరి నేలలు ఎటువంటి నేలలు అవసరం, ఎట్లా చేయాలి అంటే, మరి నేలను బాగా లోతుగా దుక్కిలు చేసుకోవాలి. 2-3 సార్లు బాగా దున్నేసి మంచిగా లోతు దుక్కలు చేసుకోవాలి. తర్వాత బోదెళ్ళు లేదా కాలువలు అనేవి చేసుకోవాలి, లేదంటే చిన్న చిన్న మల్లుగా చేసుకొని కూడా మనము ఈ యొక్క నేల తయారీని మనం చేసుకోవాలి. అయితే ఎరువులను చూసుకున్నప్పుడు ఒక హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకు వచ్చేసి మనకు ఒక దాదాపు ఒక 25 టన్నుల వరకు పశువుల ఎరువును వేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 30 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు, మరి 40 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు అనేవి ఒక హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకు మనకు అవసరం పడుతుంది. అయితే యూరియా గురించి తీసుకున్నట్లయితే, యూరియా లేదా నత్రజనికి సంబంధించిన ఎరువుల గురించి తీసుకున్నట్లయితే దాదాపు 80 నుంచి 100 కిలోల నత్రజని సంబంధించిన ఎరువులు దీనికి అవసరం. ఎందుకంటే ఎంత నత్రజని ఇస్తే అంత ఏపుగా పెరిగే అవకాశం ఉంది. మరి విత్తన రేటు చూసుకున్నట్లయితే దాదాపు ఎకరానికి 15 నుంచి 20 కిలోల విత్తనం అనేది సరిపోతుంది ఒక ఎకరానికి. మరి విత్తే దూరం వచ్చేసి 30 సెంటీమీటర్లు సాలుకు సాలుకు మధ్య దూరం, మరి మొక్కకు మొక్క మధ్య దూరం వచ్చి 15 సెంటీమీటర్లు విత్తుకోవాలి. అయితే మరీ లోతుగా కాకుండా మరీ పైపైన కాకుండా 3 నుంచి 4 సెంటీమీటర్ల లోతులో ఈ యొక్క విత్తనాన్ని మనం విత్తుకోవాలి. విత్తిన 20 రోజుల వరకు మనకు ఎటువంటి కలుపు లేకుండా చూసుకోవాలి. అయితే పశుగ్రాసపు పంటగా మనం పెంచుకున్నట్లయితే ఎటువంటి కలుపు మందులు పిచికారీ చేయనవసరం లేదు. కానీ విత్తిన 24 గంటల్లో భూమిలో తేమను చూసుకొని మనం అట్రజిన్ 1 కేజీ ఒక ఎకరానికి 200 లీటర్ల నీళ్ళు కలిపి విత్తిన 24 గంటల్లో భూమిపైన పిచికారీ చేసినప్పుడు మనకు ఇతర కలుపు మొక్కలు ఎటువంటివి కూడా రావడానికి ఆస్కారం ఉండదు. సాధారణంగా మనం పశుగ్రాసం కొరకు మొక్కజొన్నను సాగు చేసే రైతులు ఎవరు కూడా ఈ యొక్క కలుపు మందులను పిచికారీ చేయరు. మరి నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే వర్షాధారంగా పండించే మొక్కజొన్నకు పెద్దగా నీరు అవసరం లేదు. ఎందుకంటే మనకు 10 రోజులకు 15 రోజులకు ఒక వర్షం కురుస్తూనే ఉంటుంది. ఒకవేళ వర్షం లేని సమయంలో ఉన్నప్పుడు మనకు 7 రోజుల నుంచి 10 రోజుల వరకు అంటే భూమిలో తేమను బట్టి మనము నీరు ఇవ్వాల్సి ఉంటుంది. మరి కోత చూసుకున్నట్లయితే ఏ సమయంలో కోయాలి, ఏ సమయం అనేది మంచి సమయం మొత్తం పోషకాలు పశువులకు అందాలంటే, మరి పాలకంకి దశ అనేది ఉంటుంది. పాలకంకి దశ అనేది మనకు విత్తిన తర్వాత దాదాపు 80 నుంచి 90 రోజుల మధ్యలో పాలకంక దశ అనేది వస్తుంది. ఈ కంకి దశలో మనం చూసుకున్నట్లయితే కంకులు పూర్తిగా గింజ పాలు పోసుకోదు. మనం గింజను నొక్కినప్పుడు పాలు లాంటి తెల్లని ద్రావణం అనేది బయటికి వస్తుంటుంది. ఆ సమయంలో దీన్ని కోసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు మేపినట్లయితే మనకు అధిక పోషకాలు అనేవి పశువులకు అందించిన వారం అవుతాం. మనము దిగుబడి చూసుకున్నట్లయితే సరాసరి మనకు ఒక ఎకరానికి వచ్చేసి మనకు 20 నుంచి 25 టన్నులు ఒక ఎకరానికి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మొక్కజొన్నను చాలామంది కూడా చాలా దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మన దేశాల్లో దీన్ని పాతరగడ్డి లేదా మాగుడు గడ్డిగా మరి తయారు చేసుకొని నిల్వ చేసుకొని మరి వచ్చే వేసంగిలో పశుగ్రాసం పచ్చి గడ్డి దొరకని పరిస్థితుల్లో మరి దాన్ని రైతులందరూ ఉపయోగించుకొని అధిక లాభాలు పొందుతున్నారు. కాబట్టి మన ప్రాంతంలో ఉన్న రైతులు కూడా దీన్ని మొక్కజొన్న పంట పెంచుకొని మరి ఈ వర్షాకాలంలో పాతరగడ్డి లేదంటే మాగుడు గడ్డిగా తయారు చేసుకొని రబీలో లేదంటే వేసంగిలో పచ్చి మేత కొరత ఉన్నప్పుడు మనం మేపుకుంటే మనకు పాల దిగుబడులు ఎటువంటి తగ్గుదల లేకుండా మనము యాజమాన్యం చేసిన వాళ్ళం అవుతాం. అయితే మరి మొక్కజొన్న అయిపోయింది. మొక్కజొన్న తర్వాత రెండో పంట అనేది జొన్న. జొన్న కూడా మనందరికీ తెలిసిన పంటనే. దక్షిణ భారతదేశంలో అయితే జొన్న పంటను ఎక్కువగా ఈ యొక్క జొన్న గింజల కొరకు మనం పెంచుతూ ఉంటాము. మరి జొన్న గింజలకే కాకుండా మరి జొన్న నుంచి ఎండుగడ్డిగా, చొప్పగా, మరి పచ్చిగడ్డిగా కూడా చాలా మంది రైతులు దీన్ని వాడుతూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన పంట. ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే శీతల ప్రదేశంలో కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా ఈ జొన్న చక్కగా పెరుగుతుంది. ఈ జొన్న నుంచి వచ్చే ఉత్పత్తిని పచ్చిగడ్డిగా మరి ఎండుగడ్డిగా ఉపయోగిస్తారు. మరి పశుగ్రాస పోషక విలువలు పెంచుకోవడానికి దీన్ని కూడా పప్పుజాతి పంటలతో కలిపి మిశ్రమ పంటగా పండించవచ్చు. అంటే ఇంతకుముందు చెప్పినట్లు చిక్కుడు, గోరు చిక్కుడు, మినుములు, పెసర్లు, జనము, తర్వాత అలసంద వంటి పంటలతో కూడా దీన్ని అంతర పంటగా పండించుకోవాలి. మరి జొన్న పంటలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెద్ద సమస్య ఒకటి ఉంది జొన్న పంటలో. ఎందుకంటే జొన్న పంటను విత్తిన ఒక 30 నుంచి 35 రోజుల్లోపు ఒకవేళ పశువుల గిట్ట మేపినట్లయితే నాము వచ్చే అవకాశం ఉంది. మరి ఈ జొన్న పంటలో ఈ నాము గురించి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల మనం పేపర్లు కానీ వేరే వేరే ప్రదేశాల్లో ఈ జొన్న పంట మేసిన పశువులు చనిపోవడం కానీ, కడుపుబ్బి మరి వేదన బారిన పడడం కానీ చూస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి రైతులు జొన్న విత్తిన తర్వాత మరి 30 రోజుల వరకు పశువులను వదలకూడదు. ఒకవేళ వదిలినా కానీ తినకుండా చూసుకోవాలి. ఒక తిన్నా కానీ మరి వెంటనే దగ్గరలో ఉన్న పశువుల డాక్టర్ను పిలిచి వాటికి తగిన చికిత్స చేయాలి. ఒకవేళ అకస్మాత్తుగా తిన్నట్లయితే దానికి ఎక్కువగా నీళ్లు తాగించడం వల్ల ఈ యొక్క నామ అనే విష పదార్థం డేంజరస్ అనేది తగ్గించుకోవచ్చు. అయితే ఈ నాము కారణం ఏంటి అంటే హైడ్రోసైనైడ్ అనే ఒక రకమైన విష పదార్థం ఉండడం వల్ల ఈ జొన్నకు నాము అనే లక్షణం వస్తుంది. కాబట్టి పంట పూత వచ్చే వరకు మనము జొన్నను కోయకూడదు. 50% పంట పూత దశలో ఉన్నప్పుడే మనం ఈ జొన్నను కోసి మనం మేపుకోవాలి. మరి జొన్నలో చూసుకున్నట్లయితే ఏకకోత రకాలు, అంటే ఒక్కోసారి వేసినప్పుడు ఒకే కోత రకాలు, తర్వాత మరి పలుకోతల రకాలు అనే రెండు రకాలు కూడా ఉన్నవి. అయితే ఏకకోత రకాల్లో వచ్చినప్పుడు మనకు ఎంపీ చారి, యూపీ చారి అనే రకాలు ఉన్నవి. అదే పలికూతల రకాలు, అంటే ఒక్కసారి విత్తుకుంటే మనకు 2 నుంచి 3 సార్లు కూడా మనం కోసుకోవచ్చు. కోసుకున్న తర్వాత కొద్దిగా యూరియా వేసుకొని నీళ్లు కట్టినట్లయితే మనకు 3 నుంచి 4 కోతలు కూడా ఇస్తుంది. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే SHG 59-3, అంటే SHG 59-3, CoFS 29, పూసాచారి, రాజచారి 1 మరియు 2 అనేవి పలికూత రకాలు. ఇవి సంవత్సరం వరకు ఉంటాయి. మరి ఒకసారి విత్తినప్పుడు మనకు 3 నుంచి 4 కోతలు వస్తాయి. విత్తనప్పుడు రేటు చూసుకున్నట్లయితే జొన్న రకాన్ని బట్టి మారుతుందండి. మరి ఒకే కోత రకాలకు ఎకరానికి వచ్చేసి 6 నుంచి 10 కిలోల వరకు అవసరం పడుతుంది. మరి పలు రకాల కోతలను ఇచ్చే జొన్న సాగు చేసినప్పుడు మనకు వచ్చేసి 10 నుంచి 15 కిలోల వరకు ఎకరానికి మనకు సరిపోతుంది. అయితే పలుకోత రకాలు కొన్ని ప్రాంతాల్లో జొన్నను ఎండుమేతగా మరియు గింజ కొరకే సాగు చేస్తారు. అటువంటప్పుడు మరి 75 నుంచి 100 కిలోల విత్తనం అవసరం అవుతుంది ఒక హెక్టార్కు. పూర్తి దశలో కోసి విత్తనాన్ని వేరు చేసి తర్వాత ఎండుగడ్డి కట్టలు కట్టి నిలువ చేసుకోవాలి. ఎండు చొప్ప గురించి మనం పెంచుకున్నట్లయితే మురుగునీరు పోయే సౌకర్యం గల ఎటువంటి నేలలైనా కానీ మరి ఈ యొక్క జొన్న పంట సాగు చేయడానికి అనుకూలం. నేల తయారీ విషయానికి వస్తే నేలను 2-3 సార్లు మంచిగా నాగలతోని దుక్కు చేసుకోవాలి. దుక్కు చేసుకొని మనకు పశువుల పెంట దాదాపుగా 7 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు మనం వేసుకోవాలి. రసాయన ఎరువుల సంబంధించి మనకు భాస్వరం ఇచ్చే ఎరువులు దాదాపు 40 కిలోలు మరియు పొటాషియం ఇచ్చే ఎరువులు అనేవి ఒక 20 కేజీల వరకు వేసుకోవాలి. విత్తే ముందు భూమి లోపల వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత 30 కేజీల నత్రజని 1 హెక్టార్కు వేసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్లు పలుకోతలను ఇచ్చే రకాల్లో అయితే కోసిన వెంటనే మరి 25 నుంచి 30 కిలోల నత్రజని 1 హెక్టార్కు, అంటే 2.5 ఎకరాలకు పైపాటుగా వేసుకొని మళ్ళీ ఒకసారి నీరు పెడితే మనకు 2వ కోత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పలుకూత రకాలు తర్వాత ఏకకూత రకాలు ఎందుకు కనుక్కున్నారు, ఎందుకు సాగులో ఉన్నాయంటే ఈ యొక్క ఏకకూత రకాల్లో ఎక్కువ నామ యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదే పలుకూత రకాలు చూసుకున్నట్లయితే ఈ నామ యొక్క పర్సెంటేజ్, దాని యొక్క శాతం అనేది తగ్గిపోతుంది. మొదటి కోత తర్వాత 2వ కోత తీసుకునేటప్పుడు మొదటి కోతలో ఉన్నంత నాము 2వ కోతలో ఉండదు. కాబట్టి ఈ యొక్క పలుకూత రకాలు అనేవి నాము శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. అయితే విత్త దూరం చూసుకున్నట్లయితే మనకు వరుసకు వరుస మధ్య దూరం 30 సెంటీమీటర్లు మరి మొక్కకు మొక్క మధ్య దూరం 15 సెంటీమీటర్లుగా ఉంచుకొని మనం విత్తుకోవాలి. మరి విత్తే ముందు కూడా విత్తన శుద్ధి చేసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు మొదలైన తెగుళ్ళ నుంచి మనం పంటను రక్షించుకోవచ్చు. మరి 20 నుంచి 25 రోజులకు, అంటే విత్తిన 20 నుంచి 25 రోజుల్లోపు మనం కలుపు లేకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి కలుపు తీసేస్తే మరి తర్వాత నుంచి ఇంకా ఈ మొక్క గుబురుగా పెరిగి వేరే కలుపును రానియకుండా ఉంటుంది. కాబట్టి చేయాలి, అంతరిక్షం చేయడానికి మరి దంత కానీ నాగలి కానీ ఉపయోగించుకోవచ్చు. పశుగ్రాసపు దిగుబడి చూసుకున్నట్లయితే మొదటి కోతను దాదాపు 60 నుంచి 65 రోజుల సమయంలో కోస్తారు, అంటే 50 నుంచి 60% పూత దశలో మనము మొదటి కోత కోసుకోవచ్చు. తర్వాత వచ్చే కోతలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి కోత తర్వాత 40 నుంచి 50 రోజులకు మనం కోసుకోవచ్చు. ఒక కోత రకాలు చూసుకున్నట్లయితే మరి ఇవి దాదాపు ఎకరానికి వచ్చేసి 10 నుంచి 15 టన్ల దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. అది మొదటి కోత. మరి రెండవ కోత నుంచి ఈ యొక్క దిగుబడి అనేది తగ్గిపోతుంది, ఒక దాదాపు 7 నుంచి 8 టన్నులు ఒక ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా మనము జొన్నను కూడా మంచి పశుగ్రాస పంటగా చూసుకొని దాన్ని పెంచుకొని తర్వాత సాగు చేసుకున్నట్లయితే మంచి పశుగ్రాసం మనకు పశువులకు ఇచ్చిన వాళ్ళం అవుతాం. దానివల్ల మన యొక్క పాల దిగుబడి కూడా తగ్గకుండా మనకు కంటిన్యూస్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఓట్స్ అని కూడా ఉన్నాయి, ఓట్లు అంటారు తెలుగులో. ఇవి కూడా ఎక్కువగా ఉత్తర భారతదేశంలో పండించే పంట, ఇది కూడా మంచి పశుగ్రాసం. కానీ ఎక్కువగా మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ దీని ప్రాచుర్యం లేదు. అదే రకంగా చూసుకున్నట్టయితే సజ్జలు, సజ్జలు కూడా మనకు చాలా మందికి పరిచయం ఉన్న పంటనే. అయితే ఈ సజ్జలు కానీ జొన్నలు కానీ ఎక్కువగా ఎక్కడైతే నీటి వసతి లేదో లేదంటే ఎక్కడైతే వర్షాధారంగా పండిస్తున్నారో అక్కడ ఈ సజ్జలు జొన్నలు కూడా సాగు చేసుకోవచ్చు. మరి సజ్జ చూసుకున్నట్లయితే వర్షాలు బాగా తక్కువ ఉన్న ప్రాంతాల్లో, మరి పొడిగా ఉన్న ప్రాంతంలో, అంటే మన తెలంగాణలో మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో నల్గొండ తర్వాత మహబూబ్నగర్ ప్రాంతంలో ఎక్కడైతే వర్షాకాలం తక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో కూడా ఈ సజ్జను మన పశుగ్రాస పంటలుగా మనం సాగు చేసుకోవచ్చు. ఏ పంట రాకుండా ఉన్న టైంలో, అంటే ఈ ఆ సమయంలో ఆ కార్తీలో కానీ ఆ సీజన్లో కానీ ఏ పంట రాదు, వర్షాలు తక్కువ ఉన్నాయి, ఆ టైంలో కూడా మనం ఈ సజ్జను సాగు చేసుకోవచ్చు. దీని నుంచి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 నుంచి 3 కోతలు తీసుకోవచ్చు. దీనిలో ఎక్కువగా నామ అనేది అసలు ఉండనే ఉండదు మన జొన్నలాగా. దీనికి ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే అన్ని గడ్డి జాతి గ్రాసాల కంటే ఈ యొక్క సజ్జలో ఎక్కువ మాంసకృతులు ఉంటాయి. సాధారణంగా మాంసకృతులు ఎక్కువగా పప్పు జాతి పశువుల గ్రాసాల్లో ఉంటాయి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సజ్జలో ధాన్యపు జాతి లేదంటే గడ్డి జాతి మొక్క అయినా కానీ దీనిలో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నీరు తక్కువ ఉన్న ప్రాంతాలు, పొడి ప్రాంతాలు, తర్వాత వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో మనము సజ్జ కూడా బాగానే సాగు చేసుకొని మన పశువులకు ఎక్కువగా మేపుకోవచ్చు. దీంట్లో చూసుకున్నట్లయితే జైంట్ బాజ్రా, తర్వాత బీఫ్ బాజ్రా, రాజుకో బాజ్రా, ఇటీవలే కొన్ని ప్రైవేట్ అడ్వాంట సంబంధించిన ప్రైవేట్ హైబ్రిడ్ సీడ్స్ ఉన్నాయి. అదేవిధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసిన మోతీ బాజ్రా అనే రకాలు కూడా మనం సజ్జలో ప్రాచుర్యంలో ఉన్నవి. మరి ఎరువులు తర్వాత నేల తయారీ ఇవన్నీ మన జొన్న తర్వాత మొక్కజొన్న లాగానే ఉంటాయి. మరి విత్తన రేట్ వచ్చేసరికి మనకు దాదాపు ఒక 3 నుంచి 4 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుందండి. మరి విత్తే దూరం చూసుకున్నట్లయితే 25 సెంటీమీటర్లు వరుసలకు మధ్య, మరి మొక్కలకు మధ్య మనకు 10 సెంటీమీటర్లు అయితే సరిపోతుంది. ఎక్కువ లోతులో కూడా వేయకూడదు, ఎందుకంటే విత్తనాలు చాలా సన్నగా ఉంటాయి కాబట్టి 2 నుంచి 3 సెంటీమీటర్ల లోతులోనే వేసుకోవాలి. అధిక లోతులో వేసినట్లయితే మొలక శాతం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మరి విత్తిన 30 నుంచి 35 రోజులలోపు కలుపు లేకుండా చూసుకోవాలి. ఒక్కసారి కలుపు తీసుకుంటే మనకు సరిపోతుంది, ఎందుకంటే తర్వాత నుంచి మనం పెద్దగా పట్టించుకోకుండా కానీ మనకు ఎక్కువ దిగుబడి వస్తుంది. మరి విత్తిన 45 నుంచి 50 రోజులకు మొదటి కోత వస్తుంది. మొదటి కోతలో మనకు దాదాపు ఒక 10 నుంచి 15 టన్ల పచ్చి పశుగ్రాసం అనేది మనకు లభిస్తుంది. దీన్ని కూడా ఏ సమయంలోనైనా కోసుకొని మనము మన పశువులకు మేపుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేను చెప్పిన యాజమాన్య పద్ధతులన్నీ జాగ్రత్తగా రైతులందరూ మరి అవలంబించి మరి రకరకాల సాగు పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా ఈ యొక్క ధాన్యపు జాతి పశుగ్రాసాలు అనేవి మనకు మంచి పశుగ్రాసాన్ని తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. కాబట్టి ఈ చెప్పిన విషయాలన్నీ రైతు సోదరులు విధిగా పాటించి, అంటే ఎవరెవరికైతే ఈ యొక్క గేదెలు పశువుల సంఖ్య ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పశుగ్రాసాలను సాగు చేసుకుని వారికి ఉన్న పశువులకు అందించినట్లయితే బలవర్ధకమైన ఆహారము, తర్వాత పాల దిగుబడి, తర్వాత మాంసం ఉన్ని దిగుబడి కూడా మనం ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం నాకు కల్పించిన మరి ఎఫ్ఎం రేడియో ఈ అవకాశం కల్పించిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వరకు వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.
1: శ్రోతలు, మీరింతవరకు వర్షాకాలంలో వివిధ పశుగ్రాసాల సాగు గురించి కొరుట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ రామకృష్ణ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాఠం.

శ్రోతలు, మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ కార్యక్రమం.

0: లో జనశిక్షణ సంస్థాన్ పాత్ర గురించి జనశిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విందాం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే సరిపోదు. ఆ దేశంలోని యువతకు సరైన విద్య, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ అందాలి. నైపుణ్యంతో కూడిన మానవ వనరులే దేశ ప్రగతికి నిజమైన చోదక శక్తి. అందుకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే వికసిత్ భారత్ సంకల్పంతో నైపుణ్య అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అవకాశాలు, స్వయం ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు అందిస్తున్నాయి జనశిక్షణ్ సంస్థాన్ లాంటి సంస్థలు. మరి ఈరోజు మనకు తిరుపతి జనశిక్షణ్ సంస్థాన్ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారు ఈ సంస్థ ద్వారా అమలవుతున్న వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల గురించి మన శ్రోతలకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్.
1: సార్, ముందుగా ఈ జనశిక్షణ్ సంస్థాన్ ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే ఈ సంస్థ నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: తప్పకుండా సార్. సార్, వివిధ ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి కర్మాగారాలు, ఇండస్ట్రీస్, కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. 1967లో భారత ప్రభుత్వం అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి తగిన నైపుణ్యాలను కల్పించాలి, ఆ ఉత్పాదకత పెంచాలి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పెంచడంలో ఈ నైపుణ్యం అనేది కీలకమైన అంశంగా గుర్తించి అలా నైపుణ్యాలను పెంచే ఉద్దేశంతో శ్రామిక విద్యాపీఠం అని ఒక స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయించి ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి బీజం వేసింది సార్. అప్పటి నుంచి మన భారత ప్రభుత్వం రకరకాల మార్పులు, చేర్పులు, పరిస్థితులకు అనుగుణంగా పరిశ్రమల డిమాండ్కి తగ్గట్లుగా పనిచేయడం కోసం ఈ స్కీమ్లో రకరకాలైనటువంటి మార్పులు, చేర్పులు తీసుకొచ్చి 2000 సంవత్సరంలో జనశిక్షణ సంస్థాన్ అని ఒక పేరుతో దేశవ్యాప్తంగా పనిచేయడానికి జిల్లాకు ఒక సంస్థ చొప్పున చాలా జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 300 JSS దరిదాపులుగా 300 జిల్లాలలో పనిచేస్తున్నాయి. ఈ జనశిక్షణ సంస్థాన్ ప్రస్తుత పరిస్థితుల్లో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకి, యువతకి తగిన శిక్షణలు అందించేదానికోసం పనిచేస్తూ ఉంది. ముఖ్య ఉద్దేశం తీసుకుంటే కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు తట్టుకుని మన జీవన ప్రమాణాలను పెంచుకునేదానికి తగినటువంటి నైపుణ్యాలను అందించడమే మా జేఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం సార్.
1: సార్, అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా మిషన్ అమలు చేస్తుంది, మరి ఇందులో జనశిక్షణ్ సంస్థాన్ పాత్ర ఏంటి?
2: స్కిల్ ఇండియా మిషన్ అన్నది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్ లాంటిది సార్. దానిలో భాగంగా మనకి జనశిక్షణ సంస్థాన్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇంటర్న్షిప్ లాంటివి కలిసి ఉన్నటువంటి ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. దీనిలో జనశిక్షణ సంస్థ పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ జనశిక్షణ సంస్థాన్లో మనము తక్కువ స్థాయి, అసలు చదువు లేకపోయినా కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, యువత కావచ్చు, 45 ఏళ్ళు వయసు లోబడి ఉన్నటువంటి వాళ్ళకి మనము శిక్షణ అందించే కార్యక్రమం సార్. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన తేడాను గమనించాల్సింది, పెద్దగా పెట్టుబడి పెట్టలేని వాళ్ళైనా తగు మాత్రంగా చదువు సంధ్యలు, కాన్సన్ట్రేషన్ ఉండి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాన్ని సాగించలేనటువంటి వాళ్ళకైనా ఉపయోగపడే శిక్షణలు ఈ జనశిక్షణ సంస్థాన్ ద్వారా మనం అందిస్తున్నాం సార్.
1: సార్, అయితే ఇప్పుడు ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో జేఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?
2: సార్, మనము జేఎస్ఎస్ తరపున 2 రకాలైనటువంటి మార్గాలలో శిక్షణాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఎక్కడైనా ఒక ప్రాంతంలో, ఒక విలేజ్లో కానీ, ఒక గ్రామంలో 20 మంది ఒక కోర్స్ మీద నేర్చుకోవడానికి ముందుకు వస్తే జనశిక్షణ సంస్థాన్ వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముంగిట ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉంది.
1: సార్, అయితే ఇప్పుడు జేఎస్ఎస్ ద్వారా ఎలాంటి వృత్తి, ఇంకా సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తున్నారు, ఇంకా ప్రస్తుత యువతలో ఎక్కువ డిమాండ్ ఎటువంటి కోర్సులకు ఉన్నాయి?
2: సరే, మన అందిస్తున్నటువంటి కోర్సులు తీసుకున్నప్పుడు 82% వరకు మహిళలు ఉంటున్నారు సార్. ఈ మహిళల యొక్క ప్రధాన వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలని మనం ఎక్కువ డిమాండ్ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్ సంబంధించిన అసిస్టెంట్ బ్యూటీ కేర్, అలాగే అప్యారల్ సెక్టార్ సంబంధించినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, ఎంబ్రాయిడరీ కావచ్చు, ఇటువంటి వాటి మీద చాలా వరకు ఎక్కువ డిమాండ్ ఉంది. మనము ప్రతి సంవత్సరం కూడా భారత ప్రభుత్వం ఏమైతే మనకి కేటాయించిన 60 నుంచి 64 రకాల కోర్సుల్లో దరిదాపులుగా 16 నుంచి 17 రకాల కోర్సుల్ని ప్రతి జిల్లాలోనూ అమలు చేస్తాం. మన తిరుపతి జిల్లాలో ఈ సంవత్సరం అంటే 26-27 సంవత్సరం కాను 16 రకాలైనటువంటి కోర్సుల్ని మనకి మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం మారుతున్నటువంటి కాలానుగుణంగా వస్తున్నటువంటి వాటిల్లో యువతకు సంబంధించి కొంత కొత్త కొత్త రకాల కోర్సులు, న్యూ ఏజ్ కోర్సెస్ అంటున్నాం. ఉదాహరణకి డేటా అనాలిసిస్ అసిస్టెంట్, క్లౌడ్ కిచెన్, అలాగే వయోవృద్ధుల్ని సంరక్షించుకునేటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి నిమగ్నమైనటువంటి వాళ్ళకి, అలాగే పోషక సంబంధించి ఇటువంటి సంబంధించినటువంటి కొత్త రకాల కోర్సులు, పిఎం సూర్యగర్కు సంబంధించినటువంటి సోలార్ ప్యానెల్స్ రిపేర్ చేయడం, ఇటువంటి వాటిల్లో కూడా యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు.
1: సరే, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ ఇందుకు కనీస అర్హత 45 లోపు ఉండాలి అన్నారు. దీంతో పాటు ఈ వయోపరిమితి కాకుండా ఇంకా ఇతర ఏ అర్హత ప్రమాణాలు ఉన్నాయి?
2: విద్య ప్రకారంగా తీసుకున్నప్పుడు మనకు ఈ జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందడానికి సంబంధించినటువంటి చాలా కోర్సుల్లో చదవడము రాయడము తెలిస్తే చాలు సార్. లేకపోతే కొన్ని రకాల కోర్సుల్లో 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, ఇంకొన్ని రకాల కోర్సులకు మాత్రమే ఇంటర్మీడియట్ వరకు మనము మినిమం క్వాలిఫికేషన్ కింద చూస్తున్నారు. వయసు సంబంధించి కొన్ని కోర్సులకి 15 నుంచి మొదలయ్యి 45 వరకు అనుమతి ఉంది. అలాగే కొన్ని కోర్సులకి 18 నుంచి 45 మధ్యలో అనుమతి ఉంది. మూడో అంశం ఏంటంటే ఇక్కడ ఎలాంటి భేదభావము లేదు. అంటే మనము ఎస్సీ ఎస్టీ అని కానీ, మైనారిటీస్ అని కానీ, లేకపోతే ఆ మహిళల పురుషులని కానీ ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకపోతే ఎలాంటి బైఫర్కేషన్ లేకుండా ఎవరైనా సరే 45 నుంచి 18 మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవడానికి అర్హులేదు.
1: సరే, అయితే మరి ఈ గ్రామీణ ప్రాంతాలు ఇంకా పట్టణాల్లోని వెనకబడిన వర్గాలు ఇంకా పేద కుటుంబాలకు చెందిన యువతకు శిక్షణ కార్యక్రమాలు అందించడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
2: సార్, మనము ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం అందిస్తున్నటువంటి ప్రతి సంవత్సరము 90 మనము అందిస్తాం సార్. ఈ 90 జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ప్రజలకు తెలిసి మనం అక్కడికి అందించడంలో డిఆర్డిఏ తరపు నుంచి ఎస్ఎస్జిల్ని, అలాగే ఎన్జిఓల్ని, అలాగే మీలాంటి మీడియాని, దాంతోపాటు అనేక మంది వాలంటీర్లతో పాటు మా శిక్షణ సిబ్బంది కూడా వెళ్ళి గ్రామాలలో పరిచయం చేస్తున్నాం. దాంతోపాటుగా సోషల్ మీడియాలో కూడా మనము ప్రజలకి చేరువేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మన దగ్గర ఒకసారి శిక్షణ పొందిన వాళ్ళు కూడా ప్రచారకర్తలుగా ఉన్నారు.
1: చాలా సంతోషం సార్. మరి మహిళల నైపుణ్యాభివృద్ధికి జన్ శిక్షణ సంస్థ ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది? అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు ఏంటి?
2: సార్, ఇక్కడ మనకి చాలా వరకు మహిళలు వివాహం తరువాత కొంతమంది ఏదో ఒకటి నేర్చుకుని 10 రూపాయలు సంపాదించుకుంటూ వాళ్ళ కుటుంబానికి చేదోడు బాదుడుగా ఉండాలని కోరుకున్నా అటువంటి శిక్షణ పొందడానికి ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి. ఊరు వదిలి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కువ రోజుల పాటు సంసారాన్ని కానీ కుటుంబాన్ని వదిలి బయట వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు, ఫీజులు కట్టలేక లేకపోతే కొన్ని రకాలైనటువంటి బిడియము ఇటువంటి విషయాలతో కుటుంబం నుంచి కూడా సరైన మద్దతు లభించిన వాళ్ళు బయట వెళ్ళడానికి, అటువంటి వాళ్ళందరికీ కూడా మన జేఎస్ఎస్ తరఫున అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించి శిక్షణ అందిస్తున్నాం. మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా జేఎస్ఎస్ తరఫున అందిస్తున్నటువంటి శిక్షణలో 82% మంది మహిళలే ఉంటున్నారు. మహిళలకే పూర్తిగా కేటాయించి వాళ్ళకి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈవెన్ చిన్నపిల్లలు ఉంటే తీసుకొచ్చుకొని క్రష్ లాంటిది కూడా మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం.
1: చాలా సంతోషం సార్. మరి ఇప్పుడు ఈ స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి జేఎస్ఎస్ ఎలాంటి శిక్షణ ఇంకా మార్గదర్శకత్వం అందిస్తుంది?
2: సార్, స్వయం ఉపాధి చేసుకోవాలనడానికి మన దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కోర్సుల్లో కూడా 2 సపోర్ట్ మనం అందిస్తున్నాం. ఒకటి, నేరుగా శిక్షణలో భాగంగా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. కొన్ని కోర్సుల నుంచి 30-40% డ్యూరేషన్ ఈ ఎంప్లాయబిలిటీ మీదనే ఉంటుంది. దాంతోపాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా మనము వాళ్ళకి కొంత గైడెన్స్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఉద్యమ సర్టిఫికెట్ లాంటివి పొందడం ఎలా, బ్యాంకుల దగ్గర నుంచి ఎలాంటి రుణ సౌకర్యం పొందొచ్చు, దీంతో పాటు మనం కొంతమంది బ్యాంకర్స్ కూడా పిలిపిస్తుంటాం. మనకి ఈ ఉపాధి కోరుకున్నటువంటి శిక్షకులకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్తో ఎలా నడుచుకోవాలి, టైం మేనేజ్మెంట్, కాస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాం. అంటే ఇక్కడ హార్డ్ స్కిల్తో పాటు వృత్తి శిక్షణతో పాటు ఈ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా జోడించి మనం అందిస్తున్నాం సార్.
1: సరే, అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శిక్షణ అనంతరం కూడా మీరు వారి వ్యాపారాలు ప్రారంభించేందుకు మీ తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేశారు. మరి ఈ బ్యాంకు రుణాలు, ఈ ప్రభుత్వ పథకాలు లేదా ఈ ఆర్థిక సాయం వారికి అందేలా మీరు ఎటువంటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు, ఆ సమన్వయం ఎలా కల్పిస్తున్నారు?
2: సార్, ప్రతి జైన్ శిక్షణ సంస్థానంలోనూ లైవ్లీహుడ్ సెల్ అని ఒక విభాగాన్ని క్రియేట్ చేశారు. దాంట్లో కొంతమందిని మనం పూర్తిగా డెడికేటెడ్ స్టాఫ్ ని ఉంచాము. వీళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ పొందిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటారో అటువంటి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు, హ్యాండ్ హోల్డింగ్ సర్వీసెస్ని వాళ్ళు అందిస్తారు. దీంతో పాటు మనము వివిధ బ్యాంకుల్ని అలాగే వివిధ ప్రభుత్వ స్కీములను కూడా మనము అనేక రకాల డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలుచుకొచ్చి వీళ్ళకి మనం అవగాహన కల్పిస్తూ ఉంటాం.
1: సార్, మరి ఈ జేఎస్ఎస్లో శిక్షణ పొందిన వారికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పరిశ్రమలతో కానీ ఈ ప్రైవేట్ సంస్థలతో కానీ మీకేమైనా భాగస్వామ్యం ఉందా వాళ్ళతో?
2: సార్, మనము కొన్ని రకాల రెగ్యులర్ సెక్టార్స్లో జేఎస్ఎస్ పనిచేస్తూ ఉంది. ఉదాహరణకి అపారల్ సెక్టార్, అదేవిధంగా బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్. ఇక్కడ అపారల్ సెక్టార్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి కొన్ని కంపెనీలు కావచ్చు, ఇండస్ట్రీస్తో కావచ్చు నేరుగా మనం అవగాహన కలిగి ఉన్నాం. ఎవరైతే ఉద్యోగార్థులుగా ఉంటారో అక్కడ పోయి పనిచేయడానికి సిద్ధపడుతుంటారో వాళ్ళకి మనం రెఫరెన్స్ సర్వీసెస్ అందిస్తున్నాం. వాళ్ళని ఆ కంపెనీ యజమానుల్ని కానీ ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తుల్ని కూడా పిలుచుకొచ్చి వాళ్ళ విధి విధానాలు, వాళ్ళకి ఏమైతే జీతభత్యాలు ఆఫర్ చేస్తారు అలాంటివి కూడా మనము వీళ్ళకి కోర్సు జరుగుతున్న సందర్భాలలోనే మనము వీళ్ళ దగ్గర పెడుతున్నాం. దాంతోపాటు చాలా కంపెనీస్ మన జేఎస్ఎస్ తరఫు నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ అదనంగా కూడా ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ఈ విషయంలో ఒకే పని చేస్తున్నప్పుడు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్లోను, ఇంకోటి ఏమంటే ఉత్పాదకత పెంచే దాంట్లో వాళ్ళు గుర్తించి మన దగ్గర ట్రైనింగ్ అయిన వ్యక్తులకి కొంత ఇన్సెంటివ్ రూపంలో అందిస్తున్నారు సార్.
1: చాలా సంతోషం సార్. మరి చివరగా ఈ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందాలని ఆశిస్తున్న యువతకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత ఇంకా మహిళలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి?
2: చాలా ముఖ్యమైన అంశం. మన జేఎస్ఎస్ తరఫున మీరున్నటువంటి గ్రామీణ ప్రాంతమైనా కావచ్చు, ఎలాంటి ప్రాంతమైనా కావచ్చు, అక్కడికి దగ్గరకి తీసుకొచ్చి మీరు నచ్చిన కోర్సుల్లో మేము అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు మీకు ఫీజు అన్నది ఆల్మోస్ట్ చాలా మందికి వర్తించదు. అలాగే మీ వీలైన సందర్భంలో మీరు నేర్చుకోవచ్చు. ఆ నేర్చుకున్న విద్య కూడా మీరు అటు ఉద్యోగార్థికైనా వెళ్ళొచ్చు, లేకపోతే స్వయం ఉపాధికైనా మీరు వాడుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొందండి, మరింత జీవితాన్ని మెరుగ్గా తీర్చుకునే విధంగా తయారకండి అని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను.
1: ధన్యవాదాలు సార్. మరి ఈ నైపుణ్యాభివృద్ధి కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమం మాత్రమే కాదు, అది ఆత్మ నిర్భర్ భారత్ నుంచి వికసిత్ భారత్ వైపు భారత ప్రస్థానాన్ని వేగవంతం చేసే మహత్తర సాధనమని మీ మాటల ద్వారా అర్థమైంది. మీ విలువైన సమయాన్ని వెచ్చించి జనశిక్షణ సంస్థాన్ ద్వారా ఎటువంటి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో ఎంతో సవివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలు సార్.
0: ఇంతవరకు మీరు యువత నైపుణ్యాభివృద్ధిలో జనశిక్షణ సంస్థాన్ పాత్ర గురించి జనశిక్షణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎం మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:27. ఇప్పుడు వింటారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినండి రహస్యం. చిత్రం నుండి పాట వినిపించమని కోరిన శ్రోతలు వజ్రపుకొత్తూరు మండలం బైనపల్లి నుండి, శ్రీకాకుళం జిల్లా బైనపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, వెంకటేష్, నరసింగరావు, రాజేష్, శేఖర్, మహమ్మద్, ఇనాయత్తుల్లా, పువ్వుల రాజ, ఈశ్వర్రావు వీరందరూ కోరుతున్నారు. ఘంటసాల సుశీల గారు పాడిన ఈ పాట రహస్యం చిత్రం నుండి, మరి విందాం మీరు కోసం ఈ పాట.

0: అభిరుచి కార్యక్రమంలో తీసుకుందాం ఒక విరామం.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకానగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.

ఆధ్యాత్మిక సౌరభాల్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. ఆధ్యాత్మిక, చారిత్రక, పురాణ ప్రాశస్త్యం కలిగిన నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు ప్రసారమవుతాయి ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో.

0: శృతులకు ఒక గమనిక. రేపు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అధిక రక్తపోటు వల్ల వచ్చే కంటి సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే మా అడ్రస్కు లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, నిజామాబాద్ కేంద్రం. పిన్కోడ్ నెంబర్ 503001. మరి ఆలస్యం చేయకండి, లెటర్స్ రాయండి, మీకు నచ్చిన పాటలు వినండి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలను.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాట వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, నవేత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరూ కోరుతున్నారు. ఘంటసాల పి సుశీల గారు పాడిన ఈ పాట చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుండి.

అభిరుచి కార్యక్రమంలో తరువాత పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మానవిత వీరందరూ కోరుతున్నారు చక్రం చిత్రం నుండి.

0: అతిథి.
1: శ్రోతలు, మీరు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:15 కావస్తుంది. ఇప్పుడు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి పార్లమెంట్ రివ్యూ.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.

శ్రోతలకు ఒక గమనిక. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్ గారు తెలియజేశారు. నిజామాబాద్ జూలై 30 నుండి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి డీజీపీ సివి ఆనంద్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులతో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాల పరిస్థితులు, చేపట్టవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో 24/7 అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర విపత్తు స్పందన దళం SDRF, జాతీయ విపత్తు స్పందన దళం NDRF బృందాలను ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మోహరించి పూర్తి అప్రమత్తంగా ఉంచామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా సమాచార వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్కులు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, కూలిపోయే ప్రమాదం ఉన్న పాత భవనాలను గుర్తించి అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ జలాశయాలు, వాగులు, చెరువులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రాకపోకలకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉంచాలని తెలిపారు. పోలీసు శాఖతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని సూచిస్తూ జీరో క్యాజువాలిటీస్ లక్ష్యంగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ, జిల్లా పోలీసు అధికారులు తప్పనిసరిగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను అనుసరించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 SDRF బృందాలను మోహరించామని, అవసరమైన చోట NDRF బృందాలు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లా స్థాయిలో పోలీస్ శాఖ ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేసి ప్రజల ప్రాణ ఆస్తి రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ భుజంగారావు, డిఆర్ఓ గీత, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమాచారం నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది.

శ్రోతలు, మీరు ఇంతవరకు జానపద గీత సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: सामाजिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निःशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on India's new labor codes by Dr. Pradeep Kumar Jena, Director, Ministry of Labor and Employment. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: శ్రోతలు ఇంతవరకు న్యాయశాఖ మరియు న్యాయ మంత్రిత్వ శాఖ గారు ప్రత్యేకంగా రూపొందించిన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 9:45 వస్తుంది. ఇప్పుడు వింటారు సినీ రంజని తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు వినండి.

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, భానుమతి రామకృష్ణగా బృందం పాడిన ఈ పాట అంతస్తులు చిత్రం నుండి.

0: పరబుల్లోడా దుమ్మదుల పరబుల్లోడా పిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని వన్
1: టూ త్రీ
0: చెప్పి దుల పరబుల్లోడా దుమ్మదుల పరబుల్లోడా పిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని

0: తొమ్మని
1: పట్టుకుని
0: తలాంగుత దిగిన తకతో తొమ్మని
2: తలాంగుత దిగిన తకతో తొమ్మని
0: దుల పరబుల్లోడా దుమ్మదుల పరబుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని

చేతులు వేసే శిఖండి గాళ్లను ఒడిసి పట్టుకొని చింత బరికను చేత పట్టుకొని తులపర బుల్లోడా దుమ్ము తులపర బుల్లోడా చిలిపి కళ్ళతో శికార్లు కొట్టే మలపరాములను పిలక పట్టుకొని

0: సైగలు చేసి గోల చేయి సోగాళ్లను బట్టి వీపుకు బాగా సున్నం పెట్టి
1: వీపుకు బాగా సున్నం

0: కమక పడితే
1: అయ్యయ్యో
0: తందు చూసుకుని సరసాలకు దిగు గ్రంథ సాంగులను కాపు వేసుకొని తులపరబుల్లోడో దుమ్ము తులపరబుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టి మలపరాములను పిలకబట్టుకొని తులపరబుల్లోడో
2: ఇప్పుడు వినండి బాహుబలి చిత్రం నుండి.

శ్రోతలు, మీరు ఇంతవరకు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు పార్లమెంటు ప్రశ్నోత్తరాల వర్షాకాల సమావేశాలపై సమీక్ష ప్రసారం అవుతుంది. 11 గంటలకు హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.